శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 31వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 22వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సూక్తి సుద ఈనాటి కార్యక్రమంలో గోపిరెడ్డి రామిరెడ్డి గారు శ్రోతలకు అందించే హితోక్తులు వింటారు.
1: తెలుసుకోదగ్గ విషయాలు. అక్షరమంటే నశించనిది అని అర్థం. సత్యము, ధర్మము, న్యాయము, రుజుమార్గము, సత్ప్రవర్తనము ఎవడు కలిగి ఉంటాడో వాన్నే దేవుడని, పరమాత్ముడని, సజ్జనుడని అంటారు. విద్యకు అక్షరాలు మూలాధారం. అక్షరాల గొప్పతనం ఏమంటే అక్షర

రక్షితంబు. సమస్త జనులకు అక్షరమే కూడు పెట్టగలదు. అక్షరమే నాలుకకు చెరకురసం వంటిది. అక్షరమే ఆపదలలో తనను రక్షిస్తుంది. అక్షరమే సమస్త లోకానికి రక్షణ ఇస్తుంది. విఘ్న కారణములు కొన్ని ఉంటాయి. అవి ఏవంటే ఆ

ఎందలిన్. పనిచేయుట యందు ఆలస్యము, పరస్త్రీ వ్యామోహము, జన్మభూమి యందలి లోలత్వము, రోగము వచ్చినప్పుడు భయపడడం, ఎక్కువ లోభితనము కలిగి ఉండడం, ఎక్కువ సంతోషాన్ని పొందడం, ఈ ఆరు గుణాలు కలిగిన వానికి అనేక విఘ్నాలు కలుగుతాయి. కాబట్టి ఈ ఆరు విషయాలను వదిలివేయాలి. కవిత లక్షణమెరుగని అవివేకి పద్యమిచ్చి అడుగుట కంటెన్, చవిలగొని దండెగొనుకొని భువిలో హరిదాసుడైన పుణ్యమే దక్కున్. కవిత్వము తెలియని వాని వద్దకు వెళ్లి పద్యాలు సమర్పించి ధనం అడుగుదానికంటే నాలుగు డబ్బులు తెచ్చుకొని రెండు చెక్కలు తీసుకుని హరికథలు చెప్పినా పుణ్యము దక్కుతుంది. కాని అవివేకిని యాచించరాదు. పది

కవి 10 పద్యాలు చదవగా ఓపికతో విని రసాస్వాదన చేసి ప్రేమతో దగ్గరకు పిలచి ఆకు ఒక్క ఇచ్చి సత్కరించిన అదే 10,000గా భావించి కవి సంతృప్తి చెందుతాడు. ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపద.

ఆపదలొచ్చినప్పుడు ధైర్యంగా ఉండడం, అనేక సంపదలు కలిగినను ఓర్పు వహించడం, రాజ్యసభలలో తడబడకుండా అనర్గళంగా చమత్కారంగా మాట్లాడడం, యుద్ధరంగములో భుజబలాన్ని ప్రదర్శించడం, కీర్తియందు కాంక్ష కలిగి ఉండడం, విద్యను దినదినాభివృద్ధి చేసుకోవడం, ఇవన్నీ కూడా సజ్జనులకు పుట్టుకతో వచ్చినవే గాని తెచ్చిపెట్టుకున్నటువంటివి కాదు.

0: దేవదానవులు అమృత కోసం పాల సముద్రాన్ని చులకగా అందు మొదట రత్నాలు పైకొచ్చాయి. ఆ రత్నాలతో దేవదానవులు సంతృప్తి చెందలేదు. మరికొంత చిలుకగా భయంకరమైన విషం ఉద్భవించింది. దానికి వారు భయపడనూ లేదు. వారికి కావలసిన అమృతం పుట్టు వరకు చిలుకట చాలించనూ లేదు. అట్లే ధైర్యశాలుడు తాము ప్రారంభించిన కార్యం నెరవేరు వరకు తమ ప్రయత్నమును విడిచిపెట్టరు గదా. ఏదైనా ఒక కార్యం సాధించాలనుకుంటే సజ్జనుడు ఎన్ని కష్ట నష్టాలకైనా ఓర్చుకుంటాడు. అది ఏమంటే,
1: ఒకచో నేలను పవ్వలించు నొకచో నొప్పారు పూసెజ్జపై, నొకచో శాఖములారగించు నొకచో నుత్కృష్ట శాల్యోధనంబు, ఒకచో బొంత ధరించు నొక్కొక తరిం యోగ్యంబర శ్రేణి, లెక్కకు రాని ఎడు కార్య సాధకుడు దుఃఖంబున్ సుఖంబున్నది.
0: కార్యము సాధింపగోరు ధీరుడు తన పని నెరవేరే వరకు ఎలాంటి కష్ట నష్టాలనైనా ఎదుర్కొంటాడు. కార్యసాధనకై ఒకప్పుడు కటిక నీల ఎందును, మరొకప్పుడు హంసతూలిక తల్పమునందును పడుకుంటాడు. కందమూలాలు గాని పంచభక్ష పరమాన్నము గాని సమానంగా భుజిస్తాడు. చినిగిన బొంతను గాని పట్టు పీతాంబరాలను గాని సమానంగా ధరిస్తాడు. కావున కార్యసాధకుడు ఎటువంటి అవాంతరాలనైనా ఎదుర్కొని తన పని నెరవేర్చుకుంటాడు.
2: శ్రోతలింతవరకు గోపిరెడ్డి రామిరెడ్డి గారు అందించిన హితోక్తులు విన్నారు. సూక్తి శుద్ధ కార్యక్రమంలో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి అనంతరం ప్రసారమవుతాయి 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ముందుగా విందాం ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధరబాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు.

0: వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్బంగా రాష్టంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన సుమారు 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ హెచ్ఏఎం పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. తర్వాత స్థానికంగా జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. కాగా గత రాత్రి కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి వాస్కోడిగామా వేళంగిణి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైల్వే హాల్టులతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని చెప్పారు. కుప్పాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించి భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని తెలియజేస్తూ
1: దాదర్ పాండిచ్చేరి ఇక్కడ హాల్ట్ పెట్టించుకున్నాం. రెండోది వాస్కో వేలంకరి ఇది కూడా ఇక్కడ హాల్ట్ పెట్టుకున్నాం. దీంతో ఇప్పటికీ 95 ట్రైన్లు కుప్పాన్ని పాస్ అయిపోతుంటాయి. ఈ రెండు వస్తే 59 ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా కుప్పాన్ని అన్ని ప్రాంతాలకు కనెక్ట్ చేస్తే ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఒక హబ్గా తయారవుతుంది. దానికోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో రహదారులు మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అముదాల వలసలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రాంతాల అనుసంధానంతో అభివృద్ది సాధించాలనే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ దేశంలో ఆరోగ్య రంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని టీ హబ్లో మధుమేహం మెటబాలిక్ వ్యాధుల చికిత్సలో ప్రెసిషన్ ఫినోటైపింగ్ ప్రాధాన్యంపై నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా మధుమేహం ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించేలా నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ది, చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో వస్త్ర దుకాణాన్ని నిన్న మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేతలకు ఆర్థిక సాయం అందించేందుకు నేతన్న సేవా పథకం ద్వారా అర్హులైన వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఆప్కో వస్త్ర దుకాణాల ద్వారా రాష్ట వ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కళాశాలలో నిర్వహించిన యువత భవిత కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కౌశలం కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ నుంచి వర్క్ ఫ్రం హోం అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి ద్వారా జరుగుతున్న అభివృద్దిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పంజాబ్కు చెందిన పాత్రికేయుల బృందం విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయుల బృందం విశ్వవిద్యాలయం

0: అధికారులతో సమావేశమైంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యను విస్తరించడం, గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ది, పరిశోధనకు అందిస్తున్న అవకాశాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలను అధికారులు వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నిన్న రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
1: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన సోమవారం రాత్రి మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించారు. మంగళవారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: తెలంగాణలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్లు, అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్రీడల నిర్వహణ కోసం ఏర్పాటు చేసే ఉప కమిటీల్లో సంబంధిత క్రీడా సంఘాల ప్రతినిధులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి తెలియజేస్తూ,
2: ఉత్తరాంధ్ర జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది.
0: అలాగే వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్యారోగ్య శాఖకు చెందిన విభాగాధిపతులు, ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఏ స్థాయిలోనూ జాప్యం లేకుండా ప్రతి అంశాన్ని 15 రోజుల్లోగా పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాప్యానికి కారణమయ్యే అధికారుల నుంచి వివరణ తీసుకుని అవసరమైతే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. భారతీయ చలచిత్ర క్షేత్రే నూతనాధ్యాయస్య ప్రారంభస్య సూచకత్వేన రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః అద్య సాయంకాలే ఏకతానగరే 270వ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారాన్ ప్రదాస్యతి. చతుఃపంచాశదధిక-నవదశశతమే వర్షే ప్రారబ్ధాః ఏతే పురస్కారాః భారతస్య సర్వోచ్చ చలచిత్ర సమ్మాననాని సంతి. చలచిత్ర సంబద్ధేషు విభిన్నేషు వర్గేషు కళాత్మక ప్రావిధిక నైపుణ్యస్య ఉత్కృష్టతాయై ఏతాని

0: సమ్మాననాని ప్రదీయంతే. సూచనా ప్రసారణ మంత్రాలయస్య మహత్వపూర్ణ నీతి సంబద్ధోపక్రమస్య అంతర్గతం ప్రథమవారం రాష్ట్రీయ రాజధానీతః బహిః ఏషః పురస్కార సమారోహః ఆయోజ్యతే. ఏకతానగరే ఆయోక్ష్యమానః అయం సమారోహః దేశస్య విభిన్నేభ్యః ప్రదేశేభ్యః చలచిత్రక్షేత్రస్య ప్రతిభాః ఏకత్ర సమానీయ ఏకం భారతం శ్రేష్ఠం భారతం ఇతి భావనాం సాకారయిష్యతి. రాష్ట్రపతిః 24-2000 వర్షాయ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారేణ వరిష్ఠాభినేతా అనంతనాగమపి సమ్మానయిష్యతి. విదేశమంత్రి ఎస్ జయశంకరః న్యూయార్క్ నగరే ఆయోజితేషు విభిదేషు ద్విపక్షీయోపవేశనేషు స్వీయ సమకక్షైః సహ క్షేత్రీయాన్ వైశ్వికాన్ చ విషయానాధృత్య విచార వినిమయం కృతవాన్. శ్రీ జయశంకరః రవివాసరే న్యూయార్క్ నగరం ప్రాప్తవాన్. సహ సంయుక్త రాష్ట్ర మహాసభాయాః 81వ సత్రే భారతీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం కుర్వన్ అస్తి. సెప్టెంబర్ మాసస్య 26 దినాంకే అసౌ సంయుక్త రాష్ట్ర మహాసభాయాః సామాన్య చర్చాయాం విశ్వనేతృన్ సంబోధయిష్యతి. తస్య ఉపవేశనానాం ఆరంభః ఫ్రాన్స్ దేశస్య విదేశమంత్రిణా జీన్ నోయెల్ బారో ఇత్యనేన సహ అభవత్. సామాజిక సంచార పటలి ప్రకాశితే ఏకస్మిన్ సందేశే శ్రీ జయశంకరేణ ఉక్తం యత్ నియమితోపవేశనాని దూరభాష సంభాషణాని చ ఉభయోః దేశయోః విశేష వైశ్విక రణనీతిక సహమతి సంబంధస్య గతిం నిరంతరం స్థాపయితుం సాహాయ్యం కుర్వంతి. సహ ఉక్తవాన్ యత్ ఉపవేశనావధౌ క్షేత్రీయాః వైశ్వికాశ్చ విషయాః విశేషతః యూక్రేన సంబద్ధం విషయమాధృత్య విచార వినిమయః జాతః. ఉభౌ నేతారౌ బహుపక్షీయ విషయేషు సంయుక్త రాష్ట్ర సురక్షా పరిషది పరిష్కారం సమేత్య స్వకీయే దృష్టేః పరస్పరం వినిమయం కృతవంతౌ. భారత న్యూజిలాండ్ దేశయోః మధ్యే ముక్త వ్యాపార సంధిః అస్య వర్షస్య అక్టోబర్ మాసస్య 20 దినాంకే విజయదశమీతః ప్రవర్తిష్యతే. ह्यः नवदिल्ल्यां वार्ताहर सम्मेलनं सम्बोधयन् वाणिज्योद्योग मन्त्री पीयूष गोयलः उक्तवान् यत् अनेन सन्धिना न्यूजीलैंड देशाय भारतस्य शत प्रतिशतं निर्यातेभ्यः सर्वेभ्यः वस्तुभ्यः शुल्कमुक्त प्रवेशस्य सौविध्यं प्रदास्यति. श्रीगोयलः उक्तवान् यत् अनेन सन्धिना भारतस्य सूक्ष्म लघु मध्यमोद्यमेभ्यः कृषकेभ्यः हस्तशिल्पेभ्यः तथा हस्ततन्तु शिल्पकारेभ्यश्च महत् लाभं भविष्यति तथा आजीविकायाः नूतनाः अवसराः सृज्यन्ते. एशिया क्रीडासु भारतस्य क्रीडकैः ह्यः जापान देशस्य आइची नागोया नगरे 6 पदकानि विजितानि, येषु 4 रजत पदकानि 2 च कांस्य पदके स्तः. पुरुषाणां 10 मीटर मितायां एयर राइफल स्पर्धायां हिमांशु ढिल्लो इत्यनेन रजत पदकं विजितम्, रुद्रांक्ष पाटिलेन च कांस्य पदकं प्राप्तम्. अस्याः एव प्रतियोगितायाः पुरुषाणां दल स्पर्धायामपि भारतेन रजत पदकं प्राप्तम्. मिक्स्ड मार्शल आर्ट्स इत्यस्यां प्रतिस्पर्धायां सुचिका तारियाल इत्यनया 60 किलोग्राम मिते वर्गे कांस्य पदकं विजित्य अस्मिन् क्रीडा क्षेत्रे पदकं विजेतृषु भारतीय क्रीडिकासु प्रथमा जाता. इति वार्ताः.
1: आकाशवाणी निजामाबाद केंद्रम समयं 7 गंटलू.

ప్రసార విశేషాలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ రోజు మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రభూత గీతం వింటారు. 7:20 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం ప్రత్యేక

ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8 గంటలకు తిరిగి ప్రభాత లహరి కార్యక్రమంలో డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ ఉకల గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రశస్త టూల్ గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు ఈ కార్యక్రమానికి సహకారం అందించారు. మానేటి భూమేశ్వర్ గారు ఇక ఈ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు హృదయ రాగాల కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని సినిమా పాటలు వినవచ్చు. తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0402324 అలాగే 2324 మరో నంబర్ 0402955-0923. ఈ ఉదయం 11 గంటల నుంచి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు వింటారు. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, అలాగే 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక 3 గంటల నుంచి 5 గంటల వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే.

సాయంకాలం 5 గంటలకు శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటల కార్యక్రమం అభిరుచి ప్రసారమవుతుంది. 5:30 లలిత సంగీతం వింటారు. 5:45 తిరిగి 6:35 సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు వినవచ్చు. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, ప్రాంతీయ వార్తలు వింటారు. 6:10, 6:50 వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 6:30 సమాచార దర్శిని లేదా ప్రబోధ గీతాన్ని వినవచ్చు. 7:00 ప్రసార విశేషాలు వింటారు. 7:15 పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్. 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:30 జానపద సంగీతం. 8:45 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు. 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు వింటారు. 10:20 నుంచి 11:00 వరకు భద్రగీతాలు మిమ్మల్ని అనరిస్తాయి. ఇవి ఈరోజు 103.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశం సందర్బంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026

మహిళల క్రికెట్ లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా కెవాడియాలోని ఏక్తానగర్, వడోదరల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని చలనచిత్ర రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖులకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్తానగర్ వేడుకల అనంతరం రేపు రాష్టపతి వడోదరాలో పర్యటిస్తారు. అక్కడ మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేస్తారు. ఆ తర్వాత పాద్రా ప్రాంతంలో బ్రహ్మకుమారిస్ సామాజిక సంస్థ చేపట్టిన వరల్డ్ రినోవేషన్ కోసం ఆధ్యాత్మిక మేలుకొల్పు కార్యక్రమం గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ ను ప్రారంభిస్తారు. అలాగే యూత్ ఫర్ వికసిత్ భారత్ ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్ లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. భారత స్వచ్ఛ ఇంధన పరివర్తన, రక్షణ సంసిద్దత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఇకోసిస్టమ్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. పాతబడిన విద్యుత్ పరికరాలు, ఈ వేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ ను వెలికి తీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన్ భాగీదారీ స్ఫూర్తితో ప్రజలు ఈ వేస్ట్ ను అమూల్యమైన వనరులుగా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఈకోసిస్టమ్ కాన్సెప్ట్ పేపర్ ను మంత్రి ఆవిష్కరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పరిశీలన ప్రక్రియపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని, అలాగే అనర్హులెవరూ చేరకుండా పారదర్శకంగా పరిశీలన జరపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచార వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసినంత మాత్రాన వారి పేర్లు తొలగించినట్టు కాదని, సరైన విచారణ, అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరి పేరును తొలగించబోమని వివరించారు. ఈ నోటీసులకు స్పందించి క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేయడానికి వచ్చే నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలంలో గుజరాత్ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వేలంలో అంబాజీ, సోమనాథ్, ద్వారకాధీశ్ ఆలయ నమూనాలు, భుజోడీషాలు, లిప్పన్ ఆర్ట్, అదాలజ్ మెట్లబావి నమూనా, రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చర్ఖాటు చిప్స్ పరిణామ క్రమాన్ని తెలియజేసే సెమీకండక్టర్ స్మారక పలకను అందుబాటులో ఉంచారు. పీఎం మెమెంటోస్ .gov.in పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1498 జ్ఞాపికలను వేలం వేస్తున్నారు. 2019 నుంచి జరుగుతున్న ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూయార్కులో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 26న ఆయన ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాల నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ భారత్తో జరిపిన సమావేశం

0: రాష్టంలో ఉక్రెయిన్ గల్ఫ్ సంకోభాలతో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలపై చర్చించారు. అలాగే ఈక్వెడార్, స్లోవేకియా, హంగేరి, స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రులతో పాటు నౌరి అధ్యకుడితో కూడా సమాపేశమై ఆర్థిక, సాంకేతిక, రక్షణ, రవాణా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. స్విట్జర్లాండ్తో సహా యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. అంతకుముందు పోలాండ్, హంగేరి, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్లతో కూడిన విసెగ్రాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రుల తొలి సమాపేశంలో పాల్గొని ఏటా విదేశాంగ మంత్రుల సమాపేశాలు, బిజినెస్ ఫోరం నిర్వహించాలని నిర్ణయించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్పూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకల్లో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్టపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను ముమ్ముట్టి, చందు చాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర్యవీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తా కా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పథకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత్ ఫైనల్కు చేరుకోగా, మరొక సెమీఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్టాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అస్సోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పథకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: ప్రబోధ గీతాన్ని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:20 కావస్తుంది. మరి కాసేపట్లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర. వినండి రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిషీ భక్తి రూప వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అని చెప్పినట్లుగా ఈరోజు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ఉదయం స్వామివారు ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి చక్కటి ఆ రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ స్వామి విహరిస్తూ ఉన్నారు. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ

మన అవిద్యతే అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. రథంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ సౌందర్యాన్ని ఏ భక్తులైతే వీక్షిస్తారో వారికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు. శాశ్వతమైనటువంటి వైకుంఠంలో వారికి స్థానం ఉంటుంది. అంటే పరమాత్మ యొక్క చెంత వారు ఆచంద్రార్కము స్వామి దగ్గరే ఉంటారు అని చెప్పి మనకు పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి స్వామి అదిగో చూడండి రథాన్ని అధిరోహించినారు. ఈ రథోత్సవానికి ముందుగా అనేకమైనటువంటి ఆగమ క్రతువులన్నీ కూడా అర్చక స్వాములు ఆలయంలో నిర్వహించినారు. శ్రీవారి ఆలయంలో యాగశాలలో చక్కగా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం నిర్వహించి అటు పిమ్మట రథాంగ హోమం అనేటువంటి ఒక చక్కటి హోమాన్ని నిర్వహించినారు. ప్రతి రథోత్సవంలో కూడా వైదికమైనటువంటి క్రతువులన్నీ కూడా ఉంటాయి ఉత్సవాలలో. అలాంటి ఆగమోక్తంగా రథాంగ హోమాన్ని చక్కగా నిర్వహించి దానికి ముందు విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం చక్కగా నిర్వహించి రథాంగ హోమాన్ని ఆచరించిన పిమ్మట ఆ దేవుణ్ణి చక్కగా ఆలయం నుండి ప్రదక్షిణపూర్వకంగా అందులోనూ పురుష సూక్త పఠన చేత ఆ పరమాత్మను స్వామివారి యొక్క ఆలయం నుండి తీసుకొని ఇచ్చేసి సుముహూర్తంలో రథంలో అధిరోహింపజేస్తారు. వారు కూడా ఆ పరమాత్మకు సంకల్పం కూడా చెప్పుకున్నారు. శ్రీ స్వామినః ప్రత్యబ్ధ క్రియమాణ సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే అశక్తానాం సర్వేషాం భక్తజనానాం దివ్య మంగళ విరాన్మూర్తి దర్శనార్థం సకల మనోరథ ప్రాప్త్యర్థం శ్రీ స్వామినః రథోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా లోకానికంతా కూడా మంగళాలు చేకూరాలి. ఎవరైతే ఆ పరమాత్మను లోపలికి వెళ్లి దర్శించడానికి శక్తి ఉండదో అలాంటి వారి కోసమే పరమాత్మ ఆ రథాన్ని అధిరోహించి విచ్చేస్తూ ఉన్నారు. అందులోనూ ఆ రథం ఎలా ఉంది అంటే చక్కగా విమాన గోపురానికి ప్రతిరూపంగా మనకు కనిపిస్తూ ఉన్నది. విమాన గోపురంలో ఏ ఏ దేవతామూర్తులైతే వారు నిత్య నివాసం చేస్తూ ఉంటారో వారంతా కూడా ఆ రథంలో నిత్య నివాసం చేస్తూ ఉంటారట. కాబట్టి అలాంటి స్వామిని దర్శించినట్లయితే అక్కడ మూల విరాట్ ఎవరైతే ఆనంద నిలయంలో నివసిస్తూ ఉన్నారో పరమాత్మ ఉభయ దేవేరులతో ఆ స్వామి యొక్క ప్రతిరూపమే ఆ స్వామి యొక్క శక్తి ఆ స్వామి యొక్క అనుగ్రహమే ఇటువైపున భక్తులపైన అది పడుతూ ఉన్నది. అంతేకాకుండా రథాంగ హోమం వారు చక్కగా నిర్వహించి ఆ తర్వాత ఆ పరమాత్మను రథంలో స్వామిని ఆవాహన చేసి అంటే కూర్చోబెట్టి పంచగవ్యాభ్యాం రథం సంశోధనం కృత్వా పంచగవ్యాధులతో ఆ రథానికి కూడా చక్కగా శోధన చేసి దిగ్దేవతాభ్యో బలిందత్వా ఆ రథానికి ఎవరైతే పరివార దేవతలంతా కూడా ఉంటారో వారందరికీ కూడా బలిని సమర్పిస్తారు. అంతహోమం హుత్వా అంతహోమం అనేటువంటి క్రతువును కూడా నిర్వహించిన పిమ్మట దేవం ఆనీయ ఆలయ ప్రదక్షిణీకృత దేవం దేవీభ్యాం సహా ప్రథమారోహయేతని చక్కగా మనకు వైఖానస ఆగమశాస్త్రంలో చెప్పడం జరిగింది. వైఖానసం మహాశాస్త్రం సర్వవేదేశ ఉద్ధృతమన్నారు. నాలుగు వేదాల యొక్క సారాంశం ఏదైతే ఉందో అదే వైఖానస ఆగమంగా మనకు కొంతమంది పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. సాక్షాత్ వికనస మహర్షులు విరచించినటువంటి ఆగమోక్తంగా ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారికి అనేక ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అంటే ఇందులోనే ఉంది, బ్రహ్మే తాను స్వయంగా ముందుండి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించినారట. అందుకే స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది, దానికి బ్రహ్మరథము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆ రథంలో బ్రహ్మగారు మనకు కనిపించరు, ఏ మూర్తి కనిపించకపోయినప్పటికీ అదృశ్య రూపంలో ఆ బ్రహ్మదేవుడు అందులో ఆసీనుడై చక్కగా మాడ వీధులలో విహరిస్తూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయని పరిశీలిస్తూ ఉంటారంట. వారే కాదు దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే అన్నట్టుగా ఈ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలలో ఎందరో భక్తులంతా మనకు కనిపిస్తూ ఉంటారు. వీరందరినీ భక్తులు అనవచ్చు, అంతేకాకుండా దేవతలు కూడా భక్తుల రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే తిరుమల క్షేత్రంలో ప్రతి భక్తుణ్ణి కూడా ఎంతగానో మనం వాత్సల్యంగా వారితో ప్రవర్తించాలి, వారితో ప్రేమగా ఉండాలి.
ఎందుకు వారంతా కూడా ఆ అయ్యవారి పిలిస్తే వచ్చిన వారు, ఆయన యొక్క ప్రతినిధులు, ఆయన యొక్క మనుషులు, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుని తరించడానికి.

0: వచ్చిన వారు కాబట్టి వారిపైన ప్రేమగా భక్తిగా మనం ఎలా అయితే ఉంటామో ఆ ప్రేమ ఆ భక్తి అనేటువంటిది పరమాత్మ కూడా చెందుతుంది అని మనకు పెద్దలంతా కూడా చెప్తూ ఉన్నారు. దేవం పాదాబ్జై అష్టోపచారై అభ్యర్చ్య అన్నారు. స్వామికి అష్ట ఉపచారములతో చక్కగా స్వామిని అర్చన చేసిన తర్వాత స్వామి ఆ అక్కడ కూడా వాస్తుహోమాన్ని నిర్వహించిన రథం దగ్గర వాస్తుహోమం నిర్వహించిన పిమ్మట ఆ స్వామి అప్పుడు రథంలో బయలుదేరి ఇట్లా తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్ గా స్వామివారు దక్షిణమాడ వీధిలోకి ప్రవేశించినారు. స్వామి ఆ రథంలో అధిరోహించి ఇలా భక్తులపైన ఆయన యొక్క అమృతమైనటువంటి ఆ చూపులు పడుతూ ఉంటే భక్తులంతా కూడా తన్మయులై పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని వీక్షిస్తూ తరిస్తూ ఉన్నారు. దివ్యమాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఆ స్వామి యొక్క వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలు. దివ్యమైనటువంటి ఆ వస్త్రాలన్నీ పట్టు వస్త్రాలు ధరించినారు. అంతేకాదు దివ్యమైనటువంటి ఆ పూలమాలలు మాలికలు ధరించినారు. ఆ స్వామికి అనంతమైనటువంటి ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి ఆ సువర్ణ ఆభరణాలన్నీ కూడా సమర్పించి స్వామి అలా వస్తూ ఉంటే ఆ స్వామే ఈ ప్రపంచమా అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క రథోత్సవ కైంకర్యాన్ని గురించి ఆచార్య రాఘవేంద్ర స్వామి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు స్వామి. యత్తేజో రవి కోటి కోటి కిరణాన్ ధికృత్య జేజీయతే యస్య శ్రీ వదనాంబుజస్య సుషమా రాకేందు కోటీరపి సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం శ్రీమద్వేంకట భూధరేంద్ర రమణః కుర్యాద్ధరిర్ మంగళం. ఏ పరమాత్మ యొక్క తేజస్సు అనేక కోటి సూర్యులను అధిగమించి ఉన్నదో, అలాగే అంతటి వేడి కలిగినటువంటి పరమాత్మ తన చల్లని కిరణాలతో సమస్త భక్త బృందాన్ని కూడా కటాక్షిస్తూ ఉంటాడు. అటువంటి పరమసుందరుడు చతుర్దశ భువనాధిపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి భవ్యమైన రథోత్సవాన్ని మనం ఆకాశవాణి ద్వారా యథామతిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రథమంటే మన శరీరాన్నే రథంగా పిలిచారు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ. జీవుని యొక్క అస్వాతంత్రం ఎక్కడ తెలుస్తుందంటే ఈ శరీరం అనేటువంటి రథంలో, ఆ రథంలో ప్రయాణించేటువంటి సామాన్యుడు జీవుడు, పరమాత్మయే ఆ రథాన్ని నడిపేవాడు. మనహా ప్రగ్రహమేవచ, కానీ మనస్సు మాత్రం అతని యొక్క అధీనంలో ఉండాలి. దాన్నే కళ్ళెంగా చెప్పారు. ఇంద్రియాణి హయాన్యాహు, ఎటువైపంటే అటువైపు లఘు లగాము లేకుండా పరిగెత్తేటువంటి ఇంద్రియాలు వీటిని అశ్వాలతో పోల్చారు. విషయాన్ స్థేషు గోచరాన్, ఏవైపైతే ఆ హయాలు అనగా అశ్వాలు పరిగెత్తుతూ ఉంటాయో వాటినే విషయాన్ని చెప్పారు. ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహురు మనీషినః. కానీ చివరిగా ఆత్మ మరియు మనస్సు వీటితో సంయుక్తమైనటువంటి విషయాల యొక్క భోగము, సుఖమైన దుఃఖమైన వాటిని భుజించేవాడు జీవుడు మాత్రమే అనే విషయాన్ని గీతాచార్యుల వారు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. అలాగే ఈ రథోత్సవం యొక్క గొప్పదైనటువంటి మరొక సందేశం ఏమిటి అంటే, రథమనేది కదిలేటువంటి దేవాలయంగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే అక్కడ ఉండేటువంటి ఆనందలయానికి శిఖరానికి పోటీ పడుతూ ఇక్కడ ఉండేటువంటి శిఖరోపేతమైనటువంటి రథం కూడా భక్తుల చెంతకు వస్తూ ఉన్నది. పరమాత్మయే లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణమైనటువంటి సన్నిధానం మలయప్ప స్వామి యందు సన్నిహితమై భక్తుల యందు తను వస్తూ ఉన్నాడు. సామాన్యంగా అధికారి దగ్గరికి కావలసిన వారు అర్జీదారు వెళ్లాల్సి వస్తుంది. కానీ పరమాత్మ యొక్క గొప్పతనం ఏమిటంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ కూడా భక్త సులభుడుగా తన భక్తులను కటాక్షించడానికి స్వయంగా పరమాత్మయే తను వస్తూ ఉన్నాడు. అటువంటి గొప్పదైనటువంటి ఇది ఈ రథోత్సవం. అలాగే ఈ రథాన్ని ఇంత గొప్పగా ఎందుకు నిర్మించాలి, ఇంత పెద్దగా

ఎత్తుగా ఎందుకు నిర్మించాలంటే మనిషి యొక్క అహంకారానికి ఆ దర్పానికి మనిషిలో ఉండేటువంటి దుర్గుణాలను వీటిని అధిగమించి ఉండేట్టుగా రథాన్ని నిర్మిస్తారు. ఆ రథాన్ని చూస్తూ ఉంటే ఆ రథం ముందు మనమెంత, మనకు గొప్ప అధికారాలు ఉండవచ్చుగాక, మన యందు అనేక సంపదలు ఉండవచ్చుగాక, ఈ విధంగా సామాన్య వ్యవహార ప్రపంచంలో మన దగ్గర ఎన్నో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ముందు మనమందరం కూడా చాలా అల్పులము అనే విషయాన్ని ఈ రథోత్సవం ద్వారా తెలపబడుతూ ఉంటుంది. అటువంటి ఈ రథోత్సవంలో వచ్చేటువంటి స్వామిని రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే, మరొక జన్మ అనేది లేదు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనం మోక్షాన్ని పొందగలము అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అటువంటి పరమాత్మ వచ్చే సందర్భంలో పరమాత్మని మనం స్తోత్రం చేయాలి, పరమాత్మని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి అనే విషయాన్ని కూడా మనం శాస్త్రాలు చక్కగా నిర్వచిస్తూ ఉన్నాయి. అయోగ్య విషయే స్వామిన్ సర్వథా నమనోభవేత్, చాంచల్యం మూలతశ్చింది దురాశాం హరదూరత. పరమాత్మ, అయోగ్యమైనటువంటి విషయాలు నీవు తప్ప మిగతా అన్ని కూడా అయోగ్యమైనటువంటి విషయాలే. వేదాలు, పురాణాలు, స్మృతులు, శాస్త్రాలు, వేదాంతాలు ఇవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. ఏ విషయాల ద్వారా సాక్షాత్తుగా పరమాత్మని మనం కొలవగలమో, పరమాత్మని స్మరించగలమో అవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. మిగతా అన్ని విషయాలు కూడా అయోగ్యమైనటువంటి విషయాలు. పరమాత్మ, అటువంటి అయోగ్యమైన విషయాల వైపు నా మనస్సు వెళ్లకుండా చూడు. దీనికి కారణమేమిటో తెలుసా? చాంచల్యము, నీయందు మనస్సు స్థిరంగా ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటువంటి చాంచల్యం మూలతశ్చింది, దాన్ని ఏదో తాత్కాలికంగా పరిహరించడం కాదు, మూలత సమూలంగా దాన్ని పెకిలించి వేయమని మనం పరమాత్మని ప్రార్థించాలి. ఈ చాంచల్యం అనేది ఎప్పుడొస్తుందంటే దురాశ వలన. మన యోగ్యత ఎంత ఉన్నది, ఆ యోగ్యతానుసారంగా మనం ఏదైనా ఐహికమైనటువంటి వస్తువులని పారమార్థికం కోసం మనం ప్రార్థిస్తే అది కాస్త యుక్తమవ్వచ్చేమో, కానీ మనకు యోగ్యత లేనటువంటి విషయాలను కూడా మనం ప్రార్థిస్తే దాన్నే దురాశ అని అంటారు. అందుకే పరమాత్మని ప్రార్థిస్తూ దురాశాం హరదూరత, పరమాత్మ ఆ దురాశను నా నుండి పరిహరించవయ్యా స్వామి. దుర్బుద్ధిం చనమే దేహి దుశ్శాస్త్రావర్తనే రతిం హాపయస్వచ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. పరమాత్మ, ఎప్పుడు కూడా నాకు దుర్బుద్ధిని ఇవ్వవద్దు, కేవలం నీయందు మాత్రమే నా మనస్సు లగ్నమై ఉండాలి. నీ యొక్క గుణాలను తెలిపేటువంటి వాక్యాల వైపు మాత్రమే నా మనస్సు పరిగెత్తుతూ ఉండాలి. అటువంటి సద్బుద్ధినివ్వు. అలాగే దుశ్శాస్త్రాలు, చార్వాకాది శాస్త్రాలున్నాయి, అవన్నీ కూడా అవైదికమైనటువంటి శాస్త్రాలు. అటువంటి అవైదికమైనటువంటి శాస్త్రాల వైపు నా మనస్సు వెళ్లకూడదు. ఎన్నెన్నో సంపదలు పొంది ఉన్నప్పటికీ కూడా కొందరు సామాన్యుల వలె ఉంటారు, ఇంకొందరు ఉంటారు అల్పమైనటువంటి సంపదాదులు ఉన్నప్పటికీ కూడా దుర్మానాన్ని, దురభిమానాన్ని పొంది ఉంటారు. ఆ దురభిమానం అనే ఒక దుర్గుణం వస్తే చాలు, మనిషి యొక్క పతనం అనేది ఖచ్చితం. అందుకే పరమాత్మ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. అటువంటి దుర్మానాన్ని, దురభిమానాన్ని, నాలో ఉండేటువంటి దుర్గుణాలను కూడా పరిహరించవయ్యా స్వామి. ఈ అన్నిటికీ కూడా కారణమేమిటి అంటే దుస్సంగం. ఎవరైతే దుష్టుడుంటారో వారి యొక్క సంఘాన్ని చేస్తే మనం చాలా పతనాన్ని పొందుతాం. అందుకోసమే దుస్సంగం, తర్వాత దుష్క్రియాం, దుష్టమైనటువంటి క్రియలు. దుష్టమైనటువంటి క్రియలనగా ఏవైతే సకామ కర్మలుంటాయో వాటినే దుష్టక్రియలు అనంట. లోకంలో రెండు విధమైనటువంటి క్రియలు, సకామ క్రియ మరియు నిష్కామ క్రియ అని. దాని గురించి శాస్త్రం చెబుతూ సకామేభ్యో అమిత గుణాః అకామయిస్తు కృతాక్రియాః తస్మాత్ అకామయేవాలం భజేద్ విష్ణుం సనాతనం. సకామకర్మల కన్నా నిష్కామకర్మలకు అధికమైనటువంటి ఫలితం. సకామకర్మలనగా మనకు కావలసినటువంటి ధనధాన్యాదులను కోరడమే సకామము. కేవలం పరమాత్మ, పరమాత్మయందు భక్తి, ఇతర విషయాల వైపు వైరాగ్యము, జ్ఞానము, వీటిని కోరమే నిష్కామము. అలాగే పరమాత్మను మనం నిష్కామంగా భజిస్తే పరమాత్మ మనకు కావలసినటువంటి

0: సకామమైనటువంటి అన్ని విషయాలను కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి మనం పరమాత్మని నిష్కామకర్మతోనే పరమాత్మని ఆరాధించాలి, భజించాలి, పూజించాలి అనే విషయాలను తెలుపుతూ ఉన్నారు. అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం శ్రీమాన్ మధుసూదన్ రావు గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు స్వామి. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అన్నట్లుగా స్వామివారికి ఏ విధంగా అయితే మనం సేవ చేస్తామో ఆ విధంగా పరమాత్మ కూడా మన యొక్క భక్తిని బట్టి మన యొక్క సేవను స్వామి స్వీకరిస్తారు. ఇక్కడ స్వామివారు చక్కగా రథాన్ని అధిరోహించి దక్షిణమాడి వీధిలో విహరిస్తూ ఉన్నారు. ఆ రథానికి చక్కగా పుష్పమాలికలన్నీ కూడా అలంకరింపజేసినారు. స్వామివారు కూడా విఘ్నీకృతమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నారు. ఆ రథానికి పైన చక్కటి ఒక ధ్వజం కనిపిస్తూ ఉన్నది. జయం కరోతి దేవానాం ధ్వంసమిత్వా స్వరానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ఎవరైనా సరే రాజులు వారి యుద్ధానికి కానీ లేక ప్రయాణం చేసేటప్పుడు కానీ వెళ్లేటప్పుడు వారి యొక్క రథానికి పైన ఒక పతాకం కనిపిస్తూ ఉంటుంది. ఆ పతాకం దేనికి ఉంటుంది అంటే వారి యొక్క విజయానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి వైకుంఠంలో ఉన్నటువంటి పరమ భక్తాగ్రేసురులంతా కూడా స్వామివారికి ఎప్పుడు కూడా జయాన్ని చేకూర్చాలని వారు ప్రార్థిస్తూ ఉంటారు. అదేవిధంగా మనమంతా కూడా సకల మంగళాలు స్వామివారి యొక్క సొంతమే కదా అని మనమంతా కూడా స్వామిని గురించి స్తుతిస్తూ ఉంటాం. జయం కరోతి దేవానాం, ఇక్కడ స్వామివారి యొక్క రథానికి పైన ఉన్నటువంటి ఆ ధ్వజము సకల దేవతలందరికీ కూడా జయాన్ని చేకూరుస్తుంది. ధ్వంసయిత్వ సురానపి, అంతేకాదు రాక్షస సంహారం అంతా కూడా జరుగుతుంది. రాక్షస సంహారము, అదేవిధంగా రాక్షస భావజాలము, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారి యొక్క మనస్సులన్నీ కూడా ఈ యొక్క స్వామి అనుగ్రహం చేత వారంతా కూడా మారుతారు. ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ధ్వంసనం చేత, జయం చేత దానికి ధ్వజము అన్నారు. అలాంటి స్వామి ఎలా ఉన్నారు అంటే రెండు కళ్ళు చాలువు, నోటితో కూడా స్వామివారికి వైభవాన్ని వర్ణించడానికి కూడా వీలు పడదేమో అన్నట్లుగా ఉంది. వేదాక్షరాన్ని యావంతి పఠితాన్ని ద్విజాదిభి అన్నట్టుగా వేదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా పరమాత్మ యొక్క వైభవాన్నే కదా కూర్చి చెప్తుంది. అదిగో చూడు, భక్తులంతా కూడా పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆ తాడును పట్టుకుని వారంతా కూడా లాగుతూ ఉన్నారు. ఆనాడు స్వామి యొక్క ఆ కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని స్వామి అధిరోహించి అర్జునుణ్ణి రథంలో కూర్చోబెట్టి తాను రథసారథిగా ఆయనకు రథాన్ని నడిపి జయాన్ని చేకూర్చినారు. ఇక్కడంతా భక్తులంతా కూడా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని, తత్వాన్ని వారు చక్కగా ఉచ్చరిస్తూ ఆ ఓ పరమాత్మ మీ యొక్క అనుగ్రహం చేత, మీ యొక్క భాగ్యం చేత మేము ఈ క్షేత్రంలో సకల కళ్యాణ పరిపూర్ణమైనటువంటి నిత్యానందమయుడు, వేదస్వరూపుడు, సర్వ ప్రపంచ స్వరూపుడుగా అచింత్య అద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య మూర్తిగా స్వామివారిని దర్శిస్తూ ఉన్నాము అని వారు చెప్తూ ఉన్నారు. భాగవతులంతా కూడా ఎంతో పుణ్యం ఉంటేనే పరమాత్మ చెంతకంతా కూడా చేరుతూ ఉంటారు. చిత్రంబులు, త్రైలోక్య పవిత్రంబులు, భవలత లవిత్రంబులు, సన్మిత్రంబులు, మునిజన వన చైత్రంబులు, విష్ణుదేవ చారిత్రంబులు అని చెప్పినట్టుగా స్వామివారి యొక్క వైభవం ఎంతో విచిత్రంగా ఉంటుంది. తాడు పట్టుకుని వారు చక్కగా లాగుతూ ఉన్నారు. గోవింద గోవింద గోవింద అని ఆ స్మరణ తప్ప మరొక ఆలోచన అనేటువంటిది లేకుండా భక్తులు భక్తి పారవశ్యంతో ఆ రథాన్ని లాగుతూ ఉన్నారు. ఆనాడు గోపికలు కూడా ఆ కృష్ణ పరమాత్మ చెంత ఉంటూ వారు ఈ విధంగా అన్నారంట. గోవింద అనుచరా సర్వే గోవింద ఆసక్త చేత సహా గోవింద మనుగాయంత అని వారు ఎప్పుడూ కూడా ఆ గోవింద గోవింద నామం తప్ప మరొక నామస్మరణం వారి జీవితంలో ఎప్పుడూ చేయరా. వారంతా కూడా పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందున్నారు. ఇలా చూడండి, ఆ రథము దక్షిణమాడి వీధిలో విహరిస్తూ ఉంటే స్వామి శ్రీభూమిభ్యాం సుఖాసీనం అని ఉభయ దేవేరులతో స్వామి దివ్యమైనటువంటి ఆ పుష్పమాలికలు ధరించి రథములో కూర్చొని వస్తూ ఉంటే ఆ పరమాత్మను భక్తులు ఒకవైపున తాడుతూ లాగుతూ ఇలా తల పైకెత్తి అలా చూస్తూ ఉంటే

స్వామి ఆకాశ మార్గంలో వస్తున్నారా అనేటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. స్వామి భూమిపైన కాదు, ఆకాశ మార్గంలో హర్మ్య స్థలాల్లో మేఘాల మధ్య స్వామి విహరిస్తూ ఉన్నారు. స్వామి వారి యొక్క ఆ రథచక్రాలు కూడా స్వామినే ఘోషిస్తూ ఉన్నాయి. అవి కూడా గోవిందా గోవింద అనేటువంటి శబ్దమే వినిపిస్తూ ఉన్నది. ఒకవైపున అధికార గణమంతా కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. భక్తులంతా కూడా స్వామి వారి యొక్క ఆ తాడు పట్టుకుని లాగుతూ ఉన్నారు. ముందు వైపున ఆ ఏనుగులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామిని సేవిస్తూ అలా వెళుతూ ఉన్నాయి. ఎప్పుడో కొన్ని యుగాల కాలంలో స్వామి చేసినటువంటి సేవకు గజేంద్ర మోక్షం చేసినందుకు ఈనాటికి కూడా కృతజ్ఞతగా స్వామి వారి యొక్క సేవలో తరిస్తూ ఉన్నాయి. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా పరమాత్మ యొక్క ఈ క్షేత్రంలో రథోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. స్వామి నీలమేఘశ్యాముడై స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. మరోవైపున స్వామి యొక్క ఆనందమైనటువంటి ఈ రథోత్సవాన్ని భక్తులు ఎంతో చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి సౌభాగ్యాన్ని అదృష్టాన్ని చూసినంత మాత్రమే వారికి మోక్షం లభిస్తుంది. అంతేకాదు శ్రవణం స్వామి యొక్క వైభవాన్ని విన్నా కూడా మనకు మోక్షం లభిస్తుంది. అందుకే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం లేకపోయినా స్మరించినా కూడా స్వామి అనుగ్రహం లభిస్తుంది. పాదసేవనం అర్చనం దాస్యం సఖ్యం మనము సర్వస్వము ఆ స్వామే కదా అనేటువంటి భావనతో ఉన్నా కూడా ఆ స్వామి మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటారంట. అలాంటి ఈ రథోత్సవాన్ని గురించి వింటూ ఉంటే చూస్తూ ఉంటే ఆనందం కలుగుతూ ఉన్నది. ఈ స్వామే కదా ఆనాడు అర్జునుడికి రథ సారథి అయి రథంలో ఆయన కూర్చొని రథాన్ని నడుపుతూ అర్జునుని తనకంటే ఇత్తు ప్రదేశంలో కూర్చోబెట్టి సింహాసనంలో కూర్చోబెట్టి అర్జునుని యొక్క రెండు పాదాలు తన యొక్క భుజస్కంధాల పైన వేయించుకొని వారికి యుద్ధంలో ఆ రథాన్ని తోలిపెట్టి విజయాన్ని చేకూర్చినటువంటి పరమాత్మ ఈ స్వామే కదా. అందుకే పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు. స్వామి కూడా రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా పరమాత్మ కూడా ఏ రూపంలో ఉంటారు అంటే ధర్మస్వరూపంలోనే ఉంటారు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ స్వామి ఉంటారు. ఆనాడు పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి స్వామే ధర్మదేవతే ధర్మమే ఆ కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చి వారికి రథాన్ని తోలి వారికి విజయాన్ని చేకూర్చున్నారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా చెప్తూ ఉంటారు, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించినట్లయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ఆ ధర్మం ఏందిరా అంటే పరమాత్మ. పరమాత్మను ఎవరైతే ఎప్పుడు సేవిస్తూ ఉంటారో భగవంతుడు చెప్పినటువంటి ఆ గీతా మార్గాన్ని ఎవరైతే ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉంటారో వారిని స్వామి రక్షిస్తూ ఉంటాడంట. పాండవులను కాపాడిన విధంగా సకల భక్తుడిని స్వామి శ్రీవారు ఉభయ దేవేరులు ఆనాడు కృష్ణుడు ఒక్కడే వాళ్ళని కాపాడినాడు. ఇక్కడ అలా కాదు, ఉభయ దేవేరులతో స్వామి ఉంటారు. ఒకవేళ స్వామి కాస్త లేటుగా చేసినా అమ్మవారిని ఒప్పుకోరు. శ్రీదేవి అమ్మవారు ఉన్నది, ఆవిడ శృణోతి శ్రావయీతి శ్రీహి అన్నారు. భక్తుల యొక్క మనోభావాలను కష్టాలను దుఃఖాలను వారి యొక్క కోరికలను మొదటిసారిగా ఆవిడ విని ఆ స్వామికి వినిపిస్తుందంట. చేస్తావా చెయ్యవా అని చెప్పి స్వామిని గట్టిగా అడుగుతుందంట. అమ్మవారు చెప్తే స్వామి చేయకుండా ఉంటారా? వెంటనే స్వామివారు ఆ భక్తుల్ని రక్షిస్తారు. కాబట్టి ఆనాడు ఒక కృష్ణుడే ప్రధాని తోలి భక్తులను పాండవులను రక్షించిన వాడు. ఈనాడు ఉభయ దేవేరులతో శ్రీనివాసుడుగా స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. కృతేతు నారసింహోయం త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకటనాయక అని అన్నారు. అందుకే ఈ స్వామి ఆనాడు నరసింహస్వామిగా, తరువాత యుగంలో శ్రీరామచంద్రుడిగా, ద్వౌ అపరు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా ఉన్నటువంటి స్వామి ఈనాడు వెంకటేశ్వరుడిగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఈ వెంకటేశ్వర అంటే వేం సర్వ పాపాని వేం ప్రాహు కటస్తబ్దాహ ఉచ్యతే అన్నారు. భక్తులుగా మనము తెలిసి తెలియకుండా జ్ఞానం చేత అజ్ఞానం చేత చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయంట స్వామిని దర్శిస్తే. మరి స్వామి దర్శనం లభించినప్పుడు ఎలా అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా స్మరణ మాత్రమే పోతాయి, స్వామిని స్మరించినా కూడా సర్వ దోషాలు పరిహారమవుతాయి. అంతేకాకుండా స్వామిని కీర్తించినా కూడా సకల పాపాలన్నీ తొలగిపోతాయని మనకు వేదాలు పురాణాలు ఇతిహాసాలు సమస్త వేద వాంగ్మయమంతా కూడా పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని కూడా

0: ఉన్నది. అందుకే స్వామివారు కూడా ఎలా ఉన్నారు అంటే, ఇక్కడ మత్పాదౌ శరణం వ్రజేతి శరణం సంసార సింధుస్తథ జానుం సంస్పృశతీతి జానమిటి పాణిభ్యాం స్వయం దర్శయన్ను శేషాద్రౌ జగతోస్స రక్షణ ధియా అతిష్ట దయాసాగర సశ్రేయాంశి చతుర్భుజ కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభు అన్నారు. స్వామి చక్కగా తమ యొక్క హస్తాన్ని ఇలా పాదాలను సేవించండి, నేను రక్షిస్తాను అని స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అలాంటి స్వామి వారి యొక్క రథోత్సవ వైశేషాన్ని రాఘవేంద్ర స్వామి ద్వారా మనం వింటాం.
1: ఓం నమో వెంకటేశాయ. రథోత్సవాన్ని మనం నిర్వహించే సందర్భంలో అనేక స్మృతులు ఆగమాలు కూడా ఆ రథోత్సవాన్ని గురించి దాని వైశిష్ట్యాన్ని చక్కగా చెప్పారు. అందులో భాగంగా స్మృతి రత్నాకరము అనే ఒక గ్రంథంలో ఈ విధంగా చెప్పారు, రథం ఎలా ఉండాలి అంటే మల్లికాభి పతాకాభి పుష్పమాలాద్యలంకృతం ఇక్షుభి కదలీభిశ్చ దర్పణై పూర్ణకుంభకై. రథంలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా మంగళ ద్రవ్యమే, కానీ వ్యవహారంలో వాడవలసినటువంటి మంగళ ద్రవ్యాలు ఏవి అనే విషయాన్ని కూడా చక్కగా చెప్పారు. మల్లికలు అనగా పూలు, గొప్ప గొప్ప పతాకాలు, పుష్పమాలలు, అలాగే చెరుకుగడలు, అలాగే అరటి పిలకలు, దర్పణములు, పూర్ణకుంభములు, తోరణైశ్చ వితానైశ్చ ఛత్రై సమ్యగలంకృతం చందనాగర కస్తూభి కస్తూరి రసై సిక్తం సమంతతః. అక్కడక్కడ మామిడి తోరణాలు ఉండాలి, అన్ని చోట్ల కూడా చామరలు వీజనలు ఉండాలి, ఛత్రం ఉండాలి, అలాగే చందనము అగూరి అగరు మరియు కస్తూరి వీటి రసాన్ని అక్కడక్కడ మనం సేచనం చేసి ఉండాలి. ఘంటాభి కింకిణీభిశ్చ ధ్వజైశ్చ పరిభూషితం ఫలైర్నానా విధైశ్చైవ ముక్తామాలాభిరేవచ. రథం కదులుతూ ఉంటే మనోహరమైనటువంటి ఘంటానాదం మనకు వినబడుతూ ఉండాలి. గెజ్జలు ఏ విధంగా అయితే ఒక సుమంగళి స్త్రీ తను నడిచేటప్పుడు తన యొక్క గెజ్జల నాదంతో మనం ఏ విధంగా అయితే ఆనందం చేకూరుతుందో, రథం కూడా అలా జరిగేటప్పుడు ఎంతో మనోహరమైనటువంటి ధ్వనులు వస్తూ ఉండాలి. అటువంటి పదార్థాలను ఈ రథానికి అమర్చి ఉండాలి. ధ్వజాలు ఉండాలి, నానావిధమైనటువంటి ఫలాలు వాటి యొక్క హారాలతో అక్కడ మనం పరమాత్మని అలంకరించి ఉండాలి. అలాగే ముక్తమాలలు అనగా ముత్యపు మాలలతో మనం రథాన్ని అలంకరించి ఉండాలి. ధూపైర్ గుగ్గుల సంభూతై ధూపితంచ సమంతత బీజాంకురై స్వర్ణదామ చిత్రవత్రైశ్చ చామరై. గుగ్గులాది ధూపములు వాటితో ధూపితం, అక్కడ మనం ధూపాన్ని వేసి ఉండాలి. ధూపం వేయడంలో ఆంతర్యం ఏమిటంటే, ఎందరో ప్రజలుంటారు, వారు అంతమంది అక్కడ తిరిగే సందర్భంలో వారి మాటలు ఇత్యాదులచే వాతావరణం కాస్త కలుషితమవుతుంది. గోవిందనామస్మరణతో అన్ని కలుషాలు కూడా పరిహరింపబడతాయి. కానీ ధూపం వేయడం వలన కూడా ఆ ధూపంతో వచ్చేటువంటి పొగ వలన అన్ని కాలుష్యాలు సూక్ష్మక్రిముల యొక్క బాధ అనేది ఉండదు. బీజాంకురై ఒక చక్కటి మట్టి పాత్రను తీసుకుని దానికి చిన్న చిన్న రంధ్రాలు వేసి అందులో అంకురాలు వేసిన తర్వాత ఆ అంకురాలు మాత్రమే బయట కనబడే విధంగా అంకుర పాత్రలు మనం చేసి దానితో ఈ రథాన్ని అలంకరించాలి. హిమాంశు కర్ణికాభిశ్చ సమంతా చక్కెర రంజితం ఏవం చిత్రతరం కృత్వా రథమారోపయత్తతః. ఇటువంటి గొప్పదైనటువంటి రథం, సమస్త దేవతల యొక్క అధిష్టానభూతమైనటువంటి రథాన్ని మనం చక్కగా నిర్వహించి ఆ రథం పైన పరమాత్మని మనం కూర్చోబెట్టాలి. పరమాత్మ అందులో ఆసీనుడు అయిన తర్వాత అర్చిత్వా ప్రార్థయేద్దేవం రథస్యారోహణం ప్రతి రథం ప్రదక్షిణీకృత్య నానా వాద్య సమన్వితం. పరమాత్మను అర్చన చేసిన తర్వాత పరమాత్మ తను ఇంకా రథాన్ని అధిరోహించలేదు, అప్పుడు మనం పరమాత్మని మనం రథాన్ని అధిరోహించబోయా స్వామి, భక్తులను కటాక్షించమని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ రథానికి ప్రదక్షిణాకారంగా వచ్చి నానా వాద్యములు అలాగే వేద ఘోషములు ఇత్యాది ఏవైతే మంగళప్రదమైనటువంటి మాటలుంటాయో అటువంటి మంగళప్రదమైనటువంటి మంగళ ఘోషములతో పరమాత్మని రథం పైన కూర్చోబెట్టాలి. అది కూడా రథం జరిగే సమయం ఎప్పుడంటే అది చరలగ్నంలో అది రథాన్ని మనం రథోత్సవాన్ని నిర్వహించాలని మనకు ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. వేదఘోష సమాయుక్తం రథమారూపయ్యద్ధరిం, వేదఘోషములు

0: చేస్తూ పరమాత్మని మనం రథం పైన కూర్చోబెట్టాలి. రథాన్ని ఎప్పుడైతే పరమాత్మ తను అధిరోహిస్తూ ఉంటాడో అనేక వాద్య ఘోషములు, అనేక వేద ఘోషములు అన్ని కూడా అక్కడ జరుగుతూ ఉండాలి. పరమాత్మ మధ్యలో ఉండాలి, అటువైపు ఇటువైపు వేద ఘోషములు వాద్య ఘోషములు అవన్నీ మోగుతూ ఉండాలి. ఆ రథం వచ్చేటప్పుడు మనం రథం వెనుక మనమేదైనా సేవ చేస్తూ వెళితే దాని యొక్క భాగ్యాన్ని కూడా చెబుతారు. ఏ దేవ మనుగచ్చంతి తద్గతే నాంతరాత్మన పదే పదే అశ్వమేధస్య ప్రాప్నువంతి ఫలం నరాహ. పరమాత్మ రథం పైన వెళ్లే సందర్భంలో పరమాత్మ అనుసరిస్తూ లేకపోతే పరమాత్మని సేవిస్తూ ఎవరైతే వెళుతూ ఉంటారో వారు ఒక్క వారు వేసేటువంటి ఒక్క ఒక్క అడుగు కూడా అశ్వమేధయాగం యొక్క సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక అశ్వమేధ యాగాన్ని మనం చేయాలంటే దాదాపుగా 5 సంవత్సరాల తరబడి 100,000 మంది పని చేస్తే ఒక అశ్వమేధ యాగాన్ని మనం నిర్వహించగలం. కానీ పరమాత్మ యొక్క రథోత్సవంలో మనం ఒక్క అడుగు వేస్తే చాలు, ఒక్క అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం. ఆకాశవాణి శ్రోతలారా, మీరు కూడా వినండి, పదే పదే అశ్వమేధస్య ఫలం అని చెప్పిన విధంగా మనం కూడా పదే పదే అనగా ఆ పరమాత్మ యొక్క రథోత్సవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా, రథోత్సవ వైభవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా విన్నటువంటి వారు ఒక్కొక్క పదానికి కూడా అశ్వమేధ యాగం యొక్క ఫలితాన్ని పొందవచ్చు అని పరమాత్మ గురించి చెబుతూ రథస్థం చక్రిడం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అటువంటి రథాన్ని అధిరోహించినటువంటి పరమాత్మని చూసిన వారికి పునర్జన్మ అనేది మాత్రమే లేదు, కానీ మరొక అత్యంత ఉపయుక్తమైనటువంటి విషయాన్ని చెబుతారు. ఎప్పుడైతే పరమాత్మ రథాన్ని అధిరోహిస్తూ ఉంటాడో రథం పైన వెళ్లేటువంటి పరమాత్మని మనం పోయి చూడాలి. అనగా పైకి, అలాగా కింది నుంచి పైకి వెళ్లేటువంటి పరమాత్మను దర్శించాలి. కానీ రథం నుండి కిందికి ఎదిగేటువంటి పరమాత్మని మాత్రం శ్రేయస్కాములు, ఎవరైతే వృద్ధిని పొందుతూ ఉంటారో, యువకులుంటారో, బాలకులుంటారో, వారు మాత్రం ఖచ్చితంగా చూడకూడదు. అందుకోసమే రథం నుండి పైకి దిగే సందర్భంలో అనేక తెరలను వేసి పరమాత్మని కిందికి దింపుతూ ఉంటారు. అటువంటి గొప్పదైనటువంటి రథోత్సవం యొక్క వైశిష్ట్యాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే పరమాత్మని ప్రార్థించాలి. మనం ప్రార్థన చేసే సందర్భంలో కూడా పరమాత్మ దుష్ప్రతిగ్రహ దుస్పర్శే కరోమా చోదయ ధ్రువం అగమ్యగమనే గుహ్యం ఘ్రాణమా ఘ్రాణనే సతాం. పరమాత్మ, నేనేదైనా ప్రతిగ్రహం చేస్తే, దానాదులను స్వీకరిస్తే, నేనేదైనా దుస్పర్శ చేస్తే వాటిని మాత్రం నా చేత నీవు చేయించవద్దయ్యా పరమాత్మ. ఎప్పుడు కూడా ధ్రువం, ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అని చెప్పిన విధంగా మనం ఎప్పుడు కూడా మంగళమైనటువంటి వస్తువులపైనే మనం ఉండాలి. ఇప్పుడే రథము దక్షిణ మాడ వీధి నుండి పశ్చిమ మాడ వీధి వైపు అది రథం పరిగెడుతూ ఉన్నది. రథం యొక్క గమనాన్ని చూస్తూ ఉంటే ఆహా, ఎంత అద్భుతము, ఎంత మనోహరము, ఎంత దివ్యము! సామాన్య ప్రజలెవరూ కూడా ఈ సేవను చేయలేరు. సాక్షాత్తుగా దేవాదిదేవతల వారు వచ్చి వారు ఈ సేవను చేస్తే గాని ఇంత దివ్యమైనటువంటి రథోత్సవాన్ని మనం నిర్వహించలేము అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అటువంటి రథం ఇప్పుడు వసంత మంటపం నుండి, అలా స్వామి పశ్చిమ మాడ వీధి నుండి తను బయలుదేరుతూ ఉన్నారు. అటువంటి పరమాత్మని మనం ప్రార్థిస్తూ ననియోజిక చక్షుంషి పరదారాది దర్శనే. స్వామి, ఎప్పుడూ కూడా నా ఇంద్రియాలు ఎప్పుడు కూడా, చక్షురాది ఇంద్రియాలు నా ఎప్పుడు కూడా నీ వైపు మాత్రమే ఉండాలి స్వామి. అవి చెడు అయినటువంటి వస్తువుల వైపు వాటి ద్వారా ఆకర్షితమై వాటి వెంట వెళ్లకూడదు అని ప్రార్థించాలి. అపకర్షతు జిహ్వామ్మే లోకవార్త దురన్నత దుర్వార్త దుష్ట శబ్దేభ్య నివర్తయ హరేశ్రుతి. స్వామి, నా జిహ్వేంద్రియమున్నది, నా నాలిక ఉన్నది, ఎప్పుడు కూడా నిన్నే స్తోత్రం చేయాలి. అలాగే నా చెవులున్నాయి, అవి ఎప్పుడు కూడా నీ స్తోత్రాన్ని మాత్రమే వినాలి, వేరే ఏది కూడా వినకూడదు అనే విషయాన్ని మనం పరమాత్మను ప్రార్థించాలి. ఇటువంటి అనేక విషయాలను మనం గురుగారి ద్వారా తెలుసుకుందాం.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామి వారి యొక్క ఆనంద నిలయానికి 4 వైపులా 4 మాడవీధులు ఉన్నవి. ఈ మాడవీధులు ఏమిటి అంటే 4 వేదాలకు స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నాయి. తూర్పున ఋగ్వేదము, దక్షిణం వైపున ఉన్నటువంటి మాడవీధి యజుర్వేదము, పడమట వైపునటువంటి

0: సామవేదము ఉత్తరం వైపున ఉన్నటువంటి మాడి వీధికి అతరణ వేదంగా మనకు చెప్తూ ఉన్నాయి. స్వామి వేదాంత వీధులందు విహరించువాడు కాబట్టి స్వామికి వేదములే ఆ స్వామి యొక్క స్వరూపం కాబట్టి స్వామి వేదవేద్యుడు. అందుకే అనమాచార్యులు వారు కూడా చెప్తూ ఉంటారు చక్కగా స్వామివారి వైభవాన్ని గురించి, వేదము దేవతలే వారంతా కూడా వేదములే శిలలై వెలసిని తీయకుండా ఆ వేదములన్నీ కూడా ఒక రూపంగా ఉన్నాయంటే అది తిరుమల కొండగా మనం భావించవచ్చు. ఇప్పుడే స్వామి ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని పూర్తి చేసుకుని సామవేదం అనబడి పిలువబడేటువంటి పశ్చిమ మాడవీధిలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. మత్పాదో శరణం వ్రజేతి శరణం సంసార సింధుస్తథ, నన్ను ఆశ్రయించండి, మీకు సముద్రము లాంటి సంసారము చిన్న కాలువలాగా అవుతుంది అని స్వామి చెప్తున్నారు. జానం సంస్పృశతీతి జానమపి పాణిభ్యాం స్వయం దర్శయన్, సర్వము నేనే, నన్ను సేవించండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచిః అని ఆనాడు అర్జునుడికి స్వామి ఉపదేశించినట్టుగా ఈ కలియుగంలో ఉన్నటువంటి కలుషిత చిత్తానాం పాప ద్రవ్యోపజీవినాం రక్షణార్థం రమాకాంతో రమతే ప్రాకృతో యథ, కలియుగంలో కలుషితమైనటువంటి మానవులందరినీ కూడా స్వామి ఉద్ధరించి వారందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో స్వామివారు వైకుంఠాన్ని విడిచి భూలోకాన్ని విచ్చేసినారు. వైకుంఠేత్ పరోలేకే పరేలోకే శ్రీయాసార్థం జగత్పతి ఆస్తే విశ్వరచింత ఆత్మ భక్తైర్ భాగవతి సహాని, వైకుంఠ కలియుగంలో ఏ విధంగా భక్తులంతా కూడా ఉన్నారో అదేవిధంగా వైకుంఠంలో కూడా 33 కోట్ల మంది దేవతలు ప్రతిక్షణము స్వామిని సేవిస్తూ ఉంటారంట. అలాంటి పరమాత్మ ఆ వైకుంఠం విడిచి భూలోకానికి ఎందుకు విచ్చేశారు అంటే భక్తులపైన ఉన్నటువంటి ఆ వాత్సల్యం చేత మనందరిపై మనందరిని అనుగ్రహించడానికి వచ్చేశారు. ఈ యొక్క స్వామివారి యొక్క రథ ఉత్సవ వైభవాన్ని ఆకాశవాణి ప్రసార మాధ్యమం ద్వారా భక్తులందరికీ కూడా అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర, నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయ మునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జే విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో గ్లాకోమా వ్యాధికి కారణాల జాగ్రత్తల గురించి డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు అందిస్తారు.
4: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
5: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
4: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
5: ఫోన్ 08462223111.
6: ప్రతి వారం మనము కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఈ రోజు కూడా మరికొన్ని కంటి సమస్యల గురించి తెలుసుకుందాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కంటి వ్యాధుల వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి ఈరోజు గ్లకోమా అంటే ఏంటి, గ్లకోమా యొక్క సమస్యలు ఏమేం ఉద్భవిస్తాయి, గ్లకోమా వస్తే చికిత్స ఏ విధంగా ఉంటుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
7: నమస్కారం అండి.
6: ఈరోజు ముఖ్యంగా ఈ గ్లకోమా అంటే ఏంటి?
7: సో గ్లకోమా అంటే ఏంటి అంటే మనకు కంటి లోపల మన కన్నన్నది ఒక వాటర్ బెలూన్ టైపు, దానికి ప్రెజర్ ఉంటుంది. బెలూన్ లో మనం వాటర్ ఫిల్ చేస్తే ఎట్లయితే ఆ బెలూన్ ఎక్స్పాండ్ అవుతుందో అట్లా కంటిలో కూడా ప్రెజర్ ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రెజర్ ఎప్పుడైతే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు అది కంటి నరంని డ్యామేజ్ చేస్తుంది సింపుల్ గా. అది ఆ డ్యామేజ్ ని మనం గ్లకోమా అని అంటాం. ఇది గ్లకోమా అనమాట. అయితే దీంట్లో మనకు రకరకాలుగా టైప్స్ ఉంటాయి, వాటిని గురించి మీకు నెక్స్ట్ నేను చెప్తాను. ఇప్పుడు
6: అంటే ఇప్పుడు ఎన్ని రకాలుగా మనం గ్లకోమాను చూడొచ్చు, ఇది ఎట్లా మనకు బయటపడుతుంటది?
7: సో గ్లకోమా అనేది బేసిక్ గా మనం డివైడ్ చేస్తాం.

0: చేస్తే టూ టైప్స్ అంటాం మనము. ఆ టూ టైప్స్ ఏంటంటే, ఒకటి ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాము, రెండవది యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటాము. అంటే ఏంటంటే, మన కంటి లోపల ముందు భాగంలో ఐరిస్ ఉంటుంది కదా, మనకు అందరికి బ్లాక్ డార్క్ బ్రౌన్ కలర్ లో కనిపించే దాన్ని ఐరిస్ అంటాం అన్నమాట. ఆ ఐరిస్ అన్నది కొంతమందికి ఏమవుతుందంటే, ఫార్వర్డ్ ముందుకు వచ్చేసి మన కంటి లోపల ఏవైతే వాటర్ డ్రైనేజ్ ఛానల్స్ ఉంటాయో వాటిని బ్లాక్ చేస్తుంది, వాటిని క్లోజ్ చేస్తుంది. అప్పుడు యాంగిల్ క్లోజ్ అవుతుంది అనమాట. సో ఆ పాత్వే క్లోజ్ అయింది కాబట్టి మనకు ఫ్లూయిడ్, కంటి లోపల ఉన్న ఫ్లూయిడ్ బయటకు వెళ్లే ఆస్కారం ఉండదు.
1: అయ్యో,
0: వచ్చేది వస్తుంది, ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో తగ్గిపోయింది, అవుట్ ఫ్లో బయటికి పోవట్లేదు. సో కంటి లోపలే ఉండిపోయి ప్రెజర్ పెరుగుతుంది. సో ఇది యాంగిల్ క్లోజ్ కావడం వల్ల ప్రెజర్ పెరిగి గ్లకోమా వస్తుంది కాబట్టి దీన్ని సింపుల్ గా యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటాం. రెండోది వచ్చేసి ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాం. అంటే ఏంటంటే, ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో మనకు యాంగిల్ అనేది ఓపెనే ఉంటుంది, డ్రైనేజ్ ఛానల్స్, కాకపోతే ఆ ఛానల్స్ లోపల మైక్రో లెవెల్లో అబ్స్ట్రక్షన్స్ ఫామ్ అవుతాయి అనమాట. దాని ట్రబక్యులర్ మెష్ వర్క్ అంటాం మనము మెడికల్ టర్మ్స్ లో. ఆ ట్రబక్యులర్ మెష్ వర్క్ లో బ్లాకేజెస్ ఫామ్ అవుతాయి, వాటి వల్ల ఆ ఫ్లూయిడ్ అనేది బయటకు వెళ్ళిపోదు కంటి నుంచి, దాంట్లో ఫ్లూయిడ్ పెరిగిపోయి గ్లకోమా వస్తుంది, ప్రెజర్ పెరిగి. ఇది యాంగిల్ ఓపెన్ ఉంది కాబట్టి దీన్ని ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకు ట్రీట్మెంట్ కంప్లీట్ గా ఈ టైప్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఓపెన్ యాంగిల్ గ్లకోమా ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, యాంగిల్ క్లోజర్ కి ఒకలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ వచ్చేసి ఫస్ట్ మనం యాంగిల్ క్లోజర్ గ్లకోమా తీసుకుంటే, ఎప్పుడైతే యాంగిల్ క్లోజ్ కావడం వల్ల మనకు వాటర్ బయటకు వెళ్ళట్లేదు కంట్లో నుంచి. సో అందుకని మనం ఏం చేస్తామంటే, అక్కడ ఒక ఆల్టర్నేట్ బైపాస్ క్రియేట్ చేయాలి, ఒక బైపాస్ రోడ్. అంటే ఇప్పుడు మనకు ఆ ఫ్లూయిడ్ ఎస్కేప్ కావాలి కంటి నుంచి, అది క్రియేట్ చేయడానికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, మనం లేజర్ తోనే ఒక ఓపెనింగ్ చేస్తాం అనమాట ఐరిస్ లో, దాన్నే మనం పెరిఫెరల్ ఐరిడాక్టమీ అంటాము. యాగ్ తో చేస్తాం, యాగ్ లేజర్ ఉంటుంది, దాంతో చేస్తాం కాబట్టి యాగ్ పి అంటాం సింపుల్ గా. సో అది చేయడం వల్ల ఈ యాంగిల్ క్లోజర్ వాళ్ళలో ఆ ఫ్లూయిడ్ అనేది బయటకు వెళ్ళిపోయి తద్వారా ప్రెజర్ కంట్రోల్లోకి వస్తుంది కంట్లో. సో ప్రెజర్ కంట్రోల్ కి వస్తే ఆటోమేటిక్ గా కంటి నరం మీద ఎఫెక్ట్ అంటే తగ్గుతుంది. సో గ్లకోమా డామేజ్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు వాళ్ళకి. మనం ముందు ఇనిషియల్ స్టేజెస్ లోనే కనుక్కుంటే మనం వాళ్ళకి ప్రాబ్లం అనేది పెరగకుండా ముందు స్టేజ్ లో కనుక్కొని మనం ఆ గ్లకోమా డామేజ్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అది యాంగిల్ క్లోజర్ గ్లకోమాలో. ఒకవేళ మనం పేషెంట్స్ ఈ స్టేజ్ లో కూడా రాలేదు వాళ్ళు, ఒకవేళ వాళ్ళు సింప్టమ్స్ ఏమి ఉండవు యూజువల్, ఎప్పుడైతే ప్రెజర్ పెరుగుతుందో అప్పుడు కొంచెం హెడ్ ఏక్ రావడం గానీ, బ్రో పెయిన్ రావడం గానీ అవి వస్తుంటాయి. కనుబొమ్మల దగ్గర నొప్పి రావడము, లాగినట్టు కావడము, కొంచెం సివియర్ గా అయినప్పుడు హెడ్ ఏక్, వామిటింగ్ సెన్సేషన్ రావడం ఇట్లా అవుతుంటాయి. సో ఎప్పుడైతే పేషెంట్ ఈ సింప్టమ్స్ ని నోటీస్ చేసి వస్తారో, వాళ్ళకి లేజర్ చేసినప్పుడు ఆ ప్రెజర్ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ కొంతమంది ఏంటంటే, ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళకు సింప్టమ్స్ తగ్గవు, లేదంటే కొంతమంది అసలు ఈ స్టేజెస్ లో రారు మన దగ్గరికి, అప్పుడు అది అడ్వాన్స్ స్టేజ్ కి వెళ్తుంది, అప్పుడు వాళ్ళకి మనం సర్జరీస్ చేయాల్సి వస్తుంది. గ్లకోమా సర్జరీస్ అంటాం వాటిని, అవి చేయాల్సి వస్తుంది. ఇది యాంగిల్ క్లోజర్ గ్లకోమాలో. రెండోది వచ్చేసి ఓపెన్ యాంగిల్ గ్లకోమా, అందులో లేజర్ అవసరం లేదు, ఎందుకంటే యాంగిల్ ఆల్రెడీ ఓపెన్ ఏ ఉంది కాబట్టి మనం లేజర్ తో సపరేట్ ఇంకో వే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి యాగ్ లేజర్ అనేది యాగ్ పిఐ ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో అవసరం ఉండదు. కాకపోతే మనం ప్రెజర్ ఏదైతే పెరిగింది ఉందో దాన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, కంటి లోపలికి వచ్చే ఇన్ఫ్లో వచ్చేదాన్న తగ్గించాలి, లేదా బయటకు వెళ్లే అవుట్ఫ్లో నన్న పెంచాలి మనం. సో మనకు గ్లకోమా డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రిడామినెంట్ గా ఈ రెండు మెకానిజమ్స్ మీదనే బేస్ చేసుకుని పనిచేస్తాయి. ఏదర్ అవి యాక్యుయస్ ప్రొడక్షన్, అంటే కంటి లోపల ప్రొడక్షన్ ని తగ్గిస్తాయి, లేదా అవుట్ఫ్లో పెంచుతాయి. వాళ్ళకి డ్రాప్స్ ఉంటాయి, మనకు యాంటీ గ్లకోమా మెడికేషన్ అంటాము, డ్రాప్స్ ఇస్తాము. ఆ డ్రాప్స్ యూజ్ చేస్తే ప్రెజర్ కంట్రోల్లోకి వచ్చింది అంటే పర్వాలేదు. కొంతమందికి ఏంటంటే యూజువల్ గా ప్రెజర్ కంట్రోల్లోకి వస్తుంది డ్రాప్స్ స్టార్ట్ చేసినప్పుడు, బట్ ఎప్పుడైతే కొంతమందికి రాదో, రెస్పాన్స్ రావట్లేదో, అప్పుడు మనము మాక్సిమం మెడికల్ థెరపీ ఇస్తాం వాళ్ళకి. మాక్సిమల్ మెడికల్ థెరపీ అంటే ఎన్ని గ్లకోమా డ్రాప్స్ అవైలబుల్ ఉన్నాయో, టాబ్లెట్స్ ఉన్నాయో, అవన్నీ ఇస్తాము. అవన్నిటితో కూడా చూసి ఇన్ కేస్ రెస్పాన్స్ వచ్చింది అంటే ఓకే, బట్ అప్పుడైతే ఇవన్నీ ఇచ్చినా కూడా రెస్పాన్స్ రావట్లేదో, అప్పుడు వాళ్ళకి కూడా మనం గ్లకోమా సర్జరీ చేయాల్సి ఉంటుంది.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111. డాక్టర్ గారు బాగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మరి ఈ చూపు గ్లకోమా వల్ల పోయినటువంటి వాళ్ళకి మళ్ళీ చూపు వచ్చే అవకాశం ఉంటుందంటారా మరి?

0: మంచి ప్రశ్న అండి. ఇది చాలా మంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చి కూడా అడుగుతూ ఉంటారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కూడా మనకు రెస్పాన్స్ ఎక్కువ రాకపోతే వాళ్ళకి కొంచెము భయం అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మాకు చూపు రావట్లేదు, ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా రెస్పాన్స్ ఏం రావట్లేదు అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్లకోమా అన్నది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. అది మనం సింపుల్ గా చెప్పాలంటే సైలెంట్ థీఫ్ ఆఫ్ విజన్. అంటే మనకు సైలెంట్ గా మన విజన్ అన్నది పోతుంది, చూపు పోతుంది. అది మనము నోటీస్ చేయనంత వరకు చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే మనం నోటీస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే, ట్రీట్మెంట్ చేస్తే ఏదైతే డ్యామేజ్ కాకుండా ఉందో దాన్ని కాపాడడానికి మాత్రమే మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో ఆల్రెడీ దానికి మనం ఏం ట్రీట్మెంట్ చేసినా రెస్పాన్స్ రాదు. సపోజ్ ఒక పేషెంట్ ఉన్నారనుకోండి, ఒక ఐలో వాళ్ళకి ఒక 90% ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, 10% విజనే ఉంటుంది. అందులో 10% ఏదైతే ఉందో ఆ 10% ని కాపాడడానికే మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఆ 90% ఇంకా ఏం చేసినా కానీ తిరిగి రాదు. అందుకే మనకు రెగ్యులర్ గా చెకప్ చేసుకోవడము గ్లకోమాలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్ లో సింప్టమ్స్ ఏముండవు కాబట్టి పేషెంట్ యూజువల్ గా ఏమనుకుంటామంటే, మనము అంత నాకు బాగానే ఉంది కదా, అన్ని కనిపిస్తున్నాయి, నాకేం వర్క్ లో ప్రాబ్లం కావట్లేదు, సో నాకు గ్లకోమా వచ్చే ఛాన్స్ ఏమి ఉండకపోవచ్చు అనుకుంటారు. రెండోది ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే, అన్ని కనిపిస్తున్నాయి కదా, బాగానే ఉంది కదా, నాకు గ్లకోమా కంట్రోల్నే ఉంటుంది నాకు, అందుకే నాకు అన్ని బాగానే కనిపిస్తున్నాయి కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కనబడకపోయేది కదా అని అనుకుంటారు అట్లా. సో బట్ గ్లకోమాలు అలా ఉండదు అనమాట. ఎప్పుడైతే అది అడ్వాన్స్ స్టేజ్ కి వెళ్తుందో అప్పుడు విజన్ లాస్ అవుతుంది, అది ఇర్రివర్సిబుల్ విజన్ లాస్. అంటే మళ్ళీ తిరిగి మనం ఏం చేసినా తిరిగి రాదు అది. కాబట్టి రెగ్యులర్ గా చెకప్ చేసుకోవడము, రెగ్యులర్ గా మెడికేషన్స్ యూజ్ చేయడము. ఇంకోటి ఏంటంటే, గ్లకోమాలో మెడికేషన్స్ ఏదైతే ఇస్తామో అవి రెగ్యులర్ గా టైం ప్రకారంగా కరెక్ట్ గా వాడాలి. అప్పుడే వాటి వల్ల మనకు రెస్పాన్స్ అనేది మంచి వస్తుంది. ఇష్టం ఉన్నప్పుడు ఒకసారి వాడి ఒక రోజు వాడకపోవడము అట్లా చేస్తే ఆ రెస్పాన్స్ అనేది సరిగ్గా రాదు. ప్లస్ ఆ గ్లకోమాని కంట్రోల్ చేయడానికి మనం ఇంకా ఎక్స్ట్రా డ్రాప్స్, ఎక్కువ డ్రాప్స్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు నంబర్ ఆఫ్ డ్రాప్స్, మెడికేషన్స్ పెరుగుతాయి. సో కంట్రోల్లో పెంచుకుంటే ఆ చూపు కాపాడవచ్చు మనము. తద్వారా వాళ్ళకి విజన్ అనే ప్రాబ్లం ఫ్యూచర్ లో రాకుండా కూడా మనం సేవ్ చేయవచ్చు.
1: అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకేమనిపించింది అంటే, ఈ రెగ్యులర్ మెడిసిన్ వాడాలన్నారు కదా, ఇది డ్యామేజ్ ను పట్టి మనం రెగ్యులర్ కోర్స్ లాగా ఇస్తారా, లేకపోతే కంపల్సరీగా ఇన్ని నెలలు వాడాలా ఇన్ని అనేమని ఉంటుందా?
0: సో మనకు గ్లకోమాల ట్రీట్మెంట్ కోర్స్ వచ్చేసి ఇన్ని రోజులు అన్ని రోజులు అని ఉండదు. ఎన్ని రోజులు మన ప్రెజర్ కంట్రోల్లో ఉండకుండా హై ఉంటుందో అన్ని రోజులు దాన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి మెడిసిన్స్ ఇవ్వాలి. వన్స్ అది కంట్రోల్లోకి వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి 1 or 2 drops ఇస్తాం మనం. సో అవి రెగ్యులర్ గా వేసుకోవాలి, ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. మనం సర్జరీ చేయకపోతే ఒకవేళ వాళ్ళకి ఈ డ్రాప్స్ రెగ్యులర్ గా వేయాల్సి వస్తుంది. అట్లా కొంతమందికి ఏంటంటే ఫైనాన్షియల్ కూడా చాలా బర్డెన్ అవుతుంది, ఎందుకంటే డ్రాప్స్ ఇన్ని రోజులు వాడాలంటే కష్టం కదా. అట్లాంటి వాళ్ళకి గానీ లేదా డ్రాప్స్ తో కంట్రోల్ కావట్లేదు అనుకున్న వాళ్ళకి మనం సర్జరీ ఆప్షన్ ప్రిఫరెన్స్ ఇస్తాం వాళ్ళకి. అప్పుడు వాళ్ళు సర్జరీ చేసుకుంటే సర్జరీ తర్వాత ఆ సర్జరీలో మనం చేసే టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే ప్రెజర్ ఆటోమేటిక్ గా కంట్రోల్లోకి వస్తుంది వితౌట్ మెడికేషన్స్. అప్పుడు వాళ్ళకి మెడికేషన్స్ ఏమి అవసరం ఉండవు.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111. బాగుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు మరి గ్లకోమా వల్ల చూపు పోకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలంటారు?
0: ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. చాలా మంది మనకు పేషెంట్స్ వస్తుంటారు, మనము రెగ్యులర్ గా చెక్ చేసినప్పుడు కూడా కొంతమందికి మనం చూస్తే గ్లకోమా సైన్స్ కనిపిస్తే మనకు కంటి లోపల, మనం వాళ్ళకి చెప్తాము మీకు ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందా గ్లకోమా అంటే, లేదు సార్ మాకెవరికి ఏం లేదు అంటారు. వాళ్ళకి మనం కొన్ని స్కాన్స్ అడ్వైజ్ చేస్తాం అనమాట. గ్లకోమా ఎవల్యూషన్ స్కాన్స్ ఉంటాయి, ఏమంటే విజువల్ ఫీల్డ్ టెస్టింగ్, రెండోది ఓసిటి ఆర్ఎన్ఎఫ్ఎల్, ఓసిటి స్కాన్ అన్నది, గోనియోస్కోపీ, ప్రెజర్ టెస్టింగ్, ఇవన్నీ చేస్తాం అనమాట. అందులో మనకి వాళ్ళకి ఎంత ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఉందని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం అనమాట, మీరు ఈ మెడిసిన్స్ వాడాలి, ప్రాబ్లం ఎక్కువ ఉంది, లేకపోతే ప్రాబ్లం కంట్రోల్కి రావట్లేదు అంటే డ్రాప్స్ పెంచడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం మనం. అయితే ఇందులో మెయిన్ గా ఒకటి ఏంటంటే, గ్లకోమా అన్నది ఫెమిలియల్ గా కూడా వస్తుంటుంది. అంటే ఫెమిలియల్ అంటే ఫ్యామిలీ హిస్టరీ అనమాట. అంటే ఇప్పుడు మన పేరెంట్స్ కి గానీ మన బ్లడ్ రిలేటివ్స్ కి గానీ ఉంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ లో కూడా వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది, నార్మల్ పాపులేషన్ కన్నా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఎప్పుడైతే మనకు

0: ఫ్యామిలీలో ఒక గ్లకోమా పేషెంట్ ఉన్నారనుకోండి, ఆ పేషెంట్ రక్త సంబంధికులందరూ కూడా గ్లకోమాకు సంబంధించిన స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. స్క్రీనింగ్ అంటే ఏముండదు, రెగ్యులర్గా మనం ఐ చెకప్ చేసుకుని డ్రాప్సిస్ చెకప్ చేసుకుని చూసుకోవాలి. ఒకవేళ అందులో చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయంటే మనకు బేస్ లైన్ ఎవాల్యుయేషన్ ఉంటుంది గ్లకోమాకి. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పిన స్కాన్స్ అన్ని అట్లీస్ట్ 2 ఇయర్స్ కి ఒకసారి అన్నవి చేయించుకోవాలి. అవి చేసుకుంటే స్కాన్స్ లో ఏంటంటే మనకు క్లినికల్ గా కనబడకుండా ముందే మన స్కాన్స్ లో ఫ్యూ చేంజెస్ డిటెక్ట్ చేయొచ్చు మనం. సో ఆ చేంజెస్ ఏమన్నా వస్తున్నాయా లేదా మనం చూసి వాటిని మనం చేంజెస్ ఉంటే వాళ్ళకి డ్రాప్స్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయడం గానీ, లేదంటే వాళ్ళకి చెప్పడం గానీ, ఇదిగో కొంచెం మీకు చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే మీ విజన్ పోకుండా కాపాడవచ్చు అని చెప్పి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటుగా చూపు పోకుండా ఉండాలి గ్లకోమా అంటే. ఇప్పుడు ఒకటేంటంటే గ్లకోమా వచ్చిన వాళ్ళందరూ బ్లైండ్ కారు, అది చాలా మంది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, ఎస్పెషల్లీ గ్లకోమా పేషెంట్స్. ఎందుకంటే వాళ్ళు చాలా కంగారు పడిపోతారు, అయ్యో నాకు గ్లకోమా వచ్చింది ఎలా నాకు ఇంకా చూపు పోతుందేమో అని చెప్పి. అట్లా ఏమి ఉండదు. సో గ్లకోమా వచ్చినా కూడా మీకు 100% మీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎలా అంటే రెగ్యులర్ గా చెక్ చేసుకోవడము, కరెక్ట్ గా మెడిసిన్స్ యూజ్ చేయడము, ఫాలో అప్ చేసుకోవడం అంతే. ప్రెజర్ కంట్రోల్లో ఉన్నన్ని రోజులు మన నర్వ్ డామేజ్ కాదు. నర్వ్ డామేజ్ కాకపోతే విజన్ విజువల్ ఫీల్డ్ ఏం డామేజ్ అవ్వదు కాబట్టి మనం నార్మల్ గానే ఉంటుంది, విజువల్ ఫీల్డ్ అయినా కానీ విజన్ అయినా కానీ. సో అట్లా మనం రెగ్యులర్ కేర్ తీసుకుంటూ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఇవి చేసుకోవాలి. రెండోది మనకు సిస్టమిక్ డిసీజెస్ ఉంటాయి కొన్ని, డయాబెటీస్, హైపర్టెన్షన్ ఇట్లాంటివి, అవి కూడా మనం కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే కొన్ని గ్లకోమాస్ సెకండరీ గ్లకోమాస్ ఉంటాయి. ఎప్పుడైతే డయాబెటీస్ ఇట్లాంటివి ఉంటాయో అవి కంట్రోల్లో లేనప్పుడు మనకు సెకండరీ గ్లకోమాస్ వస్తాయి. అట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సిస్టమిక్ బాడీ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంట్రోల్లో పెట్టుకుని మెడిసిన్స్ యూజ్ చేయడం, రెగ్యులర్ ఫాలో అప్ చేస్తే యూజువల్ గా మన విజన్ గానీ విజువల్ ఫీల్డ్ గానీ ఏం డామేజ్ కాకుండా మనం 100% సేవ్ చేసుకోవచ్చు.
1: బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కగా. అసలు గ్లకోమా అంటే ఏంది, గ్లకోమా వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, వాటికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది, ఎంత ముందు గుర్తిస్తే అంత ఈజీగా మనం గ్లకోమా బారిన పడకుండా ఉండొచ్చు అనే విషయాన్ని మా శ్రోతలకు తెలియజేశారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నుకల్ గారు శ్రోతలకు అందించిన సలహాలు సూచనలు విన్నారు.

ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: annual fashion show was the main attraction. Karam festival is considered a symbol of crop protection, respect for nature and the endearing bond between brothers and sisters. On this occasion, sisters observe a Nirjala fast, praying for the well-being and long life of their brothers. Mahvish Rahman, Akashwani News, Ranchi.
1: On to sports now. In women's cricket, India will face Sri Lanka in the gold medal clash at Asian Games Indies in Japan today. The match will begin at 10:30 a.m. IST. India sealed their spot in the final with a dominant 114-run victory over Bangladesh. Sri Lanka had secured their place in the title clash with a win over Pakistan. A deep depression over the west central Bay of Bengal is likely to intensify further into a very deep depression during the next 24 hours and move west-northwestwards. The Alipur Met Office said the system is likely to cross the coast between Visakhapatnam and Gopalpur later tonight or by Wednesday morning. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
2: Thank you, Saira. The Hindu headlines, India-New Zealand FTA to come into effect on October 20. Hindustan Times headlines, Delhi court revives complaint against Sonia in voter list case, while the Pioneer says Sonia voter roll row probe revived. The Indian Express informs IIT Mumbai removes professor named in student suicide from Dean post, while Hindustan Times says IIT Bombay suspends Dean as student stir rages. The Times of India notes grounds in writing a must during arrest even in UAPA, says Supreme Court. The newspaper also writes swept away elephant calf saved by fishermen, adding that the newborn elephant calf had nothing left above water but its trunk. And finally, the Pioneer says, keep faith, drop cruelty. Delhi urges temples to swap live jumbos for mechanical ones. And with that, it's back to you, Saira.
1: Thanks, Nina. And now before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu to present 72nd National Film Awards at Ekta Nagar in Kevadia this evening. Union Home Minister Amit Shah to inaugurate National Conference of Anti-Narcotics Task Force heads in New Delhi today. External Affairs Minister S. Jaishankar holds talks with his counterparts from France, Ecuador, Slovakia and Switzerland on sidelines of UN General Assembly in New York. Britain agrees to provide limited military support to Saudi Arabia to counter attacks from Iran-backed Houthis. And in women's cricket, India to take on Sri Lanka in gold medal clash at Asian Games in Japan this morning. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
3: Akashvani Nizamabad Kendram Samayam 8 Gantala 30 Nimshalu. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్సీఆర్టీ రూపొందించిన ప్రశస్త టూల్ గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం మానిటి భూమేశ్వర్ గారు. ఈ కార్యక్రమం వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: డాక్టర్ బలరాం జాదవ్,
5: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
7: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
5: డాక్టర్ బలరాం జాదవ్,
7: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
8: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
8: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
8: అంటే
5: పెళ్ళై

0: ఐదేళ్లవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
0: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ఎదురుసందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
2: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
1: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకో సర్జన్,
2: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 8639345694.
2: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
1: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
0: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
0: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
0: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 గంటలు, అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు వినండి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్సీఆర్టీ రూపొందించిన ప్రశస్త టూల్ గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు.
4: శ్రోతలకు నమస్కారం. సమ్మిళిత విద్య అనేది నేడు ప్రతి తరగతి గదిలోనూ అత్యంత కీలకమైన అంశం. పాఠశాల స్థాయిలోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి వారికి సరైన విద్యా వనరులను అందించేందుకు ఎన్సీఆర్టీ ప్రవేశపెట్టినటువంటి వినూత్న సాధనమే ప్రశస్త్. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. అయితే మరి అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏమిటి? ఇది సాధారణ ఉపాధ్యాయులకు, స్పెషల్ ఎడ్యుకేటర్లకు ఎలా ఉపయోగపడుతుంది? సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగ పిల్లల విద్యా ప్రయాణాన్ని ఇది ఎలా సులభతరం చేస్తుంది అనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేటర్ కొట్టాల రామకృష్ణ గారు. వారిని అడిగి ఈ ప్రశస్త టూల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు.
5: నమస్కారం సార్.
4: సార్, అసలు ముందుగా మన శ్రోతల కోసం ఒక విషయం చెప్పండి, అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏంటి, దేనికోసం ఉద్దేశించబడింది టూల్?
5: ఈ ప్రశస్త్ యాప్ గురించి తెలుసుకునే ముందు, భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రారంభించిన ఒక ముఖ్య కార్యక్రమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కోసం ఒకే దేశం ఒకే ధ్రువపత్రం నినాదంతో UDID, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని 2021 జూన్ 1 ప్రారంభించడం జరిగింది. మరి దివ్యాంగుల విభజన గురించి తెలుసుకోవాలంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ PWD యాక్ట్ 1995లో 7 రకాల వైకల్యాలను గుర్తించడం జరిగింది. మరి అభివృద్ధి చెందిన సాంకేతికత సహాయంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ యాక్ట్కు సంస్కరణ చేస్తూ RPW యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం 21 వైకల్యాలను ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కోసం గుర్తించడం జరిగింది. మరి ఈ వైకల్యాలు గల వారిని గుర్తించడం కోసం మొట్టమొదటగా పాఠశాల, కళాశాల స్థాయిలో పిల్లలను పరిశీలించడం కోసం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్యా అక్షరాస్యత శాఖ, జాతీయ విద్యా సాంకేతిక సంస్థ, జాతీయ విద్యా పరిశోధనా సంస్థ వారి సంయుక్త సహకారంతో ప్రశస్త్ అనే యాప్ను రూపొందించడం జరిగింది. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. ఇది ధృవీకరణ కాదు, కేవలం పరిశీలన మాత్రమే. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రతి విద్యా సంస్థలోని, అది ప్రభుత్వానిది కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి విద్యా సంస్థలోని ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని మరియు ఉపన్యాసకులు 21 వైకల్యాలను ఏ విధంగా గుర్తించగలుగుతారు తమ విద్యార్థుల్లో, వాటికి సంబంధించిన అవగాహనకు సంబంధించి 10 వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలన్నింటినీ వారు ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియోలు చూసిన తర్వాత స్క్రీనింగ్ పార్ట్ 1 అనే 2వ భాగం వారికి అందుబాటులోకి వస్తుంది. మరి ఈ వీడియోలు ఉపాధ్యాయులకే ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఒక పిల్లవాడు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతాడు మరియు ఆ పిల్లవాడిని వివిధ సందర్భాలలో పరిశీలించే అవకాశం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, ఉపన్యాసులకు మాత్రమే ఉంటుంది. కావున వారికి ఉద్దేశించి ఈ వీడియోలను చేయడం జరిగింది.
4: సార్, మరి RPWD యాక్ట్ 2016 ప్రకారం 21 డిజబిలిటీస్ ఉన్నాయని అంటున్నారు కదా, ఈ 21 డిజబిలిటీస్ ని గుర్తించడంలో ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఎలా చెక్ లిస్ట్ చేస్తారు మీరు?
5: సో ఈ యాప్ లో

0: మొదటగా ఏంటంటే స్క్రీనింగ్ పార్ట్ వన్లో సంబంధిత ఉపాధ్యాయుడు వారి పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఈ 21 వైకల్యాలకు సంబంధించి ఒక్కొక్క వైకల్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆ యాప్లో రావడం జరుగుతుంది. వాటిలో ఏ లక్షణాలు ఆ పిల్లవాడికి ఉన్నవో వాటిని టిక్ చేయడం ద్వారా ఆ పిల్లవాడికి ఆ సంబంధిత వైకల్యం ఎంత శాతం ఉందో గుర్తించడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టూల్ ద్వారా మీరు అసెస్ చేసి ఈ పిల్లవాడికి ఫలాని ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత డాక్టర్ కి చూపిస్తారా, ఓన్లీ మీరే అసెస్మెంట్ ద్వారా యాప్లో నమోదు చేస్తారా?
0: ఈ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉపన్యాసకులు ఈ స్క్రీనింగ్ పార్ట్ వన్ లో విద్యార్థిని పరిశీలించిన తర్వాత వారు ఎవరైతే పిల్లల్ని అనుమానిస్తారో వీళ్ళకి వైకల్యం ఉందని చెప్పేసి దానిని స్క్రీనింగ్ పార్ట్ టూల్లో ప్రత్యేక ఉపాధ్యాయులు వారి డాటాలో చూసుకుని సంబంధిత విద్యార్థిని వారు కూడా పరిశీలించి వారి దృష్టిలో కూడా ఈ పిల్లవాడికి ఈ అమ్మాయికి ఈ వైకల్యం ఉందని భావిస్తే వారిని తదుపరి పరిశీలన కోసం సంబంధిత వైద్యుని వద్దకు తీసుకువెళ్లడం జరుగుతుంది.
1: మరి మీరు చెప్పినట్టు దీంట్లో పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటాయని చెప్పారు. పార్ట్ వన్ పాత్రలో సాధారణ ఉపాధ్యాయులు స్పెషల్ ఎడ్యుకేటర్లు ఇద్దరు ఉంటారా? పార్ట్ వన్ లో ఉపాధ్యాయులు, పార్ట్ టూ లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారా?
0: పార్ట్ వన్ లో సాధారణ ఉపాధ్యాయులు మాత్రమే తాము చూసిన 10 వీడియోల అవగాహనతో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. పార్ట్ టూ లో మాత్రం ప్రత్యేక ఉపాధ్యాయులు మాత్రమే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ కంప్లీట్ అయిన తర్వాత తదుపరి చర్యలు ఏంటి?
0: పార్ట్ టూ లో కూడా ప్రత్యేక ఉపాధ్యాయులు పిల్లలకు వైకల్యాలు ఉన్నాయని గుర్తించినచో వారిని సంబంధిత వైద్యుల దగ్గరికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షింపజేసి వారికి సంబంధిత ధృవీకరణ పత్రం ఆ వైకల్యానికి సంబంధించిన శాతం ప్రకారం ఇప్పించడం జరుగుతుంది.
1: సరే, ఇంకొకటి, ఈ కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి టూల్ ఏదైతే ఉందో ఇది కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కళాశాలకైనా అన్ని స్కూళ్లు కళాశాలలు దీన్ని అమలుపరచాలా?
0: ఇది ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రైవేటు అన్ని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం సూచన.
1: మీరు యాప్ ద్వారా గుర్తించిన తర్వాత, అంటే పిల్లల్లో ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించిన తర్వాత, వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అందుతాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఆ డిజబిలిటీ నుంచి బయటికి రావడం కోసం లేదా వాళ్ళ ప్రత్యేక అవసరాల కోసం?
0: దీంట్లో ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇంతకు ముందు ప్రతి రాష్ట్రం తన సొంతంగా సదరం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేది. అయితే భారత ప్రభుత్వం ఈ దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఒకే దేశం ఒకే ధృవపత్రం నినాదంతో యుడిఐడి, యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ ని జూన్ 2021 ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రభుత్వ వైద్యులు ఆ విద్యార్థులను పరిశీలించిన తర్వాత వారి వైకల్యం యొక్క శాతం ప్రకారం వారికి సంబంధిత సర్టిఫికేట్ ని ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ లోని శాతం ప్రకారం వారికి సంబంధిత సంక్షేమ పథకాలు లభించడం జరుగుతుంది. ఉదాహరణకు స్కాలర్షిప్స్, బస్ పాస్లు, రైల్వే పాస్లు, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు వారి అభ్యసన వైకల్యాలు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సంబంధిత ధృవపత్రం గాని, ఇంటలెక్చువల్ డిజబిలిటీ, ప్రజ్ఞా వైకల్యం ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ధృవపత్రం గాని ఉంటే వాళ్లకు పరీక్షలలో కొన్ని మినహాయింపులు కూడా లభిస్తాయి. ఉదాహరణకు భాషలలో కొన్ని పేపర్లు రాయవలసిన అవసరం ఉండదు. మిగతా విషయాలలో 10 మార్కులకే పాస్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి సహాయకులను, స్క్రైబ్ ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పిల్లలు తమ వైకల్యం ద్వారా తక్కువ విద్యను అభ్యసించినప్పటికీ వాళ్ళు సర్టిఫికేట్ పొందే అవకాశం లభిస్తుంది. మరియు వాళ్ళు తమ సెకండరీ స్థాయి విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు ఈ యుడిఐడి సర్టిఫికేట్ ద్వారా. అదేవిధంగా వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు 5% ఉద్యోగాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ లభిస్తుంది.
1: మనం మాట్లాడుకున్న దాంట్లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ లో ఒకే పర్సన్ కి మల్టిపుల్ డిజబిలిటీస్ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళకి మల్టిపుల్ ఫెసిలిటీస్ అంటే సంక్షేమ పథకాల్లో డిఫరెంట్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతారా? అన్ని కలిపి ఒకటే కింద ట్రీట్ చేస్తారా డిజబిలిటీని?
0: వాళ్ళకు మల్టిపుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మేజర్ గా ఏదైతే ఉందో దాని కిందనే వాళ్ళకు లబ్ధి ఇవ్వడం జరుగుతుంది.
1: ఇక డిజబిలిటీ అనేది ఎంత శాతం ఉంటే మీరు డిజబిలిటీగా గుర్తిస్తారు?
0: భారత ప్రభుత్వ సూచనల ప్రకారం 40% కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే సంబంధిత సంక్షేమ పథకాలు అందుతాయి.
1: ఇంకా మీరు క్లాస్ రూమ్ లో చూసినా కళాశాలలో చూసినా ఇది డిజబిలిటీ అని గుర్తించని కొన్ని ఏమైనా ఉన్నాయి? అంటే సాధారణ ఎడ్యుకేటర్లు గాని ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలు ఇతనికి డిజబిలిటీ ఇది అనేది గుర్తించని అటువంటి వ్యాధులు చూసారా, ప్రాబ్లమ్స్ చూసారా?
0: సాధారణంగా వైకల్యాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది శారీరక వైకల్యాలు, దృష్టిలోపం, అంటే బాహ్యంగా కనిపించేవే వైకల్యం.

0: చేయాలని మనం అనుకుంటాం. కానీ ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016 ప్రకారం భారత ప్రభుత్వం ప్రవర్తన వైకల్యాలు, మానసిక వైకల్యాలను కూడా, కొన్ని ఇతర వైకల్యాలు, ఉదాహరణ యాసిడ్ దాడి బాధితులను కూడా వైకల్యం కింద చూపించడం జరిగింది. అదేవిధంగా కుష్టు వ్యాధి నయమైన వ్యాధిగ్రస్తులను కూడా వైకల్యం గలవారిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తలసేమియా, ఎర్ర రక్త కణాలు చనిపోవడం, ఈ వ్యాధికి సంబంధించిన వారిని కూడా వైకల్యం గలవారిగా గుర్తించింది. సికిల్ సెల్ వ్యాధి, అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి. ముఖ్యంగా మన పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో కనిపించేది SLD, నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. మామూలుగా ప్రతి పాఠశాలలో, ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులు ఉంటారు, వెనుకబడిన విద్యార్థులు ఉంటారు. ఇంతవరకు మనకు ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ గురించి అవగాహన లేనంత మటుకు మనం వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకపోయేది, వాళ్లకు సమస్య ఎక్కడుంది అనేది గుర్తించలేకపోయాం. ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం గురించి అవగాహన కలిగిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ అబ్బాయి చదువులో ఎందుకు వెనుకబడినానో గుర్తించి సంబంధిత నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అతన్ని కూడా చదువులో ముందుకు తీసుకురాల్సే అవకాశం ఉంది.
1: మామూలుగా సార్, ఇప్పుడు ప్రశస్త టూల్ ద్వారా నిర్దిష్ట వైకల్యాన్ని గుర్తిస్తామంటున్నారు, అలాగే గుర్తించిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా అందజేస్తామంటున్నారు. అయితే కొన్ని డిసబిలిటీస్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, మన క్యూరింగ్ కోసం అంటే వాళ్ళ హెల్త్ రికవరీ కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తారా, లేదు కేవలం గుర్తించడం వరకే మా బాధ్యత అని అంటారా?
0: వైకల్యాలను గుర్తించిన తర్వాత కొన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ద్వారా, బిహేవియర్ థెరపీ ద్వారా వాటిని నయం చేయవచ్చు. వాటిని సంబంధిత స్పెషలిస్ట్ కి చూపించి, వాళ్ళకి సంబంధిత థెరపీలు చేయించి వాటిని నివారించే స్థాయికి తీసుకువస్తాం. ఒకవేళ నివారించలేని స్థాయికి ఉంటే వాటికి పర్మనెంట్ డిసబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నివారించే స్థాయి ఉన్న వాటికి టెంపరవరీగా 5 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వైకల్య స్థాయిని బట్టి మళ్ళీ ఆ సర్టిఫికేట్ ని రిన్యువల్ చేయడమా, క్యాన్సిల్ చేయడమా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మానసిక రుగ్మతలకు సంబంధించి కొన్ని మందులు వాడడం ద్వారా పిల్లల్లో మానసిక రుగ్మతలను మనం నయం చేయవచ్చు. ఇప్పుడు ప్రవర్తన దోషాలకు సంబంధించి వాళ్లకు ప్రవర్తన చికిత్స చేయడం ద్వారా, వాళ్లకు కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ దోషాలను కూడా మనం నివారించవచ్చు.
1: రామకృష్ణ గారు, మరి మీరు నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేటర్ గా పనిచేస్తున్నారు, మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఈ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
0: చాలా మటుకు మేము పిల్లల్ని వైకల్యం గల వారిగా గుర్తించినప్పటికీ తల్లిదండ్రులు వాళ్లకు సర్టిఫై చేయడానికి తీసుకెళ్తామంటే ముందుకు రావడం లేదు. వాళ్ళు తమ పిల్లల వైకల్యాలను దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది వారి పిల్లలు, వారి కుటుంబం మాత్రమే. కాబట్టి తమ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వైకల్యాలు అనేవి శాశ్వతంగా ఉండేవి కావు, కొన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తించితే నివారించవచ్చు. కాబట్టి నివారించగలిగిన వాటిని నివారించే ప్రయత్నం చేద్దాం, నివారించలేని వాటిని ధృవపత్రాలు ఇప్పించి తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా కూడా మారుతారు.
1: అలాగే ఈ విషయంలో మీరు సాధారణ ఉపాధ్యాయులు అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కాకుండా చాలా స్కూల్లో సాధారణ ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
0: ముఖ్యంగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రశస్త్ యాప్ ని, అందులోని వీడియోలను సరిగా చూడగలిగితే ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే పిల్లల్లోని వైకల్యాలను గుర్తించగలరు, మీరు కూడా అలాగే గుర్తించగలుగుతారు. కాబట్టి మన పిల్లలలోని వైకల్యాలను ప్రాథమిక స్థాయిలోనే మనం గుర్తిస్తే, వాటికి నివారణోపాయాలుగా మనం సూచించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతాం.
1: విన్నారు కదా రామకృష్ణ గారి మాటల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ ప్రశస్త టూల్ ఎలా ఉపయోగపడుతుందో. ప్రతి చిన్నారికి నాణ్యమైన చదువు పొందే సమాన హక్కు ఉంది. చిన్న వయసులోనే వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి తగిన చేయూతనిస్తే వారు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. అందుకు ఈ ప్రశస్త టూల్ ఎంతగానో దోహదపడుతుందని చాలా స్పష్టంగా వివరించారు రామకృష్ణ గారు. మన స్టూడియోకు వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని మనతో పంచుకున్నందుకు రామకృష్ణ గారికి శ్రోతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
0: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు.
2: శ్రోతలు, ఇంతవరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో NCERT రూపొందించిన ప్రశస్త టూల్ గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కృష్ణ శరద్ బాబు గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి MM కీరవాణి సంగీతంలో చిత్ర పాడిన పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా నుంచి.

0: పాట విన్నారు శ్రోతలు. ట్యూన్ చేశారు 103.2 MHz వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
2: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505.
3: డైమండ్ షాప్,
4: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
3: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
4: ఏకైక కంపెనీ షోరూమ్
3: డైమండ్ షాప్,
4: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా, పంటి నొప్పి.
3: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ?
4: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
3: కలిలవాడి, నిజామాబాద్.
4: సెల్ 9912317190.
5: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
4: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ఎదురుసందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీ నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు రేపు ఉదయం 7:30. గమనిక విన్నారు.
7: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9:00 నుండి 10:00 వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz, ఆకాశవాణి, నిజామాబాద్.
0: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సీతారామం చిత్రం నుంచి ఈ పాట.

హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు మీ రేడియోలో వినాలనుకుంటే మీరు చేయాల్సింది 8462245066 అనే నంబర్కు మీ పేరు, మీ చిరునామా, పాట వివరాలు వాట్సాప్ ద్వారా పంపండి. మీకు నచ్చిన పాటలు వినండి. మరి కార్యక్రమంలో ఏ శ్రోత ఇక్కడ నుంచి ఏ పాట కోసం వాట్సాప్ చేశారో చూద్దాం. మొదటి శ్రోత నిర్మల్ జిల్లా తానూర్ మండలం నుంచి పంపిస్తున్నారు. రమేష్, శంకర్, సులోచన, అనసూయ, జ్ఞానేశ్వర్, రవి, యోగేష్ వీరంతా మాకోసం మృగరాజు చిత్రం నుంచి హరిహరన్ సాధన సర్గం పాడిన పాటని వినిపించండి అంటూ రాస్తున్నారు. తప్పకుండా అండి, మీకోసం మీరు అడిగిన పాట చేస్తుంది, వినేయండి మరి.

0: హృదయ రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకో సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.

0: యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: డాక్టర్ బలరాం జాదవ్,
3: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
3: డాక్టర్ బలరాం జాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ సీను నాయక్,
3: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799090505.
2: దరమాండ్ షాప్,
3: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
2: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
3: ఏకైక కంపెనీ షోరూమ్,
2: దరమాండ్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ.
3: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 9912317190. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్, స్కిన్ క్లినిక్,
3: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
3: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
5: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
6: అన్న? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
5: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
6: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
7: విరామం తర్వాత హృదయ రాగాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన తర్వాత రిక్వెస్ట్, హలో శుభోదయం మేడం అంటూ రాస్తున్నారు వీరు. మేము నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, సుస్వర మరియు సుమధుర రాస్తున్నారు. మాకోసం కూలీ నంబర్ 1 చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ. తప్పకుండా అండి, మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విందాం మరి.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. వింటున్న శ్రోతలకి మరో గమనిక, రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు రేపు ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు. హృదయ రాగాలు కార్యక్రమంలో తీసుకుందాం మరో చిన్న విరామం.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
2: మీటి
3: ఈఎంఐ అద్దె ఎలా మేనేజ్ చేయను?
2: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
3: ఏంటి?
2: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.

0: ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: విరామం తర్వాత హృదయ రాగులు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన తర్వాత మెసేజ్, మా కోసం గ్యాంగ్ లీడర్ చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినిపించండి అంటూ వాట్సాప్ చేశారు. వీరంతా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి, రేవన్పల్లి గ్రామం నుంచి వేణమ్మ, పద్మశాలి, బాలయ్య బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు. వారందరి కోసం విందా ఈ పాట.

0: శ్రోతలకి మరొక మనిక. ఈ నెల 23వ తేదీ బుధవారం అంటే రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారం గురించి గుండె బాధల వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై తప్పక ట్యూన్ చేసుకోండి.
0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు హృదయ రేఖలు. వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాటలు వినాలంటే మీరు చేయాల్సింది 8462245066 అనే నంబర్కి మీ పేరు, చిరునామా, పాట వివరాలు పంపాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీకు నచ్చిన పాటలు కూడా వినవచ్చు. కార్యక్రమంలో తరువాతి శ్రోత కందకుర్తి మండలం కందకుర్తి గ్రామం రెంచల్ మండలం నుంచి రాస్తున్నారు వీరు. రవీంద్రబాబు, ధృపతాబాయ్, మా కోసం బంగారు కుటుంబం చేతుల నుంచి పాటను వినిపించండి అంటూ, మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వింటాం.

0: శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 24వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఉపరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు ఈ నెల 24వ తేదీ గురువారం ఉదయం 7:30 గమనిక విన్నారు. ఇప్పుడు వినండి.
1: ముఖాన మొటిమలా గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ముద్దబంతి పూవులు
0: ప్రకటనలు విన్నారు. మీరు వింటున్న ఈ పాట కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఘంటసాల గానం చేసింది మూగ మనసుల చిత్రం నుంచి. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు ఆర్మూర్ చేనేత కాలనీ రంగధారి నగర్ నుంచి జిందం నరహరి లక్ష్మి భానుతేజ మృదుల ఉదయ కిరణ్ అంగూర్ భానుతేజ ఉదయరేఖ రియాన్ష్ హన్మిత్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వారందరి కోసం విందా ఈ పాట.

0: థెరమాండ్ షాప్,
1: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు
0: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: థెరమాండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు హృదయ రాగాలు, మీరు కోరుకున్న సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్, వీరంతా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాస్తున్నారు. దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియ, మా కోసం ప్రేమకైదీ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన పాటను వినిపించండి ఈ కార్యక్రమంలో అని. తప్పకుండా అండి, మీకోసం మీరు అడిగిన పాట వస్తోంది, విందాం.

హృదయరాగాలు వింటున్న శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 24వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల

0: రాజేష్, సంజన, రాజేశ్వర్, అలేఖ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు, వారందరి కోరిక మేరకు ఆ పాట విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
3: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
2: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
3: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
2: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
3: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
4: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్. మా కోసం ఒరే రిక్షా చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా ఎర్రగట్ల మండలం తాళరాంపూర్ నుంచి సురేందర్, రజిత, బుచ్చమ్మ, అభినయ, వివేక్ చారి ఇంకా వారి కుటుంబ సభ్యులు. వారందరి కోసం చిత్ర పాడిన ఈ పాట చేస్తుంది, విందాం.

హృదయరగల కార్యక్రమంలో చివరి పాటగా విందాం శివ చిత్రం నుంచి. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక ఇంకా వారి కుటుంబ సభ్యులు. వారందరి కోసం విందాం ఈ పాట.

ఇంతటితో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా క్లెయిమ్స్ మరియు అబ్జెక్షన్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 0402324 0852, అలాగే 0402324 0853, మరో నంబర్ 0402955 0923. వినండి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గ్రీన్ ఛాలెంజ్ లో నిధులు మంజూరు చేస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పనులు వేగంగా జరగకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటల పాటు పని జరగాలని, వర్క్ షెడ్యూల్ రూపొందించుకుని ముందుకు సాగాలని ఆదేశించారు. సీఎంఓ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో సమీక్షించాలని, ప్రత్యేక అధికారులను నియమించి ప్రతి పనికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ 11 నుండి 23 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లపై సచివాలయంలో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. క్రీడా వేదికల సంసిద్దత, మౌలిక సదుపాయాలు, వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ఆహారం, పరిశుభ్రత, స్వాగత ఏర్పాట్లు, ప్రచారంపై అధికారులతో చర్చించారు. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ కు విశేష స్పందన లభిస్తుండటంతో ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ విజ్ఞప్తి మేరకు పోటీలో పాల్గొనే గడువును 2 అక్టోబర్ వరకు పొడిగించారు. ఎఫ్డీసీ కార్యాలయంలో నిన్న జరిగిన జ్యూరీ కమిటీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గృహ ఇంధన లభ్యత, మౌలిక సదుపాయాల ఆమోదాలు, నీటి పునర్వినియోగం, కీలక ఖనిజాల సరఫరా గొలుసుల భద్రత వంటి 4 ఏకాభిప్రాయ ఫలితాలను ఆమోదించడంలో భారతదేశం ఇతర G20 దేశాలతో చేరింది. టెక్సాస్ లోని హోస్టన్ లో 3 రోజుల పాటు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి సమయం 10:03. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఎస్ఐఆర్ గురించి సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలకై ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడి కోడ్ జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. వినండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు.
1: శ్రోతలకు నమస్కారం. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ సమయంలో ఫామ్ సమర్పించలేకపోయిన ఓటర్లకు మరొక అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం వారు కల్పిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండటం చాలా ముఖ్యం. ఈ సందర్భంగా ముసాయిదా జాబితా వెలువడిన తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ లో భాగంగా కొత్తగా ఓటర్ నమోదు, సవరణ, చిరునామా మార్పు వంటి అంశాల గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి ఎస్ఐఆర్ లో భాగంగా ఏమైనా సందేహాలుంటే నేరుగా సమాధానాలు పొందొచ్చు. నమస్తే సార్. సార్, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ లో ఎన్యూమరేషన్ ఫేజ్ ఇంటింటి గణన దాటి 2వ దశల్లో నోటీస్ అలాగే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ ఫేజ్ లో మనం చేరుకున్నాం. ఇప్పుడు అసలు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అంటే ఏంటి?
2: డ్రాఫ్ట్ రూల్ ఏదైతే పబ్లిష్ చేశామో దాంట్లో పేర్లకి తర్వాత ఏదైనా తప్పులు సవరణలు అవన్నీ ఉంటే వాటి కోసం క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఎవరిదైతే నేమ్స్ పేర్లు రాలేదో డ్రాఫ్ట్ రోల్లో వాళ్ళు ఫార్మ్ 6 కింద పెట్టుకోవచ్చు. తర్వాత 7 కింద ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వేరే ఓటర్ది అతను ఓటర్ కాదు ఈ పరిధిలో అని చెప్పడానికి దానికి ఫార్మ్ 7, తర్వాత చిరునామా మార్పుకి వాటి కోసం ఫార్మ్ 8, ఈ విధంగా ఫార్మ్ 6, 7 and 8 వాటిని క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కింద పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. అది ఈ నెల వచ్చే నెల అక్టోబర్ 5 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ అనేది ఉంటుంది.
1: ఓకే సార్. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను మెదక్ నుండి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి.
3: అవును మేడం, ఇప్పుడు ఎస్ఐఆర్ అంటే ఇది కొత్త వాళ్ళకు వర్తిస్తుందా లేకపోతే ఉన్న వాళ్ళకి ఏదన్నా తప్పులున్న చోట చేసుకోవాలా?
2: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అనేది అందరికీ వర్తిస్తుంది. 18 ఏళ్ళు నిండిన వారు ఎవరైనా కానీ వాళ్ళకందరికీ వర్తిస్తుంది అండి. ఓటర్ ఆల్రెడీ ఓటర్ అయిన వాళ్ళకి కొత్తగా మన డ్రాఫ్ట్ రోల్లో పేరు వచ్చిందా లేదా చూసుకోండి. మీరు పేరు అందులో డ్రాఫ్ట్ రోల్లో లేనట్టయితే మీరు ఫార్మ్ 6 కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు డ్రాఫ్ట్ రోల్లో మీ పేరు ఉన్నట్టయితే దాంట్లో మీకు ఏదైనా నోటీస్ అందినట్టయితే దానికి మీరు సమాధానమిస్తూ చేయాల్సి వస్తుంది. అందరికీ 18 ఏళ్ళు నిన్నటి వారు అందరికీ వర్తిస్తుంది అది ఎస్ఐఆర్ అనేది.
3: సార్, ఇప్పుడు కొత్త ఇప్పుడు మీరు అన్నట్టు 18 ఏళ్ళు నిండిన తర్వాత కోడల్ని పేరు తీసుకోలేదు, తీసుకోవచ్చా? ఛాన్స్ ఉంటుందా?
2: ఫార్మ్ 6 కింద అప్లికేషన్ పెట్టుకోండి. మీరు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎవరైతే మీరు ఆల్రెడీ ఓటర్ కదా, మీ పోలింగ్ స్టేషన్ లో మీరు ఓటరే కదా, మీ పోలింగ్ స్టేషన్ లో
1: కట్ అయినట్టుంది సార్. కాల్. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి.
4: వేడిపల్లి నుంచి మాట్లాడుతున్నా అండి.
1: చెప్పండి మీ సమస్య సార్, వింటున్నారు సిఇఓ గారు.
4: మేము ఓటర్ సీట్ లో ఎంట్రీ చేయించామండి. చేయిస్తే కరెక్షన్స్ ఉన్నాయండి. మా బిఎల్ఓ గారు అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు మీరు కలెక్టర్ గారు దాకా పోతుంది, ఓటర్ సీట్ మీ పేరుంది కాబట్టి మీకే ఇబ్బంది ఏమడదు అని చెప్పుకొచ్చారండి వాళ్ళు మా బిఏలో గారు.
2: అదే మీ పేరు ఆల్రెడీ ఓటర్ లిస్ట్ లో ఉంది కాబట్టి డ్రాఫ్ట్ లో ఇబ్బంది ఏం లేదు. అందులో ఏమన్నా మీరు మార్పులు చేసుకోవాలి అనుకుంటే పేరు మార్పులు లేకపోతే అడ్రస్ మార్పులు అలా చేసుకోవాలనుకుంటే ఫామ్ 8 అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఫామ్ 8 అనేది మీ బిఏ లోకి సమర్పించవచ్చు.
4: మా నాన్నగారి పేరు
2: దానికి
4: కరెక్షన్ చేయమన్నాను.
2: దానికి మీకు నోటీస్ ఏమైనా వచ్చిందా?
4: ఏంటండి
2: నోటీస్ వచ్చినట్టయితే ఆ నోటీస్ కి సమాధానం
4: రెస్పాన్స్ కూడా ఇచ్చాము.
2: ఓకే
4: ఏమన్నానంటే ఆధార్ కార్డును 10th క్లాస్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయమని మా పెన్షన్ ఆర్డర్ కూడా సబ్మిట్ చేయమన్నారు. రెండు చేసామండి. చేస్తే కలెక్షన్ చూద్దండి, కలెక్టర్ గారు తగ్గిపోతుంది మీరు తిరగలేరు అని చెప్పుకొచ్చారండి. ఇక మీకు ఏదైనా ఫారిన్ కంట్రీ వెళ్తారంటే పాస్పోర్ట్ ఉంది కానీ అది ఉపయోగపడుతుంది కానీ ఓటర్ ఐడి కార్డు ఎవరెవరు చేస్తారని అన్నారండి. ఇక మేము ఎలా ఊరుకున్నామండి, ఏం చేయమంటారు?
2: మీరు ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఏవైతే పాస్పోర్ట్ తర్వాత ఇతర డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి అది ఈఆర్ఓ వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు దానికి సంబంధించిన ఏం చేయాలి అనేది విషయం పైన కలెక్టర్ వరకు పంపిస్తారు. అది కలెక్టర్ అక్సెప్ట్ చేస్తారు. అది మీ పేరు డాక్యుమెంట్స్ ఇచ్చారు కాబట్టి మీ పేరు తప్పకుండా రోల్ లెక్క వచ్చేస్తుంది అండి, ఫైనల్ రోల్ లెక్క. ఓకే,
4: ఒకవేళ మేము చేయలేకపోయాం అనుకోండి మాకు ఓటు ఇబ్బంది ఏం లేదు కదా?
2: అదే మీరు నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ ఏవైతే అడిగారో డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి మీకేమి ఇబ్బంది లేదండి. ఓకే.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం నమస్తే. మేడం నేను సుశీల్ మాట్లాడుతున్నా, మా హైదరాబాద్ చింతల నుండి. మేడం నా డౌట్ ఏంటంటే ఎస్ఐఆర్ అప్లై చేశాను, నా పేరు వచ్చింది అంటే కొత్త కార్డు యాక్టివేట్ అయినట్టుంది. దాంతో నాది ఏరియా నేను ఉండే ఏరియా కాకుండా వేరే ఏరియా వచ్చింది. అయితే నేను ఫామ్ 8 పెట్టాను, నేను అప్లై చేశాను, బిఏలోకి ఇచ్చాను హార్డ్ కాపీ. అయితే మొన్న రీసెంట్ గా పిలిచారు కానీ ఏదో వేరేది ఏదో 10th సర్టిఫికేట్ అది తీసుకుని అది కాదంట. మరి నాకు యాక్చువల్ గా నా ఏరియా చేంజ్ అవ్వాలి, నేను ఉండే ఏరియా కాకుండా వేరే ఏరియా వచ్చింది. ఇంటి నెంబర్ కరెక్ట్ ఉంది కానీ నేను ఉండేది రామకృష్ణ నగర్ కానీ అంబేద్కర్ నగర్ అని వచ్చింది. మా వైఫ్ ది కూడా సేమ్ అదే ప్రాబ్లమ్. ఆన్లైన్ లో కూడా నేను సబ్మిట్ చేశాను సార్, ఆన్లైన్ లో కూడా, కానీ ఇది అవుతుందా అవ్వదా? మళ్ళీ ఎప్పుడన్నా
2: నోటీస్ ఏమైనా ఇచ్చారు?
5: నోటీస్ ఏం రాలేదు సార్. మరి ఎస్ఆర్ అని ఏదో 10-digit నంబర్ వచ్చింది, దాన్ని ఆన్లైన్ లో చెక్ చేస్తే కనబడట్లేదు.
2: నోటీస్ రాలేదంటే మీ పేరు ఆల్రెడీ ఉంది అందులో, మీకు వచ్చిన ఏదైతే ఉందో పాత దాంట్లో అడ్రస్ తప్పు అంటున్నారు కాబట్టి అడ్రస్ మార్పు కోసం మీరు ఫామ్ 8 అనేది అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. మీ బిఏలో ఫామ్ 8 పెట్టుకుంటే డీటెయిల్స్ అన్ని ఇచ్చారు కదా ఫామ్ 8 కి, ఈ అడ్రస్
5: ఇచ్చాను, ఫార్మ్ 8 హార్డ్ కాపీ ఇచ్చాను, ఆన్లైన్ లో కూడా అప్లై చేశాను నేను.
2: సరే అండి, ఇంకా ఫార్మ్ 8 ఇచ్చారు కాబట్టి ఇంకా మీరు సంతృప్తిగా ఉండొచ్చు. ఏం అది ఫైనల్ రోల్ లేక వస్తుంది అండి.
5: అంటే ఇంకా ప్రాసెస్ లో ఉంది అంట,
2: ప్రాసెస్
5: ఖచ్చితంగా అవుతుంది అంట.
2: అవుతుంది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నమస్కారం మేడం, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. నా పేరు శ్యామ్ సుందర్ అండి.
1: చెప్పండి శ్యామ్ సుందర్ గారు.
6: నమస్కారం సార్.
2: చెప్పండి శ్యామ్ సుందర్ గారు, చెప్పండి
6: సార్. మాకు ఊర్లో ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్ లో ఓట్లు ఉన్నాయి సార్. అయితే ఊర్లో ఒకటే పెట్టుకున్నాం మేము. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నదానికి మాకు 4 ఓట్లు ఉన్నాయి. ఒక బాబుకు నోటీస్ వచ్చింది, రెస్పాన్స్ ఇచ్చినాము, అయిపోయింది సార్. ఇంకా 3 ఓట్లకి రాలేదు, ఇంకా బిఎల్ఓ మాకు నోటీస్ రాలేదు. ఇచ్చేస్తే మేము ఇంకో చోట కూడా క్లిక్ క్లోజ్ చేసేసుకోవాలని మేము.
2: మీకు ఓటు ఎక్కడ పెట్టుకోవాలనుకున్నారు, ఊర్లోనో హైదరాబాద్ లో పెట్టుకోవాలనుకున్నారు?
6: ఊర్లోనే పెట్టుకున్నాము, హైదరాబాద్ లో క్లోజ్ చేసేసాము. మా ఒక 4 ఉన్నాము, 4 ఓట్ల మా చిన్నబాబుకి నోటీస్ వచ్చి క్లోజ్ చేసేసినాము. ఇంకా 3 నోటీస్ రాలేదు.
2: అంటే మీరు ఇక్కడ నోటీస్ అనేది ఎవరైతే ఇక్కడ ఓటర్ గా పెట్టుకున్నారో వాళ్ళకు నోటీస్ వస్తుందండి. మీకు నోటీస్ ఇక్కడ రాలేదంటే మీది ఇక్కడ లేనట్టు, అదొకటి. తర్వాత మీరు ఊర్లో వచ్చింది కాబట్టి ఓటర్ మీది ఊర్లో పెట్టుకున్నారు కాబట్టి అక్కడ ఏమైనా నోటీస్ వచ్చింటే దానికి రెస్పాండ్ కానీ మీరు. ఓకే,
6: అక్కడ అయితే ఏం లేదు, ఇక్కడనే నోటీస్ ఉన్నాము క్లోజ్ చేసుకోవడానికి.
2: మీరు రెస్పాండ్ కాకూడదు, ఇంకా ఈ నోటీసులకి రెస్పాండ్ కావద్దండి, ఇంకా క్లోజ్ అయిపోతాయి ఇవి. ఓకే,
6: అదే మళ్ళీ మాకు అట్లనే 2 చోట్ల ఓట్లు మళ్ళా మీరు క్లోజ్ చేసుకోలేదని చెప్పి మా మమ్మీ ప్రాబ్లం చేస్తారు అట్లని.
2: అందుకే ఇక్కడ నోటీస్ వస్తే రెస్పాండ్ కావద్దండి, అది దాని అంతా ఆటోమేటిక్ గా కట్ అయిపోద్ది.

0: మీరు ఊర్లో పెట్టుకున్నారు ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. అక్కడ ఊర్లో పెట్టుకున్నారు కాబట్టి అక్కడ ఉంటది. ఓకే,
1: ఇక్కడ మేము అప్లికేషన్ కూడా ఇవ్వలేదు ఇక్కడ ఫామ్ కి.
0: సరే సరే, ఓకే.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం, నా పేరు రాములు, ఫిజియాజిగూడ. నేను బ్లైండ్ ఇచ్చే చేశాను. ఫిజియాజిగూడలో ఓటు అది ఫామ్ ఇచ్చారు మేడం, కానీ అది ఎక్కడ ఎవరికి ఇవ్వాలని మున్సిపల్ ఆఫీస్ కి వెళ్తే వాళ్ళు అక్కడ ఎవరు లేరు. రెండు సార్లు మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళాము, అక్కడ ఎవరు ఎవరు తీసుకోవట్లేదు. అసలు డేట్ అయిపోయింది, కొంతమంది తెలియదు అంటారు. నేను ఇన్ఛార్జ్ నేను కాదు.
2: మీ మొబైల్ నెంబర్ చెప్తారా రాములు గారు?
3: నా నెంబరా మేడం? 9949 788 707.
0: మీకు ఇబ్బంది అయింది ఇప్పుడు, మీకు మీ డ్రాఫ్ట్ రోల్ లో మీ పేరు ఉందా లేదా చూసుకున్నారా?
3: అది వాళ్ళు ఫామ్ ఇచ్చారు నాకు.
0: ఏం ఫామ్ ఇచ్చారు? ఫామ్ 6 ఫామ్ 7.
3: ఫామ్ అంటే ఓటు ఆల్రెడీ ఉంది నాకు ఇక్కడ, ఉంటే ఫామ్ ఇచ్చారు. కానీ మరి మున్సిపల్ ఆఫీస్ కి వెళ్తే అక్కడ ఎవరు ఉండట్లేదు.
0: అదేమా ఫామ్ ఫామ్ ఏమైనా ఇచ్చారు? దాంట్లో ఏమైనా మీకు నోటీస్ లాంటిదా? అది ఆ నోటీస్ అంటే అందులో రాసి ఉంటది
3: నోటీస్ గారు. ఫస్ట్ ఫామ్ ఇచ్చారు కదా సార్
0: ఇచ్చారు కాబట్టి అది ఆ ప్రక్రియ పూర్తయింది. ఎనిమిరేషన్ ఫామ్ అనేది పూర్తయి ఒక నెల అయింది. ఎనిమిరేషన్ ఫామ్ మీరు డీటెయిల్స్ నింపి ఇస్తే అది డ్రాఫ్ట్ రోల్ లో ఉంటది. మీ పేరు ఉందా లేదా చూసుకోండి. డ్రాఫ్ట్ రోల్ లో మీ పేరు ఉందా లేదా చూసుకోండి ఫస్ట్. తర్వాత డ్రాఫ్ట్ రోల్లో లేని పక్షంలో మీరు ఫామ్ ఇవ్వలేదు అని అర్థం. కాబట్టి మీరు ఫామ్ 6 అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. కొత్త ఓటర్ గా పెట్టుకోవాల్సి వస్తుంది ఫామ్ 6. ముందు ఓటర్ జాబితాలో చెక్ చేసుకోండి. డ్రాఫ్ట్ రోల్ అనేది బిఎల్ఓ పరిధిలో ఉంటుంది, అందులో మీ పేరు ఉందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. ఉన్నట్టయితే ఇబ్బంది లేదు, లేనట్టయితే మీరు ఫామ్ 6 అప్లికేషన్ పెట్టుకోండి. వచ్చే నెల 5వ తారీఖు వరకు, 7వ తారీఖు వరకు, అక్టోబర్ 7 వరకు. లేదు, తర్వాత నవంబర్ లో మళ్ళీ పెట్టుకోవచ్చు మీరు. నవంబర్ 10 తర్వాత కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ అవకాశం ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి తొందరగా పెట్టుకోండి మీరు. ఓకే.
2: హలో,
4: నమస్కారం నీలిమ గారు.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడ నుంచి?
4: సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడాలి. ప్రభాకర్ రావు అండి, అల్వాల్ నుంచి.
0: చెప్పండి ప్రభాకర్ రావు గారు.
4: నమస్కారం సార్. సార్ మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీ ఇంత అవేర్నెస్ రేడియోలో అన్నిట్లో చేస్తున్నారు. మొన్న మధ్య కొద్ది రోజుల కింద 15 డేస్ బ్యాక్ అన్ని మీడియాలో వచ్చింది, ఎవరైనా వీలు కాని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే నోటీస్ తోని సరి చేసుకోవచ్చు అనేది. దాని గురించి ఒకటి మీ దృష్టికి తీసుకురావాలండి. చాలా పెద్దవాళ్ళు మా నేబరు, నాకు వచ్చింది, నేను వెళ్ళాను పర్సనల్ గా. ఆయన వెళ్ళాడు, వాళ్ళ ఫ్యామిలీలో మిగతా వాళ్ళ కాగితాలు అన్ని తీసుకొని వెళ్ళారు మున్సిపల్ ఆఫీస్ అల్వాల్లో. అలా ఏం కుదరదు, వాళ్ళందరూ రావాల్సిందే
0: అనుకోటేషన్
4: ప్రకారం కంపెనీకి అందరికి తెలిసి ఏంటంటే ఎవరైనా కనీసం ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వెళ్ళొచ్చు డాక్యుమెంట్స్ తో అని చెప్పించారు మొన్న మధ్య మీరు. కానీ మున్సిపల్ ఆఫీస్ అల్వాల్లో
0: సరే నోట్ చేసుకున్నాము, చెప్తామండి. మున్సిపల్ ఆఫీస్ అల్వాల్ వాళ్ళకి కూడా చెప్తాం మేము. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ ఒక్కరు వెళ్తే సరిపోద్ది అందరి తరఫున. ఓకే,
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో, సుదర్శన్ రెడ్డి గారికి నమస్కారం సార్.
0: నమస్తే అండి, చెప్పండి.
5: నేను కేర్ రమేష్ ఉస్మాన్ గంజ్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి
5: సార్. 22/7 నాడు మేము ఆన్లైన్ లో మేము ఇచ్చేసినాం సార్, మన మీ సేవలో ఓటు ఇచ్చేసాం, అప్లికేషన్ పెడుతున్నాం సార్.
0: మీరు జూలైలో దేనికోసం పెట్టుకున్నారు? ఫార్మ్ 6 ఫార్మ్ 7 ఫార్మ్ 8 ఏది పెట్టుకున్నారు?
5: మామూలుగా ఇప్పుడు దీనికోసం అప్లికేషన్ ఫార్మ్ ఇస్తారు కదా, దానికోసం అనమాట.
0: కాదండి, కొత్తగా నమోదు చేసుకోవాలనుకుంటున్నారా లేకపోతే అడ్రస్
5: మారాలండి?
0: పాతదా అంటే ఎనిమిరేషన్ ఆల్రెడీ డ్రాఫ్ట్ రోల్ లో మీ పేరు ఉందా లేదో చెక్ చేసుకోండి. డ్రాఫ్ట్ రోల్ అనేది ఆల్రెడీ పబ్లిష్ చేశాము, అందులో మీ పేరు ఉందా?
5: ఇంకోసారి 1950 ఎంత సేఫ్ రింగ్ వచ్చినా మీకు ఆలోచనలు చూసుకోండి సార్.
0: అదే చెప్తామండి, 1950 టోల్ ఫ్రీ నంబర్, అది చాలా మంది కాల్ చేస్తూ ఉండొచ్చు కాబట్టి మీకు అందకపోవచ్చు. చెప్తాం మీరు ఫోన్
5: మొన్న 3 రోజులు ట్రై చేశాను సార్, కనీసం 15 నిమిషాలు రింగ్ వస్తుంది, కాల్ ఇంత మందికి రిస్పాండ్ చేయలేదు. దయచేసి మీరు తీసుకోండి సార్.
0: సరే సార్, ఓకే,
5: వెల్కమ్ సార్.

0: థ్యాంక్ యూ.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే మేడం,
1: చెప్పండి.
0: చెప్పండి,
2: నా పేరు మచ్చిక సుదర్శన్. మాది వరంగల్ జిల్లా సంగమన్నం, ముమ్మిడి వరం గ్రామం మేడం.

0: పాటు వేరే డాక్యుమెంట్ మీకు ఏదైనా
1: డాక్యుమెంట్ కూడా ఇచ్చాను సార్.
0: ఫ్యామిలీ పెన్షన్
1: పేర్లు తప్పులు రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కరెక్ట్ కదా సార్, వాళ్ళు చదువుకునే ఎడ్యుకేటెడ్.
0: అదే పేర్లు తప్పులంటే 2002లో పేరు ఒకలాగా ఉండి ఇప్పుడు పేరు వేరేలాగుంటే అది తప్పు కింద తీసుకుంటారు.
1: అట్లా మా ఇంట్లో 3 అయినాయి సార్.
0: అదేమా 2002లో అప్పుడు తప్పు
1: అట్లా కావద్దు కదా సార్. మంచి మాటలు చెప్తే వాళ్ళు భాష తప్పులు కొట్టితే మా ఓట్లు రిజెక్ట్ అయ్యేటాయని కట్టాలి.
0: సరే సార్, ఇప్పుడు కరెక్ట్ గా రాసి ఇచ్చేసాయండి మీ పేరు. ఆ పేరుతో కరెక్షన్ ఏ విధంగా ఇస్తున్నారు దాని ప్రకారం పేరు వచ్చేస్తుంది. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: వరంగల్ బాలనగరం.
2: చెప్పండి అమ్మా.
3: దేని గురించి?
2: శ్రోతలకు మరొకసారి గుర్తు చేసిన మీరు వింటున్నారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి తెలంగాణ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 ఈ నెంబర్లకు కాల్ చేసి ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి మీకేమైనా సందేహాలుంటే నేరుగా సీఈఓ గారు ఉన్నారు సుదర్శన్ రెడ్డి గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం, మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం. సార్ తోటి ఒక చిన్న డౌట్ ఉంది మేడం.
0: చెప్పండి చెప్పండి
4: సార్. గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ చెప్పండి.
4: అయితే ఫామ్ 6 వాళ్ళకు డ్రాప్ లిస్ట్ లో పేరు రాలేదు వాళ్ళది. ఫామ్ 6 వాళ్ళు ఆన్లైన్ లో కూడా అవ్వట్లేదు. వీళ్ళు ఫామ్ 6 ఇవ్వట్లేదు. ఇది అయిపోయినాక ఫామ్ 6 ఇస్తామంటారు. ఇది అయిపోయిన ఫైనల్ టచ్ చేస్తుంది కదా సార్.
0: ఇప్పుడు మీ బిఏలో దగ్గర ఫామ్ 6 ఉంటది. ఫామ్ 6 తీసుకోండి. ఫామ్ 6 మీ బిఏలో దగ్గర తీసుకోండి. మీరు లేని పక్షంలో మీరు ఆన్లైన్ కూడా అప్లికేషన్ పెట్టచ్చు. ఆ ఫామ్ 6 లో ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్ గా డీటెయిల్స్ పెట్టండి. దాంతోపాటు డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంది, అది కూడా అటాచ్ చేసి డిక్లరేషన్ ఫామ్. ఫామ్ 6 ఇస్తారు. ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్ అనేది సెపరేట్ గా ఉంది, అది కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది.
4: డిక్లరేషన్ ఫామ్ కూడా వీళ్ళే ఇస్తారా సార్? ఫామ్
0: తీసుకోండి, బిఏలో దగ్గర తీసుకోవచ్చు మీరు.
4: మరి బిఏలో వాళ్ళు మాకు రాలే తర్వాత అంటున్నారు సార్. అది
0: మీ పోలింగ్ స్టేషన్ నంబర్ చెప్పండి, ఎక్కడ అది?
4: ఇది వరంగల్ సార్, గిరిమాజిపేట స్కూల్ దగ్గర జీడబ్ల్యూఎంసీ కమ్యూనిటీ కాంప్లెక్స్ 13 పోలింగ్ స్టేషన్ నెంబర్.
0: 13 పోలింగ్ స్టేషన్ చెప్తామండి. ఆ బిఏలో కూడా చెప్తాము. మీరు ఫామ్ తీసుకోండి, ఫామ్ 6. దాంతోపాటు డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకుని ఫిల్ చేసి ఇచ్చేసేయాలి మీరు. ఓకే
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్కారం అండి, నేను ఎల్బీ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ రేడియో కార్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ కి నమస్కారం.
0: చెప్పండి.
5: 9 నేను ఎస్ఐఆర్ ఇన్యూబరేషన్ ఫామ్ సబ్మిట్ చేశాను. డ్రాఫ్ట్ రోడ్ లో వచ్చింది. తర్వాత వాళ్ళు నోటీసు ఇవ్వలేదు. తర్వాత విన్న తర్వాత నోటీసులు ఇస్తున్నారంటే వెళ్ళి ఆ కన్సర్న్ దగ్గర వెళ్ళి తీసుకున్నాను. మ్యాపింగ్ లేదన్నారు. యాక్చువల్ గా ఇక్కడ జరిగింది అంటే 2002లో మలక్పేట కన్స్టిట్యూషన్ లో ఉండింది. తర్వాత రీఆర్గనైజ్ తర్వాత 2008లో ఎల్బీ నగర్ వచ్చింది. ఈ మధ్యలో మా పేర్లు 2002లో ఉంది కానీ అప్పుడు కార్డ్ నెంబర్స్ ఏం లేదు. అదే వాళ్ళకి చెప్పాము. తర్వాత అవి అప్లికేషన్స్ అవన్నీ తీసి రిప్లై కూడా ఇచ్చాను. అక్కడ మరి తీసుకున్నాను. మరి ఈ విషయంలో అవుతుందో లేదో నాకు తెలియదు, అవి చెప్పండి.
0: మీరు ఆల్రెడీ ఇప్పుడు అనామాలీస్ కింద మీ పేరు గుర్తించారు. అనామాలీస్ అంటే 2002లో పేరు ఒకలాగా ఉండడం, తర్వాత ఇప్పుడు వేరేలాగా ఉండడం అనేది. తర్వాత వేరే కొన్ని ఇబ్బందుల వల్ల అది మీకు నోటీస్ అనేది ఇచ్చారు. ఆ నోటీస్కి రిప్లై ఇచ్చారు కాబట్టి రిప్లైతో పాటు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో 11 డాక్యుమెంట్లు ఏదో ఒక డాక్యుమెంట్ మీరు ఇచ్చినట్టయితే ఆ డాక్యుమెంట్ తీసుకుని మీ పేరు ఫైనల్ రోల్లోకి వచ్చేట్లుగా చూస్తామండి. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: మేడం, నా పేరు మంకజ్ వెంకటయ్య. నేను రాజుగారు వస్తాను నిజంపేట మేడం. అయితే నేను మామూలుగా సాను హుజాబాద్పల్లి. అయితే నేను ఇక్కడికి వచ్చి కూడా 35 ఏళ్ళు దాటిపోయింది. నేను పేదవాళ్ళ ఉంటి. అయితే ఇప్పుడు ఓటర్ ఐడీ వచ్చింది, నోటీస్ వచ్చింది అన్నది కానీ బీరు వేయలే. అయితే నేను ఎంఏ ఎల్ఎల్బి డిస్కంటి ఉస్మా యూనివర్సిటీ. అయితే నాది నోటీస్ చేయలేదు కానీ నేనే పోయి ఇవ్వాలంట. టెన్త్ మెమో అడిగింది, టెన్త్ మెమో ఇస్తా అంటే నేను నువ్వే ఇయ్యాలి, వచ్చేస్తే రావాలి అన్న బిఏల్ బాబు బిరదు కూడా. అది రాజు గుల్ప మేడం.
0: మీ బిఏల్లో బిఏల్లోకైనా చెప్పేది బిఏల్లోకైనా మీరు ఇవ్వచ్చు డాక్యుమెంట్స్, లేకపోతే ఎక్కడైతే వాళ్ళు
6: ఏం చెప్పిందంటే రాజు రాజా స్కూల్ దగ్గర ఆడ ఆఫీస్ లో ఇయ్యాలే నీకు కూడా తీసుకుంటారా అని చెప్పిందా మేము ఫోన్ చేసిన.
0: నా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసాయండి డాక్యుమెంట్స్.
6: నేను డ్యూటీలో ఉంటాను సార్, మా అమ్మాయితో పంపిస్తే తీసుకోలేదు.
0: చెప్తామండి.

0: మీ అమ్మాయితో పంపించవచ్చు, మీ బంధువులతో ఎవరితో అయినా మీరు పంపించవచ్చు కూడా.
1: అదే మా అమ్మాయి అట్టే వెళ్తుంది, ఆఫీస్ కి వెళ్తుంది, నేను సీఏ చేస్తుంది, ఆల్రెడీ జాబ్ వెళ్తూ అట్టే
2: వెళ్తుంది. ఓకే అండి, సీఈఓ గారు, సీఈఓ గారు చెప్తానన్నారు ఆ బిఎల్ఓ కి, మీరు మీ అమ్మాయితో మీ ఫార్మ్స్ పంపించండి.
1: ఏది ఏం పంపించాలి చెప్పు, టెన్త్ డిగ్రీగా,
0: టెన్త్ సర్టిఫికేట్, ఇంకా ఏదైనా అదర్ డాక్యుమెంట్, మీరు జాబ్ పనిచేస్తున్నారు అంటున్నారు కాబట్టి ఎంప్లాయీ ఐడి కార్డ్ ఏదైనా ఉన్నా కూడా అది కూడా ఇవ్వచ్చు. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి.
0: నమస్తే అండి, నమస్తే, చెప్పండి.
3: సార్ నేను ఓరేడి ప్రభాకర్ రాణి ఫ్రమ్ ప్రస్తుతం బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
3: అయితే మాది మా అల్లుడికి ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ, అమ్మాయి కిన్ను అల్లుడికి. మాది వాళ్ళదేమో అక్కడ మన శేరిలింగంపల్లి మున్సిపల్ లో ఆల్ ఇండి కాలనీ అని ఉంది.
0: చెప్పండి.
3: హెచ్యు బస్ డిపో ఎదురుగా సుదర్శన్ రెడ్డి కాలనీ, ఆల్ ఇండి కాలనీ, అక్కడ ఓటర్ ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి ఇక్కడ చేయించుకోవాలంటే ఏం ప్రొసీజర్ ఏమిటి?
0: మీరు బెంగళూరు మార్చుకోవాలంటే అక్కడ బెంగళూరులో కూడా ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఫామ్ ఎయిట్ కింద మీరు మార్చుకోవచ్చు. అక్కడ
3: ఫామ్ ఎయిట్
0: అక్కడ ఇచ్చి ఈ అడ్రస్ నుండి అడ్రస్ మారుస్తున్నట్టు మీరు ఫామ్ ఎయిట్ సమర్పించవచ్చు అక్కడ బెంగళూరులో. ఓకే.
3: అయితే అయితే ఇంకోటి, అయితే అప్లై చేసాము, చేసిన తర్వాత వాళ్ళు ఏమి రెస్పాన్సిబుల్ లేదు. తర్వాత మళ్ళీ మెసేజ్ ఏమి ఇచ్చారంటే జనవరి నుంచి అవుతుంది మీకు, జనవరిలో మళ్ళీ చేసుకోండి అన్నారు. ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే వాళ్ళకి జనవరి నుంచి చేస్తారు, అది ఎంతవరకు నిజమేనా?
0: లేదు, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు ఫామ్ ఎయిట్ అనేది, ఇప్పుడు కూడా తీసుకుంటారు. మీరు అడ్రస్ మార్పు అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఫామ్ ఎయిట్ లో ఫిల్ చేసి ఇచ్చేసేయండి అక్కడ. దాంతోపాటు వేరే ఈ స్టేట్ నుండి ఆ స్టేట్ కి వెళ్తున్నారు కాబట్టి అక్కడ డిక్లరేషన్ ఫామ్ అనేది కూడా ఫామ్ ఎయిట్ తో పాటు అటాచ్ చేసి ఇవ్వాలి మీరు. ఓకే
3: సార్. సార్ సార్ నమస్కారం సార్, థ్యాంక్ యూ సార్.
0: నమస్తే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు భగవాన్ అండి, కరీంనగర్ జిల్లా. అయితే నాకు బిఎల్ఓ నుంచి వెళ్ళి లెటర్ వచ్చిందండి.
0: చెప్పండి.
4: హలో
2: చెప్పండి, భగవాన్ గారు వింటున్నారు సార్.
4: మాకు లెటర్ వచ్చింది, లెటర్ కు దానికి సమాధానంగా మేము టెన్త్ మేము ఉన్నాం, మా డాడీది మిస్ మ్యాచ్ అయిందని, నేమ్ ని మిస్ మ్యాచ్ అయిందని చెప్పారు. చెప్తే మేము సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేశాము. అయితే ఇప్పుడు ఒకవేళ మాకు ఓకే అవుతుందా? ఓకే కాకపోతే ఫర్దర్ లా మళ్ళీ ఏం చేయాలి?
0: లేదు, మీ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఓకే అవుతుంది. డాక్యుమెంట్స్ లో ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు బిఏలోనే ఫోన్ చేసి చెప్తారు, లేకపోతే ఆ ఏరియా ఏఈఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా మీకు ఫోన్ చేసి చెప్తారు కూడా. మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి ఇంకేం ఇబ్బంది ఉండదు మీకు. ఓకే
4: ఓకే కాలేని పక్షంలో మళ్ళీ మీరు ఫర్దర్ లో ఏం చేయాలి?
0: ఓకే కాలేదనేది ఉండదండి, తీసుకుంటారు. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు జానకి అండి, మేము ప్రస్తుతం నార్సింగ్ లో ఉన్నాము, మాది ఎస్ఆర్ లో నమోదైందండి, ఆంధ్రప్రదేశ్ లో ఉంది, మా ట్రాన్స్ఫర్ అయింది సార్ ఒక వన్ మంత్ బ్యాక్. సో ఇప్పుడు అది మేము తెలంగాణ ట్రాన్స్ఫర్ అయిపోయింది, మేము షిఫ్ట్ అయిపోయాం కంప్లీట్ గాను. హౌ కెన్ వి చేంజ్, ఎప్పుడు అప్లై చేసుకోవాలండి ఫామ్ ఎయిట్? అది
0: ఫామ్ ఎయిట్ మీరు ఇప్పుడు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. ఫామ్ ఎయిట్ అనేది మీ బిఎల్ఓ దగ్గర తీసుకోండి, ఆ పోలింగ్ స్టేషన్ బిఎల్ఓ ఎవరు తెలిస్తే మీకు ఆ పోలింగ్ స్టేషన్ బిఎల్ఓ దగ్గర ఫామ్ ఎయిట్ తీసుకోండి, ఫామ్ ఎయిట్ నింపి ఇచ్చేయచ్చు మీరు. ఓకే.
5: ఆన్లైన్ లో చేయటం లేదా సార్?
0: ఆన్లైన్ లో కూడా చేయొచ్చు, ఆన్లైన్ లో కూడా చేయొచ్చు మీరు. ఓకే.
2: థ్యాంక్ యూ. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు రాజు అమ్మ, నేను నాగర్ కర్నూల్ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి రాజు గారు.
6: అది నాకు ఓటర్ ఐడి మా నాన్నగారికి దొరకలేదండి నాకు, అది నేను అప్లై చేస్తే అది మళ్ళీ రిటర్న్ వచ్చింది, మళ్ళీ వాళ్ళు పంపించినారు నాకు, రమ్మని చెప్పినారు. అంటే ఆధార్ కార్డు ఇంకా అంటే హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇంకా అది నా ఐడి ప్రూఫ్ లో పెట్టినాను, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టినాను.
0: సరే, ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి మీకు ఏమి ఇబ్బంది లేదు, మీరు పేరు తప్పకుండా వచ్చేస్తుంది, ఎలక్టరల్ రోల్ లో వస్తుంది అండి. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నమస్తే మేడం, ఎన్నికల అధికారి గారు ఉన్నారా?
0: చెప్పండి.
7: సరే, నాది బెంగల్ మున్సిపాలిటీ నిజామాబాద్ జిల్లా. అయితే సార్ నాకు ఎస్ఐఆర్ ఫామ్ నింపించాను, నోటీస్ వచ్చింది, అక్కడ నోటీస్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ ఏం అడుగుతలేదని చెప్పారు. ఏం పర్వాలేదు సార్, అప్పటికి 2002 లిస్ట్ లో కొంచెం పేరు వేరే ఉన్నది, ఇప్పుడు ఒక పేరు ఉంది.
0: మీకు నోటీస్ వచ్చిందా?
7: వచ్చింది, తీసుకుపోయినాము, అది ఫోన్ లో చేస్తా ఉన్నారు కదా.
0: నోటీస్ ఇచ్చారు.

0: నోటీస్ వచ్చింది, కరెక్ట్ వచ్చింది, డ్రాప్ లో ఉన్నది, డ్రాప్ లిస్ట్ లో ఉన్నది, కాకపోతే ఏమి డాక్యుమెంట్ అడుగుతలేదు అని అన్నారు. పర్వాలేదు సార్?
1: లేదు, మీకు నోటీస్ వచ్చింది కాబట్టి ఆ బిఎల్లోకి డాక్యుమెంట్స్ ఏవైతే ఇవ్వాలో అవి ఇచ్చేసాయి. మీరు 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి, అందులో
0: రెసిడెన్షియల్ అండ్ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకెళ్ళాను సార్. నేను ఆధార్ కార్డు, ఓటింగ్ కార్డు,
1: ఆధార్ కార్డ్ తో పాటు వేరే డాక్యుమెంట్స్ ఏవైనా తీసుకెళ్లొచ్చు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటున్నారు, అది కాకుండా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే మీకు 10th క్లాస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి, లేకపోతే 10th సర్టిఫికేట్ ఏదైనా ఆధార్ తో పాటు ఇవి కూడా ఇచ్చి.
0: ఫోటో తీసుకుంటారు కదా? ఫోటో తీసుకోలేదు, అడుగుతలేదు అని చెప్పారు.
1: ఫోటో అవసరం లేదు, ఈ డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది మీకు. మీరు బిఎల్ఓకి ఓకే
0: చూసిండ్రు, మరి బిఎల్ఓ చూసిండ్రు, ఎంఆర్ ఆఫీస్ లో కంప్యూటర్ లో చెక్ చేస్తే ఆల్రెడీ ఉన్నది, నాకు ఆదితేజిగా ఉన్నట్టుగా ఉన్నది, ఏం పర్వాలేదు అని చెప్పిండ్రు ఎంఆర్ ఆఫీస్ లో.
1: సరే, మీ డాక్యుమెంట్స్ ఇచ్చారు కాబట్టి మీ పేరు లిస్ట్ లోకి వచ్చేస్తానండి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి?
1: నమస్తే, చెప్పండి
3: సార్. నేను సిద్దిపేట జిల్లా చేరియాల మండలం నుంచి మాట్లాడుతున్నాం సార్.
1: చెప్పండి.
3: దయచేసి ఒక చిన్న విషయం సార్, ఇది 1950 ఎందుకు పని చేస్తలేదు, మేము బిఎస్ఎల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఈసీ వాళ్ళు బిల్లు కడతలేరు, మేము అందుకే అది పని చేయనిస్తలేదు అంటున్నారు సార్. దయచేసి మీరు అది పని చేసేటట్టు చూడండి, దాదాపు 90% పరిష్కారం అవుతుంది సార్ సమస్యలు.
1: సరే సరే, చెప్తామండి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం, నా పేరు కృష్ణ మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి.
4: ఏం లేదు మేడం, నాకు దిన నోటీస్. నమస్కారం సార్.
1: నమస్తే, చెప్పండి.
4: నాకు దిన నోటీస్ వచ్చింది సార్. అయితే మళ్ళీ నాకు రమ్మన్నారు, నోటీస్ వస్తే నేను అంటే నా దగ్గర డాక్యుమెంట్స్ ఒకటి ఆధార్ కార్డు ఇచ్చాను, పాన్ కార్డు ఇచ్చాను, నా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాను, అదే ఉన్నాయి నా దగ్గర.
1: వేరే డాక్యుమెంట్ ఏదైనా, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే 10th సర్టిఫికేట్? 10th ది
4: లేదు, నేను 9th వరకే
1: కాదు. సరే, ఈ డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకెళ్లారో అవి ఇవ్వండి, చెప్తాం వాళ్ళు.
4: సరే
1: సరే సరే, ఓకే.
4: ఇప్పుడు నేను చెక్ చేసుకోవాలంటే ఎలా సార్ ఉందో లేదో?
1: అది మీకు లాస్ట్ ఫైనల్ రోల్ లో తెలుస్తుంది, ఫైనల్ రోల్ లో తెలుస్తుంది.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నేను మేరీ స్టెల్లా స్టాఫ్, ఏఆర్ నుంచి.
2: చెప్పండి.
5: మరి అది మాకు ఆల్రెడీ లిస్ట్ లో చెక్ చేస్తే పేర్లు మా ఫ్యామిలీలో అందరిది ఉంది, బట్ స్టిల్ నాకు నోటిఫికేషన్ వచ్చింది. మొన్న మా అబ్బాయిది వచ్చింది, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాం. మళ్ళా నాది 202 లిస్ట్ లో ఉందా లేదా ప్రూఫ్ అని అడుగుతున్నాను. నా దగ్గర ఏం ప్రూఫ్ లేదు 202ది.
1: అదే 2002 మీ దగ్గర ఏం ప్రూఫ్ లేనట్టయితే, మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, 11 డాక్యుమెంట్స్ ఇచ్చారు ఉన్నాయమ్మా, అందులో ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకెళ్ళండి. 10th సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే మీకు ఇతర ఇది పాస్పోర్ట్, ఇలా 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి, అందులో ఏదైనా ఒకటి తీసుకెళ్ళచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: రెడ్డి గారు నమస్కారం సార్, నేను రమేష్ మాట్లాడుతున్నాను సార్. కే రమేష్.
1: చెప్పండి రమేష్ గారు.
6: ఐడి ప్రూఫ్ ఏమేమి సార్?
1: ఐడి ప్రూఫ్
6: సార్ ఒకటి, నేను 78 సార్. మాకు ఇప్పుడు మా దగ్గర కాస్ట్ సర్టిఫికేట్ లేదు, మన డేట్ ఆఫ్ బర్త్ లేదు, స్కూల్ సర్టిఫికేట్ కూడా లేదు. మరి ఇంకా వేరే ఇంకేం లేదు?
1: పాస్పోర్ట్ ఉందా మీ దగ్గర? పాస్పోర్ట్
6: లేదండి. పాస్పోర్ట్ లేదండి.
1: ఇంకా మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి?
6: ఇప్పుడు బ్యాంకు పాస్బుక్ ఉంది, బ్యాంక్ పాస్బుక్, తల్లి పేరు, తండ్రి పేరు, తండ్రి పేరు, నా పేరు, అది ఉంది అన్నమాట.
1: సరే, బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళండి. బ్యాంక్ పాస్బుక్ డాక్యుమెంట్ ఒకటి, తర్వాత ఆధార్, రెండు తీసుకెళ్ళి ఇవ్వండి. ఓకే, ఇవ్వండి, సరిపోదు.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటి? క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి. మీరు వింటున్నారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ఆకాశవాణి స్టూడియోస్ లో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223 2424085329550923 ఈ నెంబర్లకు కాల్ చేసి ఏమైనా సందేహాలుంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: వరంగల్ కాశీపు కనుడు మేడం.
2: చెప్పండి.
1: చెప్పండి
7: సార్. మా మిస్సెస్ కు నోటీస్ వచ్చింది సార్. నోటీస్ వస్తే ఏమైందంటే అలా ప్లేయర్ తప్పు.

0: ఉన్నది.
1: అదే నోటీస్ వచ్చింది కాబట్టి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఏవైనా, క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ, 10th క్లాస్ ఎస్ఎస్ఎల్
0: ఏం చదువుకోలేదు సార్. ఆమె
1: క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా మీ దగ్గర,
0: క్యాస్ట్ ఇట్లా ఏం లేదు కానీ ఒకటి ఇంటి పనులు ఒకటి ఉంది.
1: మీ ఆధార్ ఉందా?
0: ఆధార్ ఉంది సార్.
1: తర్వాత ఇది బ్యాంక్ ఏదైనా ఉందా? బ్యాంక్
0: బ్యాంకు ఉంది సార్.
1: అవి రెండు తీసుకెళ్లి చూపెట్టండి. ఓకే
0: సార్, మంచిది సార్,
1: మంచిది.
2: హలో సార్, ఇందాక ఒక బ్లైండ్ ఆయన మాట్లాడారు, నేను అక్కడికి వెళ్ళాను ఎవరు రెస్పాండ్ అవ్వలేదని. అంటే ఇప్పుడు దివ్యాంగుల కోసం గానీ వృద్ధుల కోసం గానీ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అటెండ్ అవ్వాలా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా మీరు స్పెషల్గా అరేంజ్ చేశారా?
1: వృద్ధులు తర్వాత దివ్యాంగులు తర్వాత మెయిన్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఏజ్డ్ వీళ్ళకైతే వీళ్ళకి ఎటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. బిఎల్ఓలే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకుని వాళ్ళకి అన్ని విధాలా సహాయపడతారు కూడా.
2: అంటే వాళ్ళ లోకల్ బిఎల్ఓ నంబర్ కి ఫోన్ చేసి మేము దివ్యాంగులం లేకపోతే ఏజ్డ్ పీపుల్ అని కాల్ చేసి బిఎల్ఓ వెళ్ళి ఆటోమేటిక్ గా అవన్నీ కలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు నోటీసులు వచ్చిన తర్వాత కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదా? వీళ్ళే వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్,
1: నోటీస్ అనేది కూడా వాళ్ళ దగ్గర వీళ్ళే తీసుకెళ్లి ఇవ్వాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయో ఏవి కావాలో వాళ్ళకి అన్ని విధాలా సహాయపడి తీసుకుని వాటిని
2: అప్లోడ్ చేస్తారు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు భిక్షమయ్య, మూసాపేట్ భరత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి భిక్షమయ్య గారు, సార్ వింటున్నారు.
1: నమస్కారం, నమస్కారం, చెప్పండి భిక్షమయ్య గారు.
3: సార్ మీ బిఎల్ఓలకు సరైన ట్రైనింగ్ ఇవ్వనట్టు ఉంది సార్ మీరు.
1: చెప్పండి ఏది విషయం, ఏం ప్రాబ్లం?
3: మేము అన్ని సబ్మిట్ చేశాము, చేసినాక మళ్ళీ రాలేదు. రేషన్ కార్డు అదోటి ఇదోటి వస్తారన్నమాట. ఇక మాకు ఏమీ లేవు, బ్యాంకుది జిరాక్స్ పేపరు, రేషన్ కార్డు జిరాక్స్ ఏమన్నారు. మళ్ళీ తర్వాత రేషన్ కార్డు జిరాక్స్ కాదు, రేషన్ కార్డు నెట్ పేపర్ తీసుకురా. ఈ 3 రోజుల సంది తిరుగుతున్నాం సార్.
1: మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి.
3: సార్ ఒకటి, మీరు నేను బ్లైండ్.
1: మీరు బ్లైండ్ అయితే మీ దగ్గరకే వాళ్ళు వస్తారండి, మీ దగ్గరకే వచ్చి డాక్యుమెంట్స్ ఏవి కావాలో అన్ని.
2: లక్ష్మయ్య గారు ఇప్పుడే సార్ చెప్పారు, అదేంటి దివ్యాంగులు,
3: అవును వికలాంగుల దగ్గరికి, బ్లైండ్ దగ్గరికి బిఎల్ఓలే పోవాలి. వాళ్ళకి ఏమేమి అవసరం అనేది చెప్పాలి, తీసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇంకో 3 రోజుల సంది తిరుగుతున్నా.
1: మీరు తిరగాల్సిన అవసరం లేదు, బిఎల్ఓనే మీ దగ్గరకు వచ్చి డీటెయిల్స్
3: తీసుకుంటారు.
1: ఎక్కడున్నారు ఇప్పుడు?
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నా పేరు నరసింగం అండి, నేను కరీంనగర్ డిస్టిక్ మానకొండూరు మండలం నుంచి మాట్లాడుతున్నా మేడం. సార్
1: చెప్పండి, చెప్పండి, చెప్పండి.
4: సార్ నేను స్టార్టింగ్ మా బిఎల్ఓ గారికి ఫార్మ్స్ వచ్చినప్పుడు అన్ని ఫిల్అప్ చేసి కరెక్ట్ గానే ఇచ్చాను సార్. తర్వాత మనకు ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే చూపిస్తుంది అన్నారు, ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సార్. కానీ మళ్ళీ నాది రిజెక్ట్ అయింది. మీరు ఎస్ఎస్సి మెమో గానీ, ఆధార్ కార్డు గానీ, పాన్ కార్డు గానీ ఏదైనా ఇవ్వండి అని మళ్ళీ అడుగుతున్నారు.
1: 2002 మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏమున్నాయో తర్వాత ఇప్పుడున్న డీటెయిల్స్ కి కొద్దిగా వ్యత్యాసం ఉన్నప్పుడు నోటీస్ అనేది ఇస్తారు. నోటీస్ ఇచ్చారు కాబట్టి మీ దగ్గర ఉన్న 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే పాస్పోర్ట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా మీరు తీసుకెళ్లి ఇవ్వండి, దాన్ని తీసుకుని వాళ్ళు.
2: హలో,
5: హలో
2: నమస్తే అమ్మా, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు శ్రవంతి అండి, నేను చింతల నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి శ్రవంతి గారు, చెప్పండి.
5: యాక్చువల్ గా మేము అడ్రస్ చేంజ్ కోసం అని చెప్పనేసి అప్లై చేశామండి.
1: ఫామ్ 8 పెట్టారు,
5: ఆధార్ కార్డు ప్రకారంగా మేము చేసాము, ఇంకా ఆన్లైన్ నుంచి కూడా చేసాము. మరి అది ఎట్లా అవుతుంది అనేది మాకు డౌట్.
1: మీరు ఫామ్ 8 ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మీరు వెయిట్ చేయండి, ఫైనల్ రోల్లో మీ పేరు రావచ్చు. మీరు ఒక నెల తర్వాత చెక్ చేసుకోవచ్చు, అక్టోబర్ నెలలో మీరు చెక్ చేసుకోవచ్చు మీ పేరు వచ్చిందా లేదా అనేది.
5: ఆధార్ ప్రకారంగా అడ్రస్ చేంజ్ అవుతుంది అయితే.
1: అంతేండి.
5: ఇంకొక డౌట్ ఉందండి,
1: చెప్పండి.
5: యాక్చువల్ గా మా ఫాదర్ కి ఓటర్ ఐడి గానీ ఏది లేదు. నేను మా నాన్నమ్మది పెట్టానన్నమాట. మా నాన్నమ్మకి నాకు 50 ఇయర్స్ దాకా ఏజ్ డిఫరెన్స్ అని వచ్చింది. నేను మొన్న అప్లై చేశాను, వాళ్ళు ఇది అవుతుందో కాదో అని చెప్పి.

0: చేశాను అంటున్నారు. అంటే మా నాన్నమ్మ కూడా చనిపోయింది, ఆమె డెత్ సర్టిఫికేట్, నేను ఆధార్, ఓటర్ ఐడి అన్ని కూడా ఎన్క్లోజ్ చేసిన.
1: మీరు ఇప్పుడు నోటీస్ ఏమైనా వచ్చిందా మీకు?
0: దానికి ఏజ్ డిఫరెన్స్ అని చెప్పి నోటీస్. అదే
1: ఏజ్ డిఫరెన్స్ కాబట్టి నోటీస్ అని ఇచ్చారు. దానికి డాక్యుమెంట్స్ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళండి. దాన్ని డాక్యుమెంట్స్ ప్రకారం మీ పేరు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది ఫైనల్ రూల్లో.
0: ఓకే అండి.
1: ఓకే.
2: హలో హలో
3: హలో నమస్తే అమ్మా.
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు నందు అండి.
1: నందు గారు చెప్పండి.
3: సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ ప్రక్రియ ఎన్నాళ్ళ వరకు ఉంటుంది? అంటే ఇప్పుడు మాకు ఆల్రెడీ ఫార్మ్స్ సబ్మిట్ చేసాము, మళ్ళీ నోటీస్ వచ్చాయి, మళ్ళీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసాము, అది అయ్యిందా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది మనకు ఆన్లైన్ లో? టైం లైన్స్ అయినా
1: అదే నవంబర్ 9లో తెలుస్తుంది మీకు ఫైనల్ రోల్ అనేది. మీరు డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి మీ పేరు తప్పకుండా ఫైనల్ రోల్ లోకి వస్తుంది అండి. ఓకే.
3: సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ ఇంట్లో 5 ఉన్నాము, 3 సెంటర్స్ వచ్చాయి, అది ఎలాగా అర్థం కావట్లేదు.
1: 3
3: ఒకే చోట, 3 డిఫరెంట్ డిఫరెంట్ బిఎల్ఓస్ లైక్ వాటర్ కేంద్రాలు ఉంటాయి కదా, 5 కేంద్రాలు వచ్చాయి. స్టేషన్, యా, పోలింగ్ స్టేషన్.
1: ఫైనల్ రోల్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోండి. అందరూ ఒకే పోలింగ్ స్టేషన్ దగ్గరికి కావాలని చెప్పేసి ఫార్మ్ 8 పెట్టుకుంటే అందరిది ఒకే చోట తీసుకురావడానికి అవకాశం ఉంది. నవంబర్ 9 లోపల పూర్తి అవుతుంది. నవంబర్ 5 లాస్ట్, తర్వాత 5 నుంచి 9లో మేము పబ్లికేషన్ చేసేస్తాం. నవంబర్ 5 లాస్ట్.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రేడియో సౌండ్ తగ్గించాలండి, లేకపోతే రేడియో సౌండ్ తగ్గించి మాట్లాడండి.
4: రేడియో సౌండ్ పాడతానండి.
2: చెప్పండి.
4: నాకు ఇప్పుడు 4 ఎలక్షన్లు, 2 ఎమ్మెల్యే ఎలక్షన్లు పోయినాయి, 2 మున్సిపల్ ఎలక్షన్లు పోయినాయి. ఇప్పటికి ఎలా ఉన్నారు ఆర్పీలు, వాళ్ళకు 4 ఇచ్చిన చేస్తున్నారు తెలుసు. పోయి అడుగుతే ఏమంటున్నారు, అదే వస్తుంది వస్తుంది అంటున్నారు, వస్తుంది అంటున్నారు. కానీ గిట్లా కాదు, గిట్లా చేసుకోవడం మాత్రం అంత లేదు. ఇప్పుడేమో 7 తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది, ఏం చేయాలి మేము?
1: మీరు ఓటర్ ఆల్రెడీ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా? ఇప్పుడు ఎలక్టోరల్ రోల్ లిస్ట్ లో
4: పేరు మధ్యలో ఇప్పుడు ఏంటి ఇచ్చారు ప్రభుత్వం వచ్చే ముందు ఒకసారి ఎలక్షన్ అయింది, అయితే మా వేరే ఏరియా వేసినారు, ఐటీఐ దాంట్లో వేసినారు ఓటు, అప్పుడు అక్కడ ఓటు వేసిన, అక్కడి నుంచి తర్వాత మళ్ళీ ఇక్కడ మా ఏరియాలో రావట్లేదు.
1: ఇప్పుడు
4: నేను ఉండేది
1: ఏరియా మారింది కాబట్టి, ఏరియా మారింది కాబట్టి మీరు ఫార్మ్ 8 కింద అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్పుడే మీకు పేరు రోల్ లెక్క వస్తుంది, ఎలక్టర్ రోల్ లెక్కి. ఎలక్టర్ రోల్ లో మీ పేరు రావాలంటే మీరు ఫార్మ్ 8 పెట్టుకుని పాత అడ్రస్ నుండి అడ్రస్ కి మార్చుకోండి. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నేను శోభ మేడం, మలక్పేట్ నుంచి మాట్లాడుతున్నా. సార్ మాట్లాడాలి.
1: చెప్పండి శోభ గారు. చెప్పండి. నమస్తే.
5: యాక్చువల్లీ మేము, నేను మా మమ్మీ కొత్త కార్ చేస్తున్నాం 2018లో. దాని తర్వాత ఇప్పుడు ఇన్యూమరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేశాను, నాది కంప్లీట్ అయింది ప్రాసెస్, మా మమ్మీది అవ్వలేదు, అంటే రిటర్న్ వచ్చేసింది. దాని తర్వాత మమ్మీ వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు, పాస్బుక్ అలాంటివి సబ్మిట్ చేసి వాళ్ళు చేసేసారు. కానీ నాకు డౌట్ ఉంది, నేను ఎక్కడ చెక్ చేసుకోవాలి సార్? ఇది
1: మీ మదర్ కి నోటీస్ వచ్చింది కాబట్టి ఆమె డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి ఆమె పేరైతే తప్పకుండా ఫైనల్ రోల్ లోకి వచ్చేస్తుంది. మీకు నోటీస్ రాలేదంటే మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ లో ఎటువంటి వ్యత్యాసాలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి మీ పేరు కూడా ఫైనల్ రోల్ లోకి వస్తుంది అండి.
5: ఓకే సార్. సార్ ఇప్పుడు మేము 2000లో న్యూ కార్డ్ చేసుకున్నాం, దానికి అంటే ఇది 2002లో మరి చెక్ చేసుకోవాలా అవసరం లేదా సార్?
1: లేదు, 2002ది అవసరం లేదు లేండి, మీకు ఆల్రెడీ ఫైనల్ రోల్ లోకి వచ్చేస్తుంది. ఓకే. నోటీస్ రాలేదు కాబట్టి మీ ఇది పేరు ఆల్రెడీ ఫైనల్ రోల్ లోకి వెళ్ళిపోద్దండి.
5: ఓకే, థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: సత్యనారాయణ అండి, సిరాపేట జిల్లా, సిరాపేట నుంచి అండి.
1: చెప్పండి సత్యనారాయణ గారు.
6: ఈ మాది నోటీస్ వచ్చినట్టు ఆన్లైన్ ఉందండి, మామూలుగా మెసేజ్ చేస్తున్నా ఓటకు ఉన్నట్టు ఉన్నది.
1: మీకు నోటీస్ వచ్చింది కాబట్టి మీ బిఎల్లోకి ఫోన్ చేసి మాట్లాడండి. మీరు మీ బిఎల్ఓ నంబర్ తెలుసు కదా మీకు, మీ బిఎల్ఓ నంబర్
6: 1950 కొడితే వస్తుంది ఓటకు.
1: ఓటు హక్కు కాదమ్మా, మీకు మీ బిఎల్ఓ నంబర్ తెలుసా లేదా? మీకు
6: తెలుసండి.
1: మీ బిఎల్ఓకి ఫోన్ చేసి అడగండి, మీకు నోటీస్ వస్తే ఉందా లేదా అడగండి ముందు. మీ పేరు మీద నోటీస్ లేనట్టయితే మీది పేరు ఆల్రెడీ రోల్లో ఉన్నట్టు, డ్రాఫ్ట్ రోల్లో. ఒకవేళ అంటే నోటీస్ తీసుకోండి, బిఎల్ఓకి ఫోన్ చేసి నోటీస్ తీసుకోండి. నోటీస్ తీసుకున్న తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీకు బర్త్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మీ దగ్గర అవి ఇచ్చి మీరు మీ పేరు వచ్చేట్లుగా చూసుకోవచ్చు. ఓకే,
6: అవసరం లేదంటది ఆన్లైన్ చూస్తే ఇట్లుందండి.
1: నోటీస్ వచ్చింది కదా మీకు?
6: నోటీస్ రాలేదండి, అలా ఉన్నట్టు వచ్చింది. అట్లా నోటీస్ ఒక్కదన్నట్టు వచ్చింది, కానీ నోటీస్ ఏమి ఇవ్వలేదు.
1: నోటీస్ ఇస్తారు, లేకపోతే బిఎల్ఓ ఫోన్ చేసి తీసుకోండి. మీరు నోటీస్ తీసుకోవచ్చు, ఫోన్ చేసి కనుక్కోండి.
2: హలో, నమస్తే అండి, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: మేము నాయనపేటకి మాట్లాడుతున్నాం మేడం.
2: చెప్పండి.
7: మరి నోటీస్ వచ్చింది, మేము ఆల్రెడీ ఆ బిఎల్ఓకి అప్లై చేసాము. అప్పుడు ఓటర్ ఐడి కార్డు తోటి మొత్తం అప్లై చేసాం ఫామ్. అదే మాకు నోటీస్ వచ్చింది, అది మేము నోటీస్ క్లియర్ ఏం పెట్టాలి మేడం? మళ్ళీ
1: నోటీస్ వచ్చింది కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న బర్త్ సర్టిఫికేట్, లేకపోతే పాస్పోర్ట్, ఎడ్యుకేషన్ 10th స్టాండర్డ్ సర్టిఫికేట్, ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలా సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసుకెళ్ళండి బిఎల్ఓకి.
7: ఇప్పుడు మేము చదువుకోలేదు కాబట్టి మాకు అవన్నీ లేవు సార్. డెత్ బర్త్ సర్టిఫికేట్ లేదు, క్యాష్ సర్టిఫికేట్ కూడా లేవు. అంటే మామూలుగా పాస్బుక్ వస్తుందా సార్ ఇట్లా బ్యాంక్ అకౌంట్?
1: బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళండి. పాస్పోర్ట్ ఉందో? పాస్పోర్ట్ ఉండదు మీ దగ్గర.
7: పాస్పోర్ట్ లేదు సార్.
1: సరే సరే, మీరు అవి తీసుకెళ్ళండి మీ దగ్గర. బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళండి. బ్యాంక్ పాస్బుక్ లేటెస్ట్ పాస్బుక్ అయితే చెల్లదు, బట్ తీసుకెళ్ళి ఇవ్వండి, చెప్తాం.
7: లేటెస్ట్ అంటే మేము అకౌంట్ ఓపెన్ 1 ఇయర్ బిఫోర్ అవుతుంది, 1 ఇయర్ అయిపోయింది.
1: మీ వయసు ఎంత ఇప్పుడు?
7: మా వయసు 39.
1: 39. మీ దగ్గర ఎటువంటి కార్డ్స్ లేనంటే అది ఎట్లమ్మా?
7: మాకు అకౌంట్ ఒకటి ఉంది సార్, ఎడ్యుకేషన్ చదువుకోలే కదా.
1: బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కూడా తీసుకెళ్ళండి. ఆధార్ ఒక్కటే తీసుకెళ్తే ఒప్పుకోరు కాబట్టి దాంతో పాటు మీ బ్యాంక్ పాస్బుక్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకెళ్ళండి. ఓకే,
7: బ్యాంక్ పాస్బుక్ ఉంది సార్,
1: అది తీసుకెళ్ళండి.
7: ఓకే సార్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు.
1: ఓకే, చెప్తామండి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: మేడం నమస్తే అండి, వాసుదేవ్ వచ్చారండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి వాసుదేవ్ గారు.
8: సురేష్ రెడ్డి గారు.
1: చెప్పండి
8: సార్. మీది ఎస్ఐఆర్ కార్యక్రమం మాత్రం చాలా బాగా జరుగుతుంది సార్, మంచిగా ఫాస్ట్ గా జరుగుతుంది. సేమ్ టైం మీ వర్కింగ్ మేనేజర్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు సార్. అట్ ది సేమ్ టైం సార్, ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు ఆధార్ అనేది అన్ని ప్రభుత్వ స్కీమ్లకు ప్రామాణికంగా మారుతున్నారు సార్. అది అలాంటప్పుడు దాన్ని ఆధార్ని ఎందుకు తో పాటు మళ్ళీ 11 డాక్యుమెంట్స్ సపరేట్ కావాలని చెప్పి అడగడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కదా.
1: ఆధార్ అనేది ఎందుకంటే సుప్రీంకోర్టు వరకు ఈ కేసు అనేది నడిచింది, ఆధార్ ఒక్కటే అనేది ఒప్పుకోవడం లేదు, సుప్రీంకోర్టులో కూడా ఒప్పుకోలేదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. కాబట్టి ఆధార్ తో పాటు వేరే డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
9: మంగళ వెంకటయ్య, ఇందాక మాట్లాడి కట్ చేశాడు. మా భార్యది అంటే మాది రాజుగ్రాల్ నిజంపేట ప్రగతి నగర్. మేడం
1: చెప్పండి, వింటున్నారు
9: సార్. నమస్తే
1: చెప్పండి
9: సార్. ఇప్పుడు మా భార్యది సుభాష్ నగర్ అర్జన్ బస్ లో పడింది ఓటు. మేము ఉండేది నిజంపేట రాజుగ్రాల్ సెవెంటీ ఫైవ్ 10. రాజధాని స్కూల్ ఓటు నాది వచ్చింది, నాది ఓకే, కాకపోతే నోటీస్ వచ్చింది అన్న నోటీస్ ఇవ్వలేదు బిఎల్ఓ నాకు.
1: మా భార్యది నోటీస్ వచ్చిందని బిఎల్ఓ చెప్పారు?
9: బిఎల్ఓ చెప్పింది, నాకు ఇవ్వలేదు.
1: బిఎల్ఓతో నోటీస్ తీసుకోండి మీరు. ఆ నోటీస్ తీసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే, బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకెళ్ళండి. ఓకే,
9: అది మా భార్యది సార్. ఇంకో డౌట్, మా భార్యది అర్జెంట్ బస్ చింతల పడింది, ఎట్లా చేయాలి?
1: ప్రస్తుతానికైతే అడ్రస్ మార్చుకోవాలంటే ఫార్మ్ 8 పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు
10: నమస్కారం అండి.
1: నమస్తే, చెప్పండి.
10: నా పేరు రామకృష్ణపురం వస్తుంది, స్నేహపూర్ కాలనీ అండి, హైదరాబాద్. సార్, ఇప్పుడు సెకండ్ డ్రాఫ్ట్ లిస్ట్ లో ఏమైనా మళ్ళీ రిలీజ్ చేస్తారా? రేపు అక్టోబర్ 7th అయిపోయిన తర్వాత ఫైనల్ రోజు కు ముందర నవంబర్ 7th 5th లోపల ఏమైనా ఇంకో డ్రాఫ్ట్ ఏమైనా రిలీజ్ చేస్తారండి మొన్న చేసినట్టు?
1: లేదండి, ఇది డ్రాఫ్ట్ రోల్ అనేది ముందు వచ్చింది, ఫైనల్ రోల్ నవంబర్ 9th.
10: అంటే
1: ఫైనల్ రోల్ లో రాకపోతే తర్వాత మీరు అప్లికేషన్ తర్వాత పెట్టుకోవచ్చు.

0: ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ. లేదు, అది ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకోలేదు లింకింగ్ అనేది. మీరైతే ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఆధార్ నంబర్ అన్ని ఇచ్చారు కదా.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి
0: శ్రీనివాస్ గారు.
2: సార్ శుభోదయం.
0: శుభోదయం, చెప్పండి.
2: అది బార్వేరు తర్వాత వచ్చింది సార్. ఫస్ట్ నా పేరు వచ్చింది, నా పేరు ఫస్ట్, తర్వాత మార్వేర్ వచ్చింది. దాంతో సంబంధం లేదా ఏం కాదు?
0: అంటే పేరు ఎప్పుడు వచ్చింది? డ్రాఫ్ట్ రోల్ లో పేరు ఉందా మీది?
2: నాది ఏం లేదు. నోటీస్ ఇవ్వలేదు.
0: నోటీస్ ఇవ్వలేదంటే మీ డ్రాఫ్ట్ రోల్ లో పేరు ఉందా లేదా చూసుకోండి ఫస్ట్.
2: ఉన్నది సార్, ఉన్నది ఉన్నది.
0: మీకు నోటీస్ రాలేదంటే మీరు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. ఓకే,
2: మార్వేర్ తో ఏం సంబంధం లేదు కదా సార్? మేడం మార్వేరు ఇట్లా తర్వాత వచ్చింది, పేరు ఫస్ట్ వచ్చింది. నాకు
1: మీ పేరు
2: ఇంటి పేరు తర్వాత వచ్చింది, ఫస్ట్ పేరు వచ్చింది.
0: అదేం అదేం ఇబ్బంది లేదమ్మ.
2: ఓకే ఓకే
0: ఓకే.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్, ఇందాక ఒక ఆయన మాట్లాడారండి, ఇప్పుడు ఏదన్నా ఓటర్ చేంజ్ స్టేట్ టు స్టేట్ గానీ కాన్స్టెన్స్ టు కాన్స్టెన్సీ అలాగే డిస్టిక్ టు డిస్టిక్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి సార్?
0: అది ఫామ్ 8 అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. స్టేట్ టు స్టేట్, ఈ వేరే స్టేట్ నుండి ఈ స్టేట్కి అయితే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ అనేది పెట్టుకోవాలి, ఫామ్ 8. ఇదే స్టేట్లో పోలింగ్ స్టేషన్ ఒకే కాన్స్టిట్యూన్సీలో ఉన్నట్టయితే వాళ్ళు ఎటువంటి డిక్లరేషన్ ఫామ్ అవసరం లేదు, ఫామ్ 8 పెట్టుకుంటే సరిపోద్ది. అదేవిధంగా వేరే డిస్ట్రిక్ట్ నుండి ఈ డిస్ట్రిక్ట్ అయినా కూడా వాళ్ళు ఫామ్ 8 పెట్టుకుంటే చాలు, ఎటువంటి డిక్లరేషన్ ఫామ్ అవసరం లేదు. సో ఫామ్ 8 అనేది వేరే చోటు నుండి ఈ చోటు మార్పు కోసం ఫామ్ 8 పెట్టుకోవాలి. వేరే స్టేట్ నుండి ఈ స్టేట్కి అయితే డిక్లరేషన్ ఫామ్ అటాచ్ చేయాలి. ఇది మన స్టేట్లో అయితే డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
1: సార్, ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్ అంటే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు కాకపోయినా లేదా దేశ పౌరులు కాకపోయినా కూడా ఆ ఓటర్ జాబితాలో పేరుండి ముసాయిదా జాబితాలో వాళ్ళ పేరు నమోదు అయితే వాళ్ళ అభ్యంతరాలను ఎలా వాళ్ళు వ్యక్తపరచాలి తెలుసుకోవాలి?
0: అది పోలింగ్ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ పేరు ఉన్నది అంటారు.
1: ముసాయిదా ఓటర్ జాబితాలో ఒకవేళ వాళ్ళ పేరుంటే. హలో
2: హలో
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను ఇక్కడ బేగం
0: చెప్పండి వేణుగోపాల్
2: సార్. సార్ చిన్న ఇన్ఫర్మేషన్ సార్, ఇప్పుడు ఒక 23 ఇయర్స్ కింద యాడ్ ఇస్తే అనమాట మనది సార్ లో ఇన్ఫర్మేషన్ మ్యాపింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఆధార్ కార్డ్ వచ్చిన తర్వాత అందరం సర్నేమ్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మా పి అనుకోని ప్యారకాన్ని పెట్టుకుంటాం, అప్పుడు పి వేణుగోపాలాచారి ఉంటుంది, ఇప్పుడు ప్యారక వేణుగోపాలాచారి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీ మ్యాపింగ్ కాదు.
0: రెండు వేల 2002 తర్వాత ఇప్పటిది రెండు మ్యాప్ చేస్తున్నాం కాబట్టి మ్యాప్ చేసినప్పుడు కొన్ని అనామాలీస్ అని గుర్తించాం. మీరు చెప్తున్నది ఒకటి, వన్ ఆఫ్ ది అనామాలీ, పేరు ఇనిషియల్ ముందు ఎక్స్పాండ్ చేయడం. ఇప్పుడు
2: ఇంకోటి సార్, ఇప్పుడు మన పిల్లలు మా పిల్లలు పుడిన తర్వాత వాళ్ళందరూ కూడా మేము ప్యారకాన్ని పెట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మా వాళ్ళు పి అని పెట్టి పంపిస్తారు. అప్పుడు అలా అలా ఉంటుంది అన్నమాట. అయితే ఆ టైంలో పి వేణుగోపాలాచారి ఉంటుంది, మా కొడుకుకి వచ్చాక నేను ప్యారక వేణుగోపాలాచారి రాసుకుంటా సార్ నా పని. సార్ ఈ అనామలీస్ వచ్చేవరకల్లా మీకు మాకు మ్యాపింగ్ అవసరం లేదు సార్, అవే ప్రాబ్లమ్స్ చేస్తున్నాయి. ఎందుకంటే పాత సర్టిఫికేట్స్ అన్ని కూడా మేము కరెక్షన్ చేసుకుంటూ రాలేం కదా.
0: అదే పాతది మర్చిపోండి, ఇప్పుడు మీరు సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ లో ప్రస్తుతం పూర్తి పేరు రాసి ఇచ్చారు కాబట్టి అది ఇవ్వండి. అది అనామాలీస్ కింద గుర్తించి మీకు ఏదైనా నోటీస్ వస్తే నోటీస్ సంబంధించి మీరు
2: లేట్ తీసుకున్నాం, నోటీస్ ఇచ్చాం కూడా,
0: నోటీస్ తీసుకున్నారు కాబట్టి మీకు దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే పెర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ లో కూడా పూర్తి పేరు ఉంటది.
2: సార్ ఎడ్యుకేషన్ కు మనకు కొంచెం తేడా చెప్తున్నా సార్, ఇప్పుడు నాది ఎస్ఎస్ఎల్ పి వేణుగోపాలాచారి ఉంటుంది, నేను ఆధార్ కార్డు లో ప్యారకాన్ రాసుకున్నా అనుకో సార్, మేము అన్నది మస్ట్ అడిగారు అప్పుడు ఆధార్ కార్డు లో. సార్ అది దాన్ని కొంచెం మీరు ఓకే చేసుకుంటే 90% తలకాని కూడా పోతాయి సార్.
3: హలో
0: హలో
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నేను హైదరాబాద్ మదీనాగూడ నుంచి మాట్లాడుతున్నా మేడం.
1: చెప్పండి.
3: నమస్తే సార్.
0: నమస్తే, చెప్పండి
3: సార్. ఇది నాది ఎలక్ట్రల్ మన డ్రాఫ్ట్ రోల్స్ లో ఉంది నాది, మా పాపది. కానీ అందులో నేను ఆన్లైన్ లో చూస్తేనేమో మీ నాదేమో లెస్ దాన్ 15 ఇయర్స్ డిఫరెన్స్ ఫర్ ద ఏజ్ బై ఫాదర్ అని ఉంది. మా డాటర్ కేమో గ్రాండ్ పేరెంట్స్ ఏజ్ డిఫరెన్స్ లెస్ దాన్ 15 ఇయర్స్, 50 ఇయర్స్ 40 ఇయర్స్ ఏదో ఉంది. కానీ మా బిఎల్ఓ ఏమో ఏం నోటీస్ ఇవ్వలేదు సార్. ఒకసారి కాల్ చేస్తే వాళ్ళేమో ఎక్కడో కమ్యూనిటీ హాల్లో ఉంటున్నాము మీరు రండి అంటారు, మాకు ఆఫీస్ ప్రాబ్లము. సాటర్డేనేమో వాళ్ళు ఏమో 3 అవర్స్ 4 అవర్స్ ఉంటున్నారు. 2-3 టైమ్స్ కాల్ చేశాను నేను తీసుకోవటానికి.
0: 183 పోలింగ్ స్టేషన్ ఎక్కడేది?
3: లింగంపల్లి. అవునండి,
0: సేర్లింగంపల్లి. నోట్ చేసుకున్నామా, బిఎల్ఓకి చెప్తామండి మీ డీటెయిల్స్ కూడా నోట్ చేసుకున్నాం, చెప్తాం. ఓకే,
3: ఏం ఫామ్ ఇవ్వాల్సి వస్తుందండి? ఇట్లా ఏజ్ డిఫరెన్స్ లెస్ దాన్ 15 ఇయర్స్ అంటే
0: మీ దగ్గర ఉన్నది ఏదైనా డాక్యుమెంట్స్, ఏదైనా డాక్యుమెంట్ తీసుకురండి. పాస్పోర్ట్,
3: టెన్త్
0: అన్ని తీసుకెళ్ళండి, అన్ని తీసుకెళ్ళండి. రిలవెంట్ డాక్యుమెంట్ తీసుకుంటారు వాళ్ళు. ఓకే,
3: మా పాప కూడా అంతే కదండి?
0: అంతే అండి ఇద్దరికి.
3: ఫాదర్ ఏమి అవసరం లేదండి?
0: అవసరం లేదండి, మీ ఫాదర్ అవసరం లేదు. మీ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే సరిపోద్ది.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను అల్వాల్ నుంచి మాట్లాడుతున్నా, సికింద్రాబాద్ నుంచి అండి.
1: చెప్పండి.
4: నా పేరు శ్రీనివాస్.
1: చెప్పండి శ్రీనివాస్.
4: నేను 2017 తర్వాత 2000 ఎలక్షన్స్ లో ఓట్ చేశాను, కానీ నాది అడ్రస్ డిఫరెంట్ గా ఉంది. అంటే వెస్ట్ మారేడుపల్లిలో నేను ఇప్పుడు ఉంటున్నది అల్వాల్. మన ఎన్యూమరేషన్ లో వాళ్ళకు ఫామ్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు, దానివల్ల బర్త్ సర్టిఫికేట్ తర్వాత ఆధారు ఇచ్చాను, పాస్పోర్ట్ కూడా ఇచ్చాను.
0: సరే, ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఇచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు నిశ్చింతగా ఉండొచ్చు. మీ పేరు ఖచ్చితంగా ఫైనల్ రోల్ లో వస్తుందండి.
1: హలో సార్, ఇందాక మనం అనుకున్నట్టు అంటే ఇప్పుడు ఎవరన్నా సపోజ్ ముసాయిదా ఓటర్ జాబితాలో ఓటర్ గా నమోదైన వ్యక్తి ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు కాకపోయినా కూడా, లేదా దేశ పౌరులు కాకపోయినా కూడా, అభ్యంతరాలను ఎలా తెలియజేయాలి?
0: వేరే వాళ్ళు అభ్యంతరాలు తెలియజేయచ్చు. ఫామ్ 7 అనే దాని కింద ఇతను మా పోలింగ్ స్టేషన్ లో పరిధిలో లేని వ్యక్తి, లేకపోతే ఇతను మన దేశస్థుడు కాదు, రోహింగ్యా కావచ్చు, వేరే దేశస్తుడు అని చెప్పి తెలియపరచడానికి ఫామ్ 7 కింద అబ్జెక్షన్ పెట్టచ్చు. ఎవరైనా పౌరులు ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నవారు, లేకపోతే ఆ పోలింగ్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వారు ఎవరైనా కూడా అబ్జెక్షన్ పెట్టవచ్చు. ఫామ్ 7 కింద అబ్జెక్షన్ తెలియపరచవచ్చు.
1: సార్, ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఒక ఆయన మాట్లాడారు అల్వాల్ నుంచి, చాలా మంది వర్కింగ్ ఉంటారు మోస్ట్లీ హైదరాబాద్ లో, వర్కింగ్ డేస్ లో అవైలబుల్ ఉండరు. బిఎల్ఓలు ఏమో వర్కింగ్ డేస్ లోనే అవైలబుల్ ఉంటారు. ఆల్రెడీ వీటి మీద మీరు మొన్న స్పెషల్ డేస్ కూడా పెట్టి క్యాంపెయిన్ చేశారు, ఐ థింక్ 12th and 13th. సో ఫర్దర్ గా మళ్ళీ అలాంటివి ఏమైనా చేసే ఆలోచన ఉందా?
0: స్పెషల్ క్యాంపెయిన్ డేస్ మళ్ళీ పెట్టడం అనేది అవకాశం లేదు. ఇప్పుడు సాటర్డే సండేస్ లో తప్పకుండా వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పేసి ఒక డైరెక్షన్ అయితే తప్పకుండా ఇస్తాం, అదొకటి. తర్వాత ఆఫ్టర్ 6 to 8 ఈవినింగ్ అవర్స్ లో కూడా మీరు అవైలబుల్ గా ఉండాలి, ఏరియా పోలింగ్ స్టేషన్ పరిధిలో గానీ, లేకపోతే ఆ ఏఆర్ఓ ఆఫీస్ దగ్గర అయినా మీరు ఉండాలని చెప్పేసి కూడా మేము డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: సార్, ఇప్పుడు ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటారు, 4 వ్యక్తులకి కూడా నోటీసులు వస్తాయి. సో నోటీసులు వచ్చిన 4 హియరింగ్ అటెండ్
0: ఎవరైనా ఒక్కరు అందరికి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకెళ్లి ఆ పేర్లోకి సమర్పిస్తే సరిపోద్ది.
1: ఓకే సార్, ఇప్పుడు ముసాయిదా జాబితాలో పేరు లేని వారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవచ్చా? క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఇవి ఎప్పటి వరకు ఉంటుంది?
0: ఇది ఇప్పుడు ఆల్రెడీ పేరు ఏదైతే లేదో, ముసాయిదా జాబితాలో పేరు రాలేదంటే వాళ్ళు ఇప్పుడు పెట్టుకోవచ్చు కూడా. ఫామ్ 6 పెట్టుకోవచ్చు, లేకపోతే ఫామ్ 8 అడ్రస్ మార్పు కోసం ఫామ్ 8 పెట్టుకోవచ్చు. కొత్తగా నమోదు చేసుకోవాలనుకున్నాను 18 నిండిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు అందరూ అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ అందరూ ఫామ్ 6 పెట్టుకొని వాళ్ళు అడ్రస్ మార్పు కోసం కానీ, లేకపోతే కొత్తగా నమోదు చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు.
1: సార్, ఇప్పుడు మన దగ్గర ఇండియన్ సిటిజన్ అయ్యుండి, ప్రధానంగా తెలంగాణ సిటిజన్ అయ్యుండి ఇప్పుడు ఫారిన్ లో ఉండేవాళ్ళు ఓటర్స్ గా నమోదు చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేయాలి? ఒక కాలర్ ఉన్నారు సార్, అయిపోయాక దాని గురించి మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎలా అప్లై చేయాలి సార్? ఇప్పుడు
0: ఫామ్ 6A కింద వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి వేరే దేశంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది ఫామ్ 6A ద్వారా వాళ్ళు పెట్టుకోవడానికి

0: అవకాశం ఉంది.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మురళి అండి. గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ మురళి గారు, చెప్పండి.
2: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్
2: సార్. యాక్చువల్ గా నేను సర్టిఫికెట్ అంతా నింపేశానండి. నోటీస్ వచ్చితే వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాను. కాకపోతే ఏంటంటే, ఫస్ట్ మేము సన్నత్నగర్ కాన్స్టిట్యున్సీ అంటే సికింద్రాబాద్ పాన్ బజార్ నుంచి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 1 వీక్ లో మళ్ళా మేము వేరే దిక్కు షిఫ్ట్ అయ్యాం సార్. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏమైనా ఉంటుందా సార్? అది
0: ఇప్పుడు ఫైనల్ రోల్ లో మీ పేరు వచ్చే వరకు ఆగండి. నవంబర్ 9 ఫైనల్ రోల్ వచ్చేస్తుంది. ఫైనల్ రోల్ లో మీ పేరు డ్రాఫ్ట్ రోల్ లో వస్తుంది కాబట్టి తర్వాత ఫార్మ్ 8 అనేది అప్లికేషన్ పెట్టుకోండి. మీరు నవంబర్ 10 తర్వాత అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
2: నవంబర్ 10 తర్వాత ఫార్మ్ 8 లో మళ్ళా మేము
0: అడ్రస్ మార్పు కోసం పెట్టుకోండి మీరు.
1: సార్, ఫైనల్ గా ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు ఆఫ్లైన్ లో అయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ లో అయితే ఎలా చేసుకోవాలి, ఓటర్ యాప్ లో అయితే ఎలా అప్లై చేసుకోవాలి సార్?
0: ఇప్పుడు ఆల్రెడీ ఓటర్స్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫార్మ్ 6 అని దాని కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 18 నిండిన వారు ప్రతి ఒక్క పౌరుడు ఫార్మ్ 6 అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఫార్మ్ 6 అప్లికేషన్ పెట్టుకోవాలి. అడ్రస్ మార్పు కోసం అనుకుంటే ఎవరైనా ఫార్మ్ 8 అనేది వాళ్ళు కన్సర్న్ బిఏలోకి ఇవ్వచ్చు. ఫార్మ్ 8లో అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఫార్మ్ 6 అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ కూడా సమర్పించాల్సి వస్తుంది కాబట్టి అవి రెండింటిని ఫిల్ చేసి మీ కన్సర్న్ మీ ఏరియా బిఏలో ఎవరున్నారో అతనికి ఇస్తే సరిపోద్ది. మీ పేరు అందులో లిస్ట్లోకి వచ్చేస్తుంది. తర్వాత మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1950కి మీరు ఫోన్ చేసి తెలియపరచవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా 1950కి పెట్టవచ్చు. తర్వాత co.telangana@eci.gov.in అనే దానికి కూడా మీరు ఫోన్ చేసి, అందులో కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాని ద్వారా co.telangana@eci.gov.in దీంట్లో దీని ఆన్లైన్ ఉంటుంది కాబట్టి దీన్ని చూసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి.
1: ఓకే సార్. అందరూ మళ్ళీ ఇంకా ఎవరన్నా నోటీసులు అందుకోలేని వాళ్ళు ఉన్నా తొందరగా ఆన్లైన్ లో చెక్ చేసుకుని నోటీసులు అందుకొని తొందరగా హీరింగ్ అప్పీర్ అవ్వాలని మనం కోరుకుందాం సార్. ఎస్ఐఆర్ సక్సెస్ఫుల్ గా 100% తెలంగాణలో సక్సెస్ అవ్వాలని మనం ఆకాంక్షిద్దాం సార్. మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ కి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీకు నమస్కారం.
0: నమస్కారం.
3: మీరు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్ లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్పూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయు వార్డులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఈ ప్రమాదం నేపథ్యంలో మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు ఈ మధ్యాహ్నం ఆదిలాబాద్ రిమ్స్ కు వెళ్లనున్నారు. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పగడబందీగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరంగల్ అభివృద్ది పనులపై ఆయన నిర్వహించిన సమీక్షలో భారీ నిధులతో చేపడుతున్న పనుల్లో నాణ్యత తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రధానంగా దృష్టి పెట్టాలని, ఖమ్మం, వరంగల్, కరీంనగర్లను కలుపుతూ రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి సేతు పథకం కింద హర్యానాలోని కురుక్షేత్ర ఐటీఐ క్లస్టర్ కు జాతీయ స్టీరింగ్ కమిటీ 320 కోట్ల రూపాయలను ఆమోదించింది. ఆధునిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమల నేపథ్యంలో ప్రాఠ్య ప్రణాళికలు, బలమైన పారిశ్రామిక భాగస్వామ్యం పెంపొందించడం ద్వారా వృత్తి విద్యా శిక్షణ ప్రమాణాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం సేతు పథకం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. సెమికాన్ ఇండియా 2026 సందర్భంగా ఎర్నెస్ట్ యంగ్ గ్లోబల్ లిమిటెడ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ విడుదల చేసిన సెమికాన్ ఇండియా 2.0 నివేదిక ప్రకారం భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2026లో దాదాపు $64 బిలియన్ నుండి 2035 నాటికి $200 బిలియన్ అంటే 3 రెట్లకు పైగా విస్తరిస్తుందని అంచనా వేసింది. ఈ నివేదిక దేశీయ తయారీకి కీలకమైన ప్రోత్సాహానికి నిదర్శనంగా నిలుస్తోంది. నేషనల్ స్టూడెంట్ ల్యాప్టాప్ స్కీమ్ 2026 పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజ్ అవాస్తవమని పీఐబి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ప్రకటించింది. ఈ పథకం కింద విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు ఇస్తామంటూ పేరు, విద్యార్హతలు, వయసు వంటి వ్యక్తిగత వివరాలను ఒక లింక్ ద్వారా సేకరిస్తున్నారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పథకమేదీ ప్రకటించలేదని స్పష్టం చేసింది. ఈరోజు, రేపు రాష్టంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా ఎల్లుండి అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:06 మరికొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. ఈరోజు ఏంటి ప్రత్యేకం అని అంటున్నారా? పేరొక్కటి చాలు తెలుగు సినిమాను శాసించడానికి, మాటొక్కటి చాలు ప్రేక్షకలోకం మైమరిచిపోవడానికి, స్టెప్ ఒకటి చాలు హుషారుగా మనము కూడా ఆ డాన్స్ అందుకోవడానికి. దాదాపు 256 చిత్రాలు, 60కు పైగా కథానాయకులతో నటన, కోట్ల కొద్దీ అభిమానులు, బోలెడన్ని రికార్డులు, ఇవన్నీ చేసింది తెలుగు సినిమాను నిలబెట్టిన ఒక గొప్ప నటుడు. వారి గురించిన పరిచయ వాక్యాలివి. అలాంటి నటుడు నటించిన ఒక ట్రెండ్ సెటర్ చిత్ర విశేషాలు ఈరోజు. మరి క్లూగా మీ అందరికీ ఒక పాటైతే వినిపిస్తాను, కాని ఆ చిత్ర విశేషాలు కాదండోయ్, ట్రెండ్ సెటర్ అన్నాను కదా, కాస్త మెదడుకి పని చెప్పేయండి మరి.

సరే, మనం మాట్లాడుకోబోయేది అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చిత్రం. అదైతే తెలిసిపోయింది కదా మీ అందరికీ. మరి ఈ సినిమా చూస్తే మనం మన సొంత ఊరికి వెళ్ళినట్టుంటుంది. గోదావరి పరవళ్లు తొక్కుతున్నప్పుడు కలిగే ఆనందం మన సొంతమవుతుంది. కాలగర్భంలో కలిసిపోతాయేమో అన్న తెలుగింటి సాంప్రదాయాలను తెలిమంచుల పల్లెటూరి అమాయకత్వంతో, అనుబంధపు పరిమళంతో మేళవించి పునఃపరిచయం చేసిన సినిమా ఇది. ఈ చిత్రంతో తారాపథంలోకి దూసుకువెళ్లిన కథానాయికకు వెన్నుదన్నుగా నిల్చుని కథంతా తానే అయి నడిపిన దిగ్గజ నటుడు మన నాగేశ్వరరావు గారు. అర్థం అయ్యి కానట్టుగా ఉందా? మరి మీకోసం ఆ చిత్రగీతం.

సరిగ్గా 35 సంవత్సరాల క్రితం విడుదలై విజయ్ ఢంకా మాత్రమే కాదు, అనుబంధపు సాంప్రదాయపు ఢంకా ప్రతి తెలుగింటిలో మోగించిన సీతారామయ్య గారి మనోరాలు చిత్ర విశేషాలు కొన్ని ఈరోజు క్లుప్తంగా మాట్లాడుకుందాం. మరి ఈ చిత్రంతో ముడిపడ్డ జ్ఞాపకాలు మీకు కూడా ఏదైనా ఉంటే మాతో పంచుకోండి. మా ఫోన్ నంబర్ 0402324085204023240852. మరి నిర్మాత దొరస్వామిరాజు గారు ఒకరోజు నాగేశ్వరరావు గారిని కలిశారట. ఈ కథ వినిపించారు. నాగేశ్వరరావు గారు ఆలోచిస్తూ ఉండిపోయారు. అరగంటైనా జవాబు రాలేదు. ఇక్కడేమో దొరస్వామిరాజు గారికి కాస్త కోపం పాలు ఎక్కువ. ఈ అరగంట ఆలస్యాన్ని భరించలేక, మీరు చేస్తారో చేయరో చెప్పేయండి, మీరు నో అంటే నేను వేటూరి గారిని పెట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేసేస్తాను అనేశారట. అదేంటి, గీత రచయితని హీరోగానా అని చెప్పి అనిపిస్తుంది కదా. అదే కదా, అక్కడ నాగేశ్వరరావు గారికి కూడా అదే అనిపించి ఉండొచ్చు. మరి నాగేశ్వరరావు గారు ఎప్పుడు ఎస్ చెప్పారు, ఈ సినిమా పట్టాలు ఎలా ఎక్కింది?

0: సుధాకర్ మీద చిత్రీకరించిన ఈ వేర్వేరు సర్చిన పాట రాగానే థియేటర్లో అయితే నవ్వులు పూసేశాయి, కానీ ఇక్కడ మాత్రం దొరస్వామిరాజు గారు ఇంకా ఎదురు చూస్తున్నారు. ఆయన ఆవేశంతో అన్న మాటల్ని విన్న నాగేశ్వరరావు గారు మరొక 5 నిమిషాలు ఆలోచించారట. సరే, ఈ సినిమా నేను చేస్తాను అని ఒప్పుకున్నారు. మరి గోదావరి బ్యాక్ డ్రాప్ గా తీసుకుని పట్టిసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్. నిజానికి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ సినిమా చూడాలంటే ఏదో మన కుటుంబ కథ, మన కథ అనిపించేట్టుగా మనసు దోచిన సీతారామయ్య గారి మనవరాలులో సీతారామయ్య గారిగా నాగేశ్వరరావు గారు, ఆయన మనవరాలు సీతగా మీన నటించారు. నానమ్మగా రోహిణి హటంగడి, అతిథి పాత్రలో గోదావరి ఆశలో దాసరి గారు తెరపైన కనిపిస్తారు. మరి కొన్ని చక్కటి విశేషాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం.
1: షష్టి పూర్తి నిన్నైనా ఊపింకా తగ్గినట్లేదు.
2: సీతారామయ్య గారా, తామరకు చెప్పడానికి ఏముంది కానండి, చిన్నప్పుడు పెద్దోళ్ళు చేసే 20 ఏళ్ల పెళ్లికి, పెద్దప్పుడు చిన్నోళ్ళు చేసే 60 ఏళ్ల పెళ్లికి గొప్ప ఓర ఉందండి. అదేమో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటాదండి. ఇదేమో పంట చేను చూసి గుండె పెల పెల పెల పెల్లాడిపోయినట్టును ఒళ్ళంతా జల్ జల్ జల్ జల్ జల్ జల్ జల్.
1: చాలే ఊరుకోవయ్యా నీ కవిత్వం. నువ్వును ప్రపంచంలో షష్టి పూర్తి నీకు ఒక్కడికే జరిగిందనుకుంటున్నావా?
2: అవునండి, వచ్చే ఆశూజానికి తమరకు కూడా 60 ఏళ్లు నిండిపోతాయండి. అంటే తమరు నాకంటే నెల 10 రోజులు చిన్నోరన్నమాట. తమరు చిన్నోరండి బాబు, తమరకు కూడా జరుగుద్దండి ఈ పెళ్లి. అప్పుడు చూస్తామండి తమ సంబరాలు.
1: ఈ సంబరాలు నాకు నచ్చవయ్యా. ఒక బ్రతుకు చాలు, ఒక పెళ్లి చాలు.
2: ఇదిగో ఆ ముఖం మాత్రం అనకండి. సీతమ్మగూరులండి సెల్లయ్య గారిని మళ్లీ మళ్లీ మళ్లీ పెళ్లి ఆడడానికి పెట్టి పుట్టుకోవాలండి. ఇదిగో ఏండే, ఒక పెళ్ళం సాలనండి, కానీ ఒక పెళ్లి సాలని మాత్రం అనకండి. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి నిచ్చి కళ్యాణం, పచ్చ తోరణం తమరకేంటండి? పైగా అబ్బాయి గారేమో షష్టి పూర్తికి వస్తారే.
0: ఇప్పుడు విందాం అందాల రాముడు చిత్రంలో ఈ పాట.

0: పట్టబోయాడు.
1: అంతేనా?
0: ఇరుగట్లు వరుసుకునే వరద గోదావరిలా పరుగు పరుగున వచ్చి బయట చెంగులాగాడు.
1: ఆ పైన

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 26 నిమిషాలు. మనం మాట్లాడుకుంటున్నాం సీతారామయ్య గారి మనవరాలు చిత్ర విశేషాలు. మరి కథానాయికకు అందులోనూ 16-20 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలను బాపు బొమ్మలా ఉందని అప్పటి వరకు పొగిడేవారు. కాని ఈ సినిమా వచ్చాక ఏం జరిగిందో తెలుసా? చాలా మంది పెద్దలు సీతారామయ్య గారి మనవరాలులా అచ్చ తెలుగమ్మాయిలా ఉన్నావు అని చెప్పి అనడం వరకు వచ్చేసింది. అది ఈ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్.

0: ఇది సీతారామయ్య గారిల్లే కదండి?
1: అవునమ్మా.
0: నేను సీతారామయ్య గారి మనవరాల్ని, అమెరికా నుండి వస్తున్నాను. డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారి అమ్మాయిని.
2: ఏమిట్రా మనవరాలా?
3: అవునే, అమెరికా నుంచి వచ్చింది మనవరాలు. రండి రండి, సినిమా హీరోయిన్ లా ఉంది, నాకు నచ్చింది, రండి.
1: అమ్మా నాన్న
0: రాలేదండి, నాన్నకి తీరుబాటు కాలేదు. అమ్మ నాన్నతో ఉండకపోతే వీలు కాదు. అందుకే పెళ్లికి నన్ను వెళ్ళమని పంపారు.
4: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: మరి ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటుంటే ఈ కథ అసలు రచయిత ఊహించి రాశారా, లేకపోతే దానికి కూడా ఏదైనా నేపథ్యం ఉందా అని చెప్పి మనందరికీ డౌట్ వస్తుంది కదా. ఉందిగా. 1978 అంటే 1978 లో ఉన్నవ వెంకట హరగోపాల్ గారు అనే రచయిత ఉండేవారు. మానస అన్నది ఆయన కలం పేరు. నవ్విన కన్నీళ్లే అనే ఒక చిన్న నవల రాశారు. 70-80 పేజీల నవల అనమాట ఇది. అంటే అంత పెద్ద నవల కూడా కాదు. అది చాలా మందికి చదవగానే నచ్చేసింది. పత్రికల్లో బహుమతి కూడా గెలుచుకుంది ఈ నవల. బ్యాంక్ లో పనిచేసే హరగోపాల్ గారు ఏం చేశారంటే మెడ్రాస్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకుని అక్కడికి వెళ్లి సినిమాల్లో కనుక ఈ కథ ప్రయత్నించి సినిమా కథలాగా వచ్చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోటి మద్రాస్కి వెళ్లారు. 2 ఏళ్లు ప్రయత్నం చేసినా కుదరలేదు. సరే ఇది కాదు పని అని చెప్పి స్క్రిప్ట్ అక్కడ వేమూరి సత్యనారాయణ గారని ఒక ఆయన ఉన్నారు, ఆ తెలిసిన ఆయనకి ఆ స్క్రిప్ట్ ఇచ్చేసి నేనింక వెళ్లిపోతానండి అని చెప్పి వెళ్లిపోయారు. మరి దర్శకుడు క్రాంతి కుమార్ గారు ఏం చేశారు, అప్పుడే ఆయన 2-3 సినిమాలు పూర్తి చేసుకుని రాఘవేంద్రరావు గారి చిత్రానికి ఒక మంచి కథ కోసం చూస్తుంటే ఈ వేమూరి సత్యనారాయణ గారు ఈ కథ ఇచ్చారు. అయితే నవ్విన కన్నీళ్లలోని ఒక్క స్టోరీ లైన్, అంటే తల్లి తండ్రి చచ్చిపోతే మనవరాలు తాతయ్యకి చెప్పకుండా ఇంట్లో ఉండడం వరకు తీసుకుని రచయిత గణేష్ పాత్ర గారితో మిగిలిన కథ సినిమాకు తగ్గట్టుగా రాయించుకున్నారు క్రాంతి కుమార్ గారు. ఆ స్క్రిప్ట్తో రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్తే అబ్బే ఈ సినిమాన ఇలాంటి కథ ఎవ్వరూ చూడరు, ఇప్పుడంతా కమర్షియల్ జమానా, వద్దు క్రాంతి అని చెప్పి ఒత్తనేశారట.

ఈ పాటకు ముందర మనం చెప్పుకున్నాం కదా నవ్వినా కన్నీలే అనే ఒక చిన్న నవల నుంచి ఆ స్టోరీ లైన్ ని తీసుకుని క్రాంతికుమార్ గారు గణేష్ పాత్ర గారితో సినిమాకు తగ్గట్టుగా రాయించుకున్నారని, మరి ఇదే కథను తీసుకుని నిర్మాత దొరస్వామిరాజ్ గారి దగ్గరికి వెళ్తే కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి నడుస్తుందా అని చెప్పి కాస్త సందేహపడ్డారట ఒక క్షణం. కానీ గణేష్ పాత్ర గారు ప్రతి సీన్ వివరించాక

0: తప్పకుండా ఈ సినిమా మనం చేద్దామని ఒప్పుకున్నారు. మరిందాక చెప్పాను కదా, తర్వాత ఏఎన్ఆర్ గారు ఎలా ఒప్పుకున్నారో తెలుసు, కానీ ఒక మాట మాత్రం అన్నారట, కథంతా మనవరాలి మీదేగా నడుస్తుంది అని నాకు కాస్త సందేహంగా ఉంది అని చెప్పి ఒకసారి అనడంతో దొరస్వామిరాజు గారికి అప్పుడు కోపం వచ్చింది. తర్వాత ఒప్పుకున్నారనుకోండి, మరి ఇక్కడ దర్శకుడికి ఒక ఐడియా వచ్చింది. సినిమా నాగేశ్వరరావు గారు ఒప్పేసుకున్నారు, మెల్లిగా పాత్రలందరినీ నేను టీం అందరినీ తయారు చేసుకుంటానని చెప్పి ఆయన మైండ్ లో ఒక ఐడియా ఉంది. కానీ అనుకోకుండా ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా రావడం వల్ల నిర్మాతకి తిట్లు పడ్డాయి. దర్శకుడికి ఐడియా వస్తే నిర్మాతకి తిట్లు ఎలా పడ్డాయి? అక్కినేని గారి మనసుకి నచ్చని సంగతి ఏంటి, ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి.
1: నా మనసులో ఉన్న మాట చెప్పనా తాతయ్య?
2: చెప్పమ్మా.
1: ఎవరిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇంతవరకు రానిలేదు, కానీ మా నాన్న తన పెళ్లితో మీ మనసు కష్టపెట్టారు. నేను మీ మనసుని కష్టపెట్టాను తాతయ్య. నా పెళ్లి మీ చేతుల మీదుగా జరిపించండి. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. అవును తాతయ్య, మా నాన్న వల్ల మీరు పోగొట్టుకున్న ఆనందాన్ని నా వల్ల పొందండి.
2: మీ నాన్న నిన్ను మళ్ళీ తన దగ్గరకు రానివ్వడేమో.
1: మీ దగ్గరే ఉండిపోతాను తాతయ్య. మీరు అనుభవించిన పుత్రశోకం మా నాన్నను కూడా అనుభవించనియండి.
2: అమ్మా వద్దమ్మా, అది ఎంత శాపమో నాకు తెలుసు. వాసుకు అంత శిక్ష నేనివ్వలేనమ్మా. కాని నువ్వన్న ఈ ఒక్క మాటతో ఇన్నేళ్ల నా బాధ తీరిపోయిందమ్మా. నేనేమీ నష్టపోలేదనిపిస్తుంది. 20 ఏళ్ల నా వేదన తెలుసుకుని నన్ను ఓదార్చడానికి వచ్చిన మా అమ్మవమ్మా నువ్వు. ఇప్పుడు నీ నాన్నకన్నా నువ్వే నాకెక్కువ అనిపిస్తున్నావమ్మా.

గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ట్రెండ్ సెటర్ చిత్రం సీతారామయ్య గారి మనవరాలు చిత్ర విశేషాలు. మరి దర్శకుడు క్రాంతి కుమార్ గారికి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? విగ్ లేకుండా నాగేశ్వరరావు గారిని తెరపై చూపించాలని. ఇది నేను చెప్తే ఆయన వినరేమో అని చెప్పి క్రాంతి కుమార్ గారికి అనిపించిందట. అనుకుని మెల్లిగా నిర్మాత గారిని బతిమలాడి నాగేశ్వరరావు గారి దగ్గరికి పంపించారు. ఏంటి, నేను విగ్ లేకుండా నటించాలా? ఇదేమైనా నా చివరి చిత్రం అనుకుంటున్నారా అని చెప్పి అంతెత్తున ఎగిరి తిట్టేశారట నాగేశ్వరరావు గారు. నేను చెయ్యను కాక చెయ్యను అని చెప్పి ససేమిరా అనేశారు. అప్పుడు దొరస్వామి గారు నచ్చ చెప్పారట, కాదండి పోనీ ఒక పని చేద్దాం, విగ్గుతో ఒక షాట్, విగ్ లేకుండా ఇంకొక షాట్ తీసి చూద్దామా అంటే 50 సంవత్సరాలు నటుడిగా అనుభవమున్న నట సామ్రాట్ వెంటనే స్క్రీన్ టెస్ట్కు ఒప్పుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయమే కదా. అది నటనంటే ఆయనకున్న గౌరవం. అంతేకాదు, ఈ సినిమాలో నాకు నచ్చిన మరొక అంశం, ప్రేక్షకులు మెచ్చిన మరో అంశం ఏంటో తెలుసా? అప్పట్లో అమెరికాకి వలస వెళ్లిపోయిన భారతీయులు వారికి పుట్టిన పిల్లలకి తెలుగే సరిగ్గా రాదు. అలాంటిది అమెరికా వెళ్లినా కూడా మన సాంప్రదాయాలు, మన భోజన అలవాట్లు అన్ని ప్రతి ఒక్కటి ఆ అమ్మాయికి నేర్పించడంతో పాటు పూజా కార్యక్రమాలు కూడా నేర్పించడము చాలా అద్భుతంగా అనిపించింది.

ఓం కుక్షిస్థాఖిల భువనాయ నమః ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం శంఖ చక్ర గదా శార్ంగ పాణయే నమః బాహూన్ పూజయామి. ఓం కంబుకంఠ

అలా సీత ఇంట్లో వ్రతం జరుగుతుంటే పంతులు గారు చేసిన తప్పును సరిదిద్ది తానే స్వయంగా ఈ శ్లోకాలు చదవడం చాలా మంది ప్రేక్షకులకు నచ్చింది. మరి ఇంతకీ స్క్రీన్ టెస్ట్ తీశాక ఏం జరిగింది? ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. సరే, విగ్గు తోటి ఒకటి, విగ్గు లేకుండా మరొక స్క్రీన్ టెస్ట్ తీశాక అక్కినేని గారి బంధుమిత్రులకు కూడా విగ్గు లేకుండానే చేస్తే బాగుంది అని చెప్పి ఆయనకి సూచించారట. సరే అని చేయడానికి ఒప్పేసుకున్నారు. వారం తర్వాత, నిజమే మీరు చెప్పినట్టు విగ్గు లేకుండా చేస్తేనే బాగుంది అని నిర్మాతకు కితాబు ఇచ్చారు. మరి మనవరాలిగా మీనాని ఎన్నుకున్నారు. నిండు ముత్తైదుగా తెరపైన కనిపించాలని రోహిణి హటంగడి గారు బావుంటారని చెప్పి జానకమ్మ పాత్రకు వారిని ఎంపిక చేశారు. అలాగే తనికేళ్ల భరణి, చాలా మంది ఏ ప్రతి ఒక్క నటీ నటులు ఎవరెవరు చేశారో, కోట శ్రీనివాసరావు గారు వారు చేసిన పాత్రలకు సముచిత న్యాయం చేశారు. మరి షష్టిపూర్తి సీన్ గుర్తుందా? అసలు ఈ సినిమా చూసిన ఎందరో పడుచు

0: జంటలు తాము కూడా ఫ్యూచర్ లో షష్టి పూర్తి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వేటూరి పాట ఎంఎం కీరవాణి గారి సంగీతం, క్రాంతి కుమార్ అద్భుతమైన దర్శకత్వం. పద్మాలయ స్టూడియోస్ లో ఒక నెల తర్వాత కడేపులంక తదితర ప్రాంతాల్లో, మిగిలిన గోదావరి పరివాహక ప్రాంతంలో షూటింగ్ చేశారు. ఇన్ని చెప్పుకున్నాక మరి ఆ షష్టి పూర్తి సీన్ కానీ ఆ పాట కానీ వినకపోతే ఎలా?
1: నన్ను ఎవరో విసిగించొద్దు.
2: షష్టి పూర్తి చేసుకోవా తాతయ్య.
1: అసలు నాకు మొదల నుంచి ఇష్టం లేదు. మీరందరూ కలిసి వాడు వస్తున్నాడని నన్ను మభ్యపెట్టి వెళ్ళు వెళ్ళు, నాకేం వద్దు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సీతారామయ్య గారి మనోరాలు చిత్రకథ మనందరికీ తెలిసిందే. ఒక్కసారి క్లుప్తంగా చెప్పేసుకుంటే, సీతారామపురంలో సీతారామయ్య గారి మాటే వేదవాక్కు. కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసినా తన మాట వినలేదు కాబట్టి తర్వాత మాట్లాడడం ఆపేస్తాడు సీతారామయ్య. ఇలా ఉండలేక కొడుకు అమెరికా వెళ్లిపోతాడు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద కూతురు కూతురు పెళ్లికి ఆహ్వానం పంపిస్తే మనవరాలు మాత్రమే వస్తుంది. తల్లి తండ్రి స్వదేశానికి రాబోతూ కార్ యాక్సిడెంట్ లో చనిపోతారు. ఈ వార్త వింటే తాతానానమ్మలు తట్టుకోలేరని మనవరాలు సీతపడే ఆవేదన, చేసే ప్రయత్నాలు తెరపై మనతో కంటతడి పెట్టిస్తే ఆ తాతా మనవరాలి అనుబంధం, ఈ కథ చుట్టూ కుటుంబ నేపథ్యం, పరిసరాలు ఇత్యాది మనకి తెలుగుతనం అంటే ఏంటో గుర్తు చేస్తాయి. మన అనుబంధ బాంధవ్యాల విలువ తెలుసుకున్న వారెందరూ అన్నది అక్షర సత్యం. ఆ రోజుల్లో సీతారామయ్య గారి మనవరాలు చిత్ర విశేషాలు అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, కానీ ఆ సినిమా తీయడానికి ఆ దర్శకుడు ఆ కథలో ఎంతగా లీనమైపోయాడో తెరపై మనందరం చూశాము. ఇప్పుడు విందాం బంగారు కుటుంబం చిత్రంలోని ఈ పాట.

సినిమానైతే వేడుకగా విడుదల చేసేశారు 1991లో. కానీ అదే రోజున ప్రేమ ఖైదీ చిత్రం కూడా విడుదలైంది. ఇక్కడ సీతారామయ్య గారి మనవరాలు విడుదల చేసిన థియేటర్లు అన్ని ఖాళీ కుర్చీలే. 2 వారాలైనా ఇదే పరిస్థితిట. థియేటర్ యాజమాన్యం వెళ్లి నిర్మాత దొరస్వామిరాజు గారితో అన్నారట, ఇంకా నష్టం మేం భరించలేమండి, సినిమా తీసేస్తామనంటే నిర్మాత ఒప్పుకోలేదు. 175 రోజులకు మీకు ఎంత అద్దె కట్టాలో చెప్పండి, ఇప్పుడే పేమెంట్ చేసేస్తానన్నారట. అంతేకాదు, చిత్రానికి ఖర్చు పెట్టిన దాంట్లో దాదాపు 70% మళ్లీ ఖర్చు పెట్టి విస్తృతంగా వార్తాపత్రికల్లో కళావేదికలపైన పబ్లిసిటీ ఇప్పించారు. అప్పటికే సినిమా బాగుందని కాస్త కాస్తగా టాక్ చెప్పుకుంటున్న ప్రేక్షకులు చిత్రాన్ని ద్విశత దినోత్సవం వైపుగా పరుగులు పెట్టించి ఘన విజయాన్ని అందజేశారు. ఇప్పుడు విందాం డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని ఈ పాట.

చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన అచ్చతెలుగు చిత్రం సీతారామయ్య గారి మనవరాలు. ట్రెండ్ సెట్టర్ అని ఇందాకన్నానే పరికిణి ఓణీలు అంటే అర్థం ఏంటి అన్న అప్పటి యువతికి మళ్లీ తెలుగుదనం తొణికిసెట్లనాడేటట్టు తెరపైన మీనా వేసుకున్న పరికిణి ఓణీలు అందరినీ ఆత్మీయంగా పలకరించాయి. చిత్రం చూసిన తర్వాత చాలామంది అమ్మాయిలు ప్రతి పండగ రోజు తప్పనిసరిగా తెలుగువారి సాంప్రదాయ దుస్తుల్ని ధరించడం మొదలుపెట్టారట. ఏ దేశంలో ఉన్నా మన భాష, మన భోజనం, మన మూలాలు మర్చిపోకూడదని నేర్పించిన సినిమా ఇది. రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టుగా విగ్ ఉన్నా లేకపోయినా నాగేశ్వరరావు గారంటే ఒక పేరు కాదు, బ్రాండ్ అని తెలియచేశారు మరోసారి. అనుబంధాల మేలు కలయిక ఆత్మీయపు దారాలతో నేసి చక్కటి సంగీతంతో చిక్కనైన కథనంతో రాసి మనల్ని మెప్పించిన సినిమా 2026 సంవత్సరానికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగు భాష, తెలుగుతనాన్ని నిండుగా గౌరవిస్తూ తీసిన చిత్ర విశేషాలు కొన్ని నాకు తెలిసినవి ఈరోజు మీ అందరితో పంచుకున్నాను. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమ. ఇప్పుడు విందాం నాగేశ్వరరావు గారు నటించిన ఆరాధన చిత్రంలోని ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం భావిన్ గోయల్ గురించి. బైక్ యాక్సిడెంట్ లో ఒక కాలు కోల్పోయాడు భావిన్ 18 సంవత్సరాల వయసులో. జాలితో అందరూ ఒకటే మాట అన్నారట, అయ్యో నీ జీవితం ఇక్కడే ఆగిపోయిందే ఎలా అని చెప్పి. నిజమేనేమో అని చెప్పి నమ్మాడు భావిన్. కాని కొన్ని రోజులకే ఇది పని కాదు, ఎలాగైనా సరే నన్ను నేను మళ్లీ సిద్ధం చేసుకోవాలి, జీవితాన్ని ఎదుర్కోవాలని అనుకున్నాడు. కృత్రిమ కాలు, ఆర్టిఫిషియల్ లెగ్ అమర్చుకున్నాడు. ముందుగా నడవడం మొదలుపెట్టాడు. కృత్రిమ కాలుతో అడుగులు తడబడిపోయేవి, భయపడేవాడు. కాని మనోధైర్యంతో అడుగు ముందుకు వేశాడు. ప్రతి అడుగు నొప్పినే ఇచ్చేది. ఓర్చుకొని ఆ అడుగు కాలేజ్ వైపుకు వేశాడు భావిన్.

ఆటలో చెప్పినట్టు ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు అని చెప్పడం మాత్రం చాలా తేలిక. మనం మాట్లాడుకుంటున్నాం భావిన్ గోయల్ గురించి. చైతన్య స్ఫూర్తిలో ఇతను బైక్ యాక్సిడెంట్ లో ఒక కాలు కోల్పోతే ఆర్టిఫిషియల్ లెగ్, కృత్రిమ కాలు అమర్చుకుని నడవడం మొదలు పెట్టడం ఇందాక చెప్పుకున్నాం కదా. మరి కాలేజ్ వరకు అడుగు వేశాక ఎంత కష్టపడి వేశాడో ఆ అబ్బాయికి తెలుసు. మరింత ఉత్సాహంతో తండ్రికి ఫామ్ లో కూడా సహాయపడడం మొదలు పెట్టాడు. నన్ను నేను స్ట్రాంగ్ గా ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి అని అనుకున్నాడు. జిమ్ కి వెళ్లి ట్రైనింగ్ తీసుకున్నాడు. అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపోయి చూసేవారు. ఎందుకంటే రెండు కాళ్లు ఉన్నప్పుడు కూడా జిమ్ అంటేనే భయపడతాం, చేయలేమేమో అని చేతులెత్తేస్తాం అవునా. కానీ భవిన్ శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా దృఢంగా మార్చుకున్నాడు. తనను తాను నవ్వుతూ ఓర్చుకున్నాడు. ఆ నవ్వునే అందరికీ చూపించాడు.

భావిన్ గోయల్, పాజిటివిటీకి నిలువెత్తు నిదర్శనం. ఒక కాలు లేకపోయినా సరే నేను అందరిలాగే అన్ని పనులు చేసుకోగలను అని చెప్పి ఆర్టిఫిషియల్ లెగ్ తో అడుగు ముందుకు వేశాడు. దాని తర్వాత జిమ్ లో చేరడం అయిపోయాక ఏమన్నాడో తెలుసా, ట్రెక్కింగ్ చేస్తానని అన్నాడు. పిచ్చెక్కింది అబ్బాయికి అని అనుకున్నారందరూ. డోంట్ కేర్ అని అనుకున్నాడు భావిన్. ప్రయత్నించాలి అంతే అనుకుని సాధన మొదలుపెట్టాడు. తను తొలిగా ఎంచుకున్న లక్ష్యమేంటో తెలుసా, భృగు సరస్సు. ఇది 12,500 అడుగున ఎత్తునుంది. ఈ భృగు లేక్ ని ట్రెక్ చేశాక తన మీద తనకు నమ్మకం మరింత పెరిగింది. ఎస్, నేనెవ్వరికీ తీసిపోను, నేను కూడా చేయగలను అని అనుకున్నాడు. మరింత పెద్ద లక్ష్యంతో ముందడుగు వేశాడు. నెక్స్ట్ ఏంటో తెలుసా, అన్నపూర్ణ బేస్ క్యాంప్ వరకు ట్రెక్కింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

అడవులు, కొండలు, గుట్టలు, మంచు ఇవి దారిలో ఎదురైన పలకరించిన అవరోధాలు భావిన్ గోయల్ని. ఆక్సిజన్ లెవెల్ తగ్గిన కొద్దీ అడుగు వేయడం కష్టమయ్యేది. అన్నపూర్ణ సమ్మిట్ అంటే అంత తేలికైన విషయం కాదు. రాళ్లు తగిలిన ప్రతిసారి కృత్రిమ కాలు మొరాయించేది. కాని ఏకోన్ముఖుడిలా భవిన్ గోయల్ ఆగలేదు. విజేతగా అన్నపూర్ణ సమ్మిట్ని ఎక్కేశాడు. ఎక్కిన వెంటనే ఏం చేశాడో తెలుసా? అక్కడ 101 పుషప్స్ చేశాడు. నా కాలు కృత్రిమం కావచ్చు, కాని నా లక్ష్యం, నా జీవితేచ్ఛా స్వచ్ఛమైనదని నవ్వుతున్న భవిన్. అన్నీ ఉన్న సామాన్యులైన మనకు ఒక స్ఫూర్తిదాత. ఎందుకంటే కాలు లేకపోయినా అతని విజయం మాత్రం అసాధారణమే కదా.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపరాష్టపతి నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
1: Water should be used preciously where the requirement should be met with the smallest possible quantum of water. These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీరు అనేది సమాజంలో అందరి సమిష్టి సంపద అని, కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వాతావరణ పరిస్థితి, నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో 5 రోజుల పాటు జరుగుతున్న ఈ అంతర్జాతీయ వేడుకలో విధానకర్తలు, ప్రపంచ నీటి రంగానికి చెందిన ప్రముఖులు, పరిశోధకులు, యువ నిపుణులు పాల్గొంటున్నారు. అమెరికాలోని టెక్సాస్ హోస్టన్ వేదికగా జరిగిన 3 రోజుల G20 సమాపేశాల్లో భారత్తో సహా సభ్యదేశాలు 4 ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదుర్చుకున్నారు. ఈ సమాపేశంలో ప్రధానంగా గృహ ఇంధన లభ్యత, ఇంధన ప్రాజెక్టుల వేగవంతమైన అనుమతులు, నీటి పునర్వినియోగం, కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేయడంపై కీలక ఒప్పందాలు కుదిరాయి. ఎల్పీజీ వాడకాన్ని వేగవంతం చేయడం ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాలు స్వచ్ఛమైన ఇంధన విధానానికి మారడానికి మద్దతు తెలపాలని నిర్ణయించారు. అలాగే ఇంధన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులను వేగంగా, పారదర్శకంగా మంజూరు చేయాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు వ్యవసాయం, తయారీ రంగం, స్థానిక అవసరాల కోసం నీటి నాణ్యత ఆధారంగా పునర్వినియోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చివరిగా డేటా భాగస్వామ్యం, సాంకేతికత ఆవిష్కరణలు, ఉమ్మడి పెట్టుబడుల ద్వారా కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను సురక్షితంగా, విస్తృతంగా నిర్వహించేందుకు సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రుక్మిణి మలిక్ రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 16 పోలింగ్ నిర్వహిస్తారు. దీంతోపాటుగా పలు రాష్టాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాలకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలు, బీహార్లో 8 స్థానాలు, మహారాష్టలో 5 స్థానాలు, కర్ణాటకలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈ నెల 29 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 23వ తేదీన పోలింగ్ జరుగుతుంది. భారతదేశం నిర్మించుకున్న బలమైన డిజిటల్ పునాది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా విస్తృతమైన పరస్పర అనుసంధాన కలిగిన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి దోహదపడిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. న్యూయార్క్లో జరిగిన ఎ గ్లోబల్ సౌత్ ఏఐ ఫ్రేమ్వర్క్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, గ్లోబల్ సౌత్ దేశాల కోసం

కోసం భారత్ అభివృద్ది చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల అనుభవాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల నిరోధకత ప్రత్యేక దళం అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడమే లక్ష్యంగా మత్తు పదార్థాల నియంత్రణ సంస్థ ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమాపేశానికి రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ANTF అధిపతులు హాజరయ్యారు. ఐక్య సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. న్యూయార్కులో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశాల సందర్బంగా తొలి V4 ఇండియా విదేశాంగ మంత్రుల స్థాయి సమాపేశం జరిగింది. స్లోవేకియా అధ్యక్షతన జరిగిన ఈ సమాపేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. భారత్, విసెగ్రాడ్ గ్రూప్ సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ రంగం, కనెక్టివిటీ, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా అంతర్జాతీయ పరిణామాలు, శాంతి భద్రతలు, గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సమస్యలపై సమిష్టిగా పనిచేయాలని మంత్రులు అంగీకరించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకలో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్ కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్టపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి గాను యామీ గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యారు. ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలీ వర్మ ఇద్దరు ధాటిగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. దాంతో శ్రీలంకకు 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి వైస్ కెప్టెన్ స్మృతి మంధానా అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 11,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించారు. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ నెలకొల్పిన 10,868 పరుగుల రికార్డును అధిగమించి మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మంధానా అగ్రస్థానానికి చేరారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్టాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్టాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది.
72వ జాతీయ చలన

0: చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్ లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026 భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40. మరికొన్ని క్షణాల్లో ఈ ట్వీట్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సరే, ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుకున్నా భూమి గుండ్రంగా ఉన్నట్టు చివరికి ఫిట్నెస్ గురించి, ఏం తింటే ఫిట్ గా ఉంటాము అన్న దాని మీదే చర్చలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ రోజు ఫిట్నెస్ నిపుణులు చెప్తారే సీజనల్ ఫ్రూట్స్, కాలానుగుణంగా వచ్చే పండ్లను తినమని. మనకు అందుబాటులో ఉన్న కొన్ని పళ్లు, వాటితో మనకు అందే పోషకాల గురించి మాట్లాడేసుకుందామా. ముందుగా అయితే అరటిపండు. అందరికీ ఇష్టం మాత్రమే కాదు, అందుబాటులో ఉంటుంది ఏడాదంతా. అరటిపండులో ఉండే పెక్టిన్ వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది, తక్షణ శక్తి కూడా అందుతుంది. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తింటే గుండె ఆరోగ్యానికి మేలు చేసే అమృత ఫలం అరటిపండు.

0: కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఈ ట్వీట్ కార్యక్రమంలో ఈ రోజు మనం సీజనల్ ఫ్రూట్స్ అంటే మనము ప్రతి కాలానుగుణంగా వచ్చే పండ్లలో వచ్చే పోషకాల గురించి మాట్లాడుకున్నాం కదా. మరి అరటిపండు తర్వాత యాపిల్, తక్కువ క్యాలరీస్ ఎక్కువ పీచు పదార్థం ఉండడం వల్ల రోజుకొక యాపిల్ తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. యాపిల్లో తక్కువ గ్లైసెమిక్ యాసిడ్స్ ఉండడం వల్ల మధుమేహం ఉన్నవాళ్లు కూడా తినొచ్చు. యాపిల్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అంది శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి. అన్ యాపిల్ ఎ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అన్న సూత్రం మనందరికీ తెలుసు కదా. రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం కూడా పడదు. యాపిల్ తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది, ముడతలు కూడా దగ్గరికి రావు, అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది యాపిల్.
4: పండు పండు పండు ఎర్ర పండు.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఈట్ ఫిట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అని. మరి సీతాఫలం ఇష్టంతో తింటాం కానీ భయపడుతూనే ఉంటాం కదా, బరువు పెరిగిపోతుందేమో అని అందరికీ ఒక ఆలోచన. మరి సీతాఫలం ఇచ్చే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోతాం. ఇందులో అయాన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనత సమస్య తగ్గించి హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. రక్తంలో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. సీతాఫలం కాల్షియం, మెగ్నీషియం ఖనిజాలు ఉంటాయి కాబట్టి ఎముకలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సహజమైన చక్కెర ఉండడం వల్ల తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది సీతాఫలం. మెగ్నీషియం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సీతాఫలం సహాయపడుతుంది. కానీ సీతాఫలం తినేటప్పుడు కాస్త ఆలోచించి, అంటే ఈ ఉపయోగాలున్నాయి కాబట్టి తిందాము కానీ మితంగా తిందాం, ఒక్క సీతాఫలం తిని ఆపేద్దాము. ఎందుకంటే మనకు చాలా ఇష్టమైనవి మనం ఒకటితో ఆపం కదా, రెండు ఇంకొంచెము నేను కాస్త వాకింగ్ చేస్తాను ఇలా ఎన్నో ఆలోచిస్తాము. మరి మితమే హితం అన్నది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.

మామిడి పండు గురించి చెప్పుకోకపోతే అసలు షో కంప్లీట్ అవ్వదు కదా. మరి మామిడి పండు పళ్లలోకే రారాజు, ఆరోగ్య ప్రయోజనాలలో అగ్రస్థానం దానికే. విటమిన్ సి, విటమిన్ ఏ ఉండడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మామిడి పండు. ఇమ్యూనిటీ ఎన్నిసార్లు చెప్తారు అని చెప్పి అనిపిస్తోందా? ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకోండి. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇమ్యూనిటీ ఉన్నవారిని ఇది కబళించకుండా కాపాడింది. మరి ఈ మాట కనుక మనకి మళ్లీ గుర్తొస్తే ఇమ్యూనిటీ జిందాబాద్ అనేస్తాం, అవునా?

పోషకాలన్నిధి మామిడి పండు. మరి అనేక ఖనిజాలను కూడా అందిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి కడుపు సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెడుతుంది మామిడి పండు. సో సీజనల్ గా వచ్చే అన్ని పళ్లని మనము ప్రయత్నించాలంటే కొంచెం కొంచెంగా తిన్నామనుకోండి, ఆరోగ్యానికి అన్ని మేలే చేస్తాయి.

ఇందాక మనం మాట్లాడుకున్న అరటిపండు, యాపిల్, మామిడి పండు ఇలాంటివే కాకుండా కాలానుగుణంగా వచ్చే అల్లనేరేడు పండు, రేగిపళ్లు, జామకాయలు, సపోటా, బొప్పాయి ఏవి అందుబాటులో ఉంటే అవి రోజుకి కనీసం ఏదైనా ఒక్క పండు మీ డైట్ లో ఉండేటట్టు చూసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల్ని మనం దూరం పెట్టచ్చు. టైం లేదు, ఆఫీస్కి వెళ్లాలి, చాలా పనులున్నాయన్న మాట మాత్రం అనకండి. ఎందుకో తెలుసా, దానికి కూడా ఒక చిన్న చిట్కా, ఒక సొల్యూషన్ ఉంది. ఆఫీస్కి దగ్గరలో ఒక పండ్ల దుకాణం అబ్బాయితో మాట్లాడి పెట్టేసుకోండి. ప్రతిరోజు మీరు చెప్పిన సమయానికి పండు మీ చేతికి వచ్చేట్టు చూసుకోండి. ఈట్ ఫిట్, స్టే ఫిట్. నమస్కారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముఖ్యాంశాలు. కాలం చెల్లిన ఉత్పత్తుల నుంచి కీలక ఖనిజాల పునరుద్దరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, స్టార్టప్ల మధ్య సమన్వయం పెంచాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎంఓ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును జడ్చర్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు, రేపు రాష్టంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారతదేశ స్వచ్చ ఇంధన పరివర్తన, రక్షణ సన్నద్దత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అధునాతన తయారీ రంగాలకు కీలక ఖనిజాల రీసైక్లింగ్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. న్యూఢిల్లీలో మంత్రిత్వ శాఖ మెటీరియల్స్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్వహించిన భారతదేశ కీలక ఖనిజాల రీసైక్లింగ్ పర్యావరణ వ్యవస్థ, వలయాకార ఆర్థిక వ్యవస్థపై జాతీయ సదస్సును ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాలం చెల్లిన ఉత్పత్తుల నుంచి కీలక ఖనిజాల పునరుద్దరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, స్టార్టప్ల మధ్య సహకారం పెంచాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఛానల్లో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా జరగకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటల పాటు పని జరగాలని, వర్క్ షెడ్యూల్ రూపొందించుకుని ముందుకు సాగాలని ఆదేశించారు. సీఎంఓ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో సమీక్షించాలని, ప్రత్యేక అధికారాలను నియమించి ప్రతి పనికి బాధ్యత అప్పగించాలని సూచించారు. త్వరలో ఓపీ సేవలు సనత్నగర్ టిమ్స్ తరహాలో అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావును జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు పలువురు బీజేపీ జిల్లా నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ,
1: ఒక జూరాల కింద కాదు, నాగార్జున సాగర్ కింద అటు ఉన్నటువంటి ఒక గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అనేక పగట్ల కింద రైతులు ఈరోజు పసుపు దగ్గర నుంచి పత్తి దాకా, ఇటు వరి దగ్గర నుంచి మక్కద్రోణి దాకా ప్రతి రైతు ఈరోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రోజు జూరాల కింద ఉన్నటువంటి ఒక రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉండుంటే ఈ నష్టం వారికి జరగకపోయేది. కానీ మీరు బీమా పెట్టరు, ఆ బీమాకు మీరు ప్రీమియం కట్టరు.
0: ఈ పరిణామాలను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. జూరాల నుంచి తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అరెస్ట్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకుల హౌస్ అరెస్టులు దుర్మార్గమని, జూరాల ప్రాజెక్టును సందర్శించి రైతులను కలిసేందుకు వెళ్లాలనుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. రాష్టంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా, పోలీసులతో రాజమేలుతున్నారా అని నిలదీశారు. రామచంద్రరావుతో పాటు బీజేపీ నేతలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, జూరాల నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయూ వార్డు ఏసీలో నిన్న అర్దరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో వార్డులో పొగలు కమ్ముకున్నాయి. తల్లిదండ్రులు భయాందోళనలతో తమ పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే కరెంటు సరఫరా నిలిపివేశారు. ప్రమాదం జరిగిందని తెలుసుకున్న కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించారు. గాయాల పాలైన 27 మంది పిల్లలను దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయూ వార్డులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని సీఎం ఆదేశించారు. చిన్నారుల మృతి చెందడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం దిగ్భాంతి వ్యక్తం చేశారు. మరో మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ఈ మధ్యాహ్నం ఆదిలాబాద్ రిమ్స్ కు వెళ్లనున్నారు. దేశంలోని హెల్త్ ఇన్నోవేషన్స్ కు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. టీ హబ్ లో బియాండ్ నంబర్స్ ప్రెసిషన్ ఫినోటైపింగ్ ఇన్ డయాబెటీస్ అండ్ మెటబాలిక్ కేర్ అంశంపై నిర్వహించిన హోమా సీఎంఈ 2026 జాతీయ సదస్సును మంత్రి ప్రారంభించి, ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలను హెల్త్ కేర్ తో అనుసంధానం చేసే ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మల్కన్ చెరువు సమీపంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. పేదలను నగరానికి దూరంగా తరలించకుండా ఖరీదైన ప్రాంతాల్లోనే ఆత్మగౌరవంతో నివసించేలా టవర్

0: నిర్మిస్తున్నామని, లబ్దిదారులకు 15 నుంచి 20 గజాల అన్ డివైడెడ్ షేర్తో పాటు రిజిస్టేషన్ ఛార్జీలు లేకుండా పూర్తి హక్కులు కల్పిస్తామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవతోనే దేశసేవ అనే ఆశయంతో సాగిన ఈ పావు శతాబ్దపు ప్రయాణం సేవ సుపరిపాలనల కలయికగా నిలిచింది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యంతో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ అద్భుత ప్రజాహిత ప్రయాణానికి సంబంధించి ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేక కథనాలలో భాగంగా ఈరోజు సెమీకండక్టర్ మిషన్, దాని ప్రాముఖ్యత, ప్రధానమంత్రి ఆశయాల గురించిన విశేషాలు తెలుసుకుందాం.
1: భారతదేశ సెమీకండక్టర్ ప్రయాణం ప్రాథమిక పరిశోధనల నుంచి వేగంగా విస్తరిస్తూ ఒక బలమైన దేశీయ పర్యావరణ వ్యవస్థగా రూపాంతరం చెందుతోంది. మైక్రోచిప్లను జాతీయ ప్రయోజనాలకు అత్యంత కీలకమైన ఆస్తులుగా మారుస్తోంది. గతంలో సెమీకండక్టర్ ల్యాబొరేటరీ వేసిన పునాది సెమీకాన్ 1.0కి మార్గం సుగమం చేసింది. ఇది 164,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా 12 తయారీ యూనిట్లకు ఆమోదం తెలపడంతో పాటు విస్తృతమైన డిజైన్ నెట్వర్క్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యూహాత్మక వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం 127,500 కోట్ల రూపాయల వ్యయంతో సెమీకాన్ 2.0ను తీసుకొచ్చింది. ఈ కొత్త దశ ద్వారా ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్లతో పాటు యంత్రాలు, ముడి పదార్థాలు, పరిశోధన, నైపుణ్యాభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ సంపూర్ణ సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. ఈ నెలలో న్యూఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2026 సదస్సులో ప్రసంగించిన సందర్భంగా ప్రధాని మోదీ గ్లోబల్ సప్లై చైన్ లో భారత్ సాధిస్తున్న పురోగతి ఎంత కీలకమైందో స్పష్టం చేశారు.
2: భారత్ నే సెమీ కండక్టర్ మిషన్ కా దూసరా ఫేజ్ షురూ కర్ దియా. హమారే పెహలే ఫేజ్ కా సైజ్ లగ్భగ్ 8 బిలియన్ డాలర్స్ కా థా, జబ్కి సెకండ్ ఫేజ్ కా 13.5 బిలియన్ డాలర్స్ తక్ కా హమ్నే తయ్ కియా హై. రిఫార్మ్ ఎక్స్ప్రెస్ పర్ చల్తే హుయే హమ్నే ఇస్ సెక్టర్ మే ఆర్ బి రిఫార్మ్స్ కియే. అబ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ భీ హమారే స్టార్ట్అప్ కే సాథ్, ఇండియన్ డిజైన్ కంపెనీ ఆర్ ఓసీఐ ఓన్ కంపెనీస్ కే సాథ్ కొలాబరేషన్ కర్ సక్తే హై.
1: భారత్ లాంటి దేశం ఒక కీలకమైన పరిశ్రమలో విజయం సాధించినప్పుడు అది ప్రపంచ సరఫరా గొలుసును బలోపేతం చేస్తుంది. సరఫరా గొలుసులను ఆయుధాలుగా ఉపయోగిస్తున్న సమయంలో ఈ విజయం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన దార్శనిక దృక్పథంతో భారత్ ను ఎల్లవేళలా సురక్షితంగా, సుభిక్షంగా ఉంచేందుకు పాటుపడుతున్నారనడానికి ఇలాంటి విజయాలెన్నో నిదర్శనంగా నిలుస్తాయి.
0: న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2026 లో గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్, సిస్టమ్స్ చేంజ్ అండ్ లిటరసీ రిఫార్మ్ అంశంపై నిన్న నిర్వహించిన మినిస్టీరియల్ బ్రేక్ఫాస్ట్ సెషన్లో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా పాల్గొన్నారు. భారత్, ఇథియోపియా, కెన్యా, రువాండా, కంబోడియా దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, విద్యారంగ నిపుణులతో పాటు గ్లోబల్ స్కూల్స్ ఫోరం, రైజింగ్ అకాడమీస్, లూమినోస్ ఫండ్, యునైటెడ్ వరల్డ్ స్కూల్స్ సంస్థల ప్రతినిధులు సెషన్లో పాల్గొన్నారు. ఈ రోజు, రేపు రాష్టంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా, ఎల్లుండి అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 23 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లపై సచివాలయంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్రీడా వేదికల సంసిద్దత, మౌలిక సదుపాయాలు, వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ఆహారం, పరిశుభ్రత, స్వాగత ఏర్పాట్లు, ప్రచారంపై అధికారులతో చర్చించారు. నల్గొండ కార్పొరేషన్లో అన్ని సౌకర్యాలు కల్పించి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు కేంద్రం నుంచి మరిన్ని బెస్ట్ కార్పొరేషన్ అవార్డులు కూడా అందుకుంటామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో పరిశుభ్రతకు సంబంధించి 1 కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన 2 వెట్టింగ్ మెషిన్లను మంత్రి ప్రారంభించారు. కూడ పరిధిలో ఉన్న మండలాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి అధికారులను ఆదేశించారు. ఈ రోజు అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయా మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. చేయూత సామాజిక భద్రత పెన్షన్ల పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా గూడూరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు డ్రా పద్దతిలో లబ్దిదారులను ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ రహదారిపై స్థానికులు ఆందోళన నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మల ఎగువ మానేర ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోందని

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. షో టైం కార్యక్రమానికి స్వాగతం. సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైం అంటేనే ఉత్సాహం. సో ఈ ఉత్సాహానికి చిరునామా ఆకాశవాణి వివిధ భారతి. ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి. ఇది ఒక గేమ్ షో అని మీ అందరికీ తెలుసు. ఇప్పుడే మా కుటుంబంలోకి మన కుటుంబంలోకి చేరుతున్న కొత్త వారి కోసం ఈ సమాచారం 0402320852 0402324285 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకేమి ఆలస్యం మొదలు పెట్టేద్దామా షో టైం? తొలి ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఒక రోజుకి మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? అంటే రఫ్ గా రమారమిగా చెప్పండి. ఎగ్జాక్ట్ గా ఎవరూ చెప్పలేం కదా. సపోజ్ నిమిషానికి 60 నుంచి 70 సార్లు అనుకోండి. ఎన్నిసార్లు ఒక రోజుకి మన గుండె కొట్టుకుంటుంది? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

0: షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, మన గుండె ప్రతిరోజు ఒక రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, అంటే రఫ్ గా పంపించండి, ఎగ్జాక్ట్ గా మనం ఎవరము గెస్ చేయలేం కాబట్టి అని. మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? 100,000కి పై మాటే. అంటే 100,000 సార్ల కంటే పై మాటే అంటే ఊహించండి, 1,20,000 సార్లు కూడా కొట్టుకోవచ్చు కదా. మరి అంటే మన గుండెని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే వింటూనే ఉండండి, ఈట్ ఫిట్, ఫిట్నెస్ ని కాపాడుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, ప్రగతి నగర్ నుంచి రాణి హారిక, కిస్మత్ పూర్ నుంచి పద్మావతి, భూదాన్ పోంచంపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, మోరిపొల నుంచి శ్రీనివాస్, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, చింతల నుంచి శ్రవంతి, అలాగే అనిత, సీతాఫల్ మండి నుంచి ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఏనుగుల నుంచి భాగ్యలక్ష్మి, గజ్వేల్ నుంచి శేర్ల వెంకటేష్, ఇంకా జిబ్లాక్పల్లి నుంచి అరుణ రాజేందర్, పీర్సాదిగూడ నుంచి శ్రీనివాస్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి శ్రోతలందరికీ ఒక సూచన, ఒక గమనిక. ఈరోజు అలనాటి మధుర గాయకుడు పీబీ శ్రీనివాస్ గారి జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారు పాడిన పాటలు విందాం శక్తిశీలిలో ఈ రోజు మధ్యాహ్నం 2:15.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం అయితే దాటిస్తోంది, ఇలా పరిగెత్తేస్తోంది. 1 గంట దాటి 32 నిమిషాలు. మరి షో టైం లో పాల్గొనడం ఎలా? 0402324082 0402324082 ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఆకులు లేని తీగ. ఇది ఒక పొడుపు కథ, జాగ్రత్తగా వినండి. ఆకులు లేని తీగ, అందరికీ అవసరమైన తీగ, ఊరంతా పాకిందట. ఏంటది? ఆకులు లేని తీగ, అందరికీ అవసరమైన తీగ, ఊరంతా పాకిందట. ఏంటిది ఆకులు లేకుండా ఈ తీగ ఎలా పాకింది? దాని పేరు చెప్తే ఏంటి? మనందరికీ చాలా భయం కూడా వేస్తుంది. జవాబు చెప్పేయండి 0402324082 కి.
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు
2: నీకు
1: నీ
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం
1: ఉత్తరం లెటర్ చె లేక కాదు ఉత్తరమే అని రా. చదువు.
2: హృదయమే
1: పాటలు మార్చిరాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పూ నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి, మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నాచోక నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి ఇందాక షో టైం లో నేను అడిగాను, ఆకులు లేని తీగ అందరికీ అవసరమైన తీగ ఊరంతా పాకిందట ఏంటది అంటే, అందరూ సరైన జవాబులే పంపించారు. జవాబు ఏంటో తెలుసా? కరెంటు తీగ. మరి రైట్ ఆన్సర్స్ పంపించిన మిత్రులందరి పేర్లు చదివేద్దాం. మోతీనగర్ నుంచి శిరీష, నిజామాబాద్ నుంచి సంఘవి శ్రీనివాస్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, ఆసిఫ్ నగర్ నుంచి సురేష్, వరంగల్ నుంచి పాష, అమ్మన్గుర్తి నుంచి భూమిది లక్ష్మీనారాయణ, కుబేర్ నుంచి రంజిత్, అలాగే ఆదర్శనగర్ నుంచి కీర్తి రాజ్కుమార్, చెంచల్గూడ నుంచి పద్మావతి, హుజూరాబాద్ నుంచి గట్టన్న, యాప్రల్ నుంచి సూర్యశ్రీ, నందిపేట నుంచి మధుకర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, ఎల్లుర్తి నుంచి షేకులు, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, పుట్టపాక నుంచి భవానీ వెంకట, నిమ్మాని నుంచి పున్నా వెంకటేశం, వీరందరూ సరైన జవాబులు పంపించారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674, 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

షో టైం అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలిలో ఈ రోజు మనం విందాం మధుర గాయకుడు పీబీ శ్రీనివాస్ గారి జయంతిని పురస్కరించుకుని వారు పాడిన కొన్ని పాటల్ని.

0: పిచ్చోడా, నన్ను నువ్వు చూసిన తర్వాతే ఇష్టపడ్డా, కానీ నేను నిన్ను చూడక ముందే ఇష్టపడ్డా. 91221 నంబర్లో ఓ పసిలు ఉంది, అదేంటో కనుక్కో చూద్దా.
1: స్టూడియో క్లాక్ లో సమయం 1:45 షో టైం వింటున్నారు. మరి షో టైం లో నెక్స్ట్ క్వశ్చన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా వీరి తొలి చిత్రం ఏది? త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా తొలి చిత్రం ఏది? జవాబు తెలిస్తే 0402324 0852 కి వాట్సాప్ చేసేయండి. 0402324 0852.

విక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా తొలి చిత్రం ఏది అంటే అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. నువ్వే నువ్వే చిత్రం దర్శకుడిగా ఆయనది తొలి సినిమా అన్నమాట. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? బీహెచ్ఎల్ నుంచి రవి, బద్వేల్ నుంచి కార్తిక్, న్యావనంద నుంచి శ్రీరామ్, నరేందర్, నిర్మల్ నుంచి సాయిలు, హైదరాబాద్ నుంచి బాలస్వామి, అలాగే రాజన్న సిరిసిల్ల నుంచి శ్రీనివాస్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, పెడన నుంచి కనకారావు, పుట్టపాక నుంచి తిరుమలయ్య, నేరెడ్పేట్ నుంచి సురేష్, మహబూబ్ నగర్ నుంచి సత్యవతి, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బెంగళూరు నుంచి అపర్ణ, పాపిరెడ్డి కాలనీ నుంచి హనుమంతరావు, బెంగళూరు నుంచి శ్రీపతిరావు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ రోజు షో టైమ్ లో పాల్గొనందుకు శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలు. అలాగే మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 శక్తిశీలిలో మధుర గాయకుడు పీబీ శ్రీనివాస్ గారి జయంతిని పురస్కరించుకుని వారు పాడిన పాటలు వింటూ శక్తిశీలిని ఎంజాయ్ చేద్దాం.

రోజు మధుర గాయకుడు పీబీ శ్రీనివాస్ గారి జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారు పాటిన పాటలు విందాము ఈరోజు శక్తిశిలిలో. మరి ఎవరి గురించి ఈరోజు శక్తిశిలిలో మాట్లాడబోతున్నాను? మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటల సమయం దేశమంతా ఆసక్తిగా గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మనసులో మాట మన్ కీ బాత్ వింటాము. అలాంటి మన్ కీ బాత్లో గత కొన్ని నెలలుగా ప్రస్తావించిన కొందరు శక్తిశీలుల గురించి మాట్లాడుకుందాం క్లుప్తంగా ఈరోజు.

శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం కొందరు మహిళల గురించి. వారి గురించి ప్రధానమంత్రి తమ మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. బాలాఘాట్ మధ్యప్రదేశ్ కు చెందిన సుమా ఉయికే ఏం సాధించారు? సుమా సామాన్యమైన జీవనం సాగిస్తున్న సుమకు జీవితంలో ఎదగాలి, నా పరిధి ఏంటి అని తనను తాను ప్రశ్నించుకున్నారు. పుట్టగొడుగుల పెంపకం మొదలుపెట్టారు. లాభాల బాట పట్టాక దీదీ క్యాంటీని నడుపుతూ థర్మల్ థెరపీ సెంటర్ని కూడా విజయవంతంగా నడిపిస్తున్నారు. నేను ప్రయత్నించాలి, సాధించాలి అని నమ్మారు తన స్వశక్తిని ఉమా. అలా నమ్మకం వచ్చాక తన మీద తాను విజయాన్ని ఆస్వాదించారు.

ఆసక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి భద్రాచలం తెలంగాణలోని మహిళలు గిరిజన సోదరీమణులు గిరిజన అభివృద్ది సంస్థ సహాయం తీసుకుని తృణధాన్యాలు మిల్లెట్స్ ను బిస్కెట్స్ గా చేసి దేశంలోని పలు ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇంతేనా, లండన్ కు కూడా ఎగుమతి చేస్తూ బళ అనిపించుకుంటున్నారు. వీరి గురించి గతంలో నేనే శక్తిశిలిలో మీతో విశేషాలు పంచుకున్నాను. ఇప్పుడు ఈ సోదరిమణులు మరొక అడుగు ముందుకు వేసి తక్కువ ఖర్చుతో శానిటరీ ప్యాడ్స్ తయారు చేసి అందిస్తున్నారు.

స్టూడియో క్లాక్ లో సమయం 2:29 శక్తిశీలి వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో మనం మాట్లాడుకుంటున్నాం. గత కొన్ని నెలలుగా మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు తమ మన్ కీ బాత్ లో ప్రస్తావించిన కొందరు శక్తిశీలుల గురించి. మరి మేఘాలయలోని ఖాసీ తెగల మహిళలు ఎరీ సిల్క్ మేఘాలయలో నేసి ప్రపంచానికి పరిచయం చేశారు. రీభోయ్ జిల్లా ఉందిని గ్రామంలో ఇది చేత్తో నూలులాగా ఉడుకుతారు. దీన్ని పీస్ సిల్క్ లేదా వేగన్ సిల్క్ అని కూడా అంటారు. ఎందుకో తెలుసా? పట్టుపురుగు ఆకుల్ని వదిలేసి వెళ్లాకనే ఆ పట్టుదారాల్ని తీస్తారు. ఈ ఎరీ సిల్క్ కు జీఐ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ April 2025 దక్కింది. మరి ఇది ఇలా దక్కడానికి కారణం ఈ ఖాసీ తెగల సోదర సోదరీమణులు. ఈ సోదరీమణులు విస్తృతంగా ఈ ఎరీ సిల్క్ తోటి ఎన్నో వస్త్రాలని నేస్తున్నారు.

బెంగళూరుకు చెందిన టీఎస్ నింగమ్మ ఇడ్లీ దోశ తోపుడు బండిని నడిపేవారు. చాలా చిన్నది అనమాట. మరి ప్రతి నిత్యం రేడియో వింటూ ఉండేవారు నింగమ్మ. ఏం చేశారో తెలుసా? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ఎలా పొందాలో రేడియోలో విని తెలుసుకున్నారు. పీఎం స్వనిధి స్కీమ్ గురించి దగ్గర్లోని ఆఫీస్కి వెళ్లి ఎంక్వైరీ చేశారు, అప్లై చేసుకున్నారు. దానివల్ల లబ్ది పొంది తను మరిన్ని భోజన పదార్థాలతో సరికొత్త మెనూ తయారు చేసి ఆ చిన్న తోపుడు బండిని ఇప్పుడు విస్తరించారు. విస్తరించాక లాభాల బాటలో ఉన్నారు నింగమ్మ. తన ముగ్గురు పిల్లలకు మెరుగైన విద్యను కూడా అందిస్తున్నారు.

గౌరవనీయులు మన ప్రధానమంత్రి మోదీ గారు తన మనసులో మాట మన్ కీ బాత్ లో గత కొన్ని నెలలుగా ప్రస్తావించిన కొందరు మహిళామణుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు శక్తిశీల్లో. మరి భద్రతా దళాలు దేశానికి వెన్నెముక, వారి మీదనే మన రక్షణ ఆధారపడి ఉంటుంది కూడా. అటువంటి త్రివిధ దళాలలోని మహిళలను పలుమార్లు గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన మన్ కీ బాత్ లో గుర్తు చేసుకున్నారు, అభినందించారు కూడా. అందులో ముఖ్యంగా భావన కాంత్, మోహనా సింగ్, అవని చతుర్వేది దేశపు తొలి మహిళా ఫైటర్స్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన వీరిని ప్రశంసించారు.

ఇక అలాగే అంతరిక్షంలోకి దూసుకువెళ్లిన కల్పనా చావ్లాని, భారత సంతతికి చెందిన ఈ గొప్ప వ్యోమగామిని గుర్తు చేసుకున్న మన ప్రధాని, అమ్మాయిలు నేలా నెంగి అన్నిటి మీద విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని అభివర్ణించారు.

స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు దాటి 47 నిమిషాలు. శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఒడిశాలోని డోడ్రో కుసుమ్ గ్రామ నివాసి అయిన మైథిలి భూయే గతంలో తన కుటుంబ పోషణ కోసం ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు, మహువా పువ్వులు, కేందు ఆకులు, వెదురు రెమ్మలు వంటివి సేకరించింది. ఆమె ఒకసారి దిబ్రీఘర్ ఎకో టూరిజం కార్యకలాపాలతో అనుసంధానమై అటవీ సంరక్షణను తన జీవనోపాధిగా మార్చుకున్నారు. ఇది తెలుసుకుని మరికొందరు మహిళలు అంటే దాదాపు 60 మందికి పైగా ప్రేరణ పొంది అటవీ సంరక్షణతో పాటు పరిరక్షణలో కూడా, ప్రకృతి పరిరక్షణలో కూడా భాగస్వాములయ్యారు. ఇవి చేస్తూ స్వయం ఉపాధి సాధించడం అద్భుతమన్నారు మన ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ లో.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: సియాచెన్లో పోస్టింగ్ అందుకున్న తొలి మహిళా ఆర్మీ ఆఫీసర్ శివా చౌహాన్. మనం గతంలో కూడా శక్తిశిలిలోనే మాట్లాడుకున్నాం. ఎముకలు గడ్డకట్టే చలిలో దృఢంగా నిలబడ్డమే కాదు, జాతీయ జెండాను కాపాడుతూ దేశ సరిహద్దుల్ని శత్రువుల బారిన పడకుండా చూసుకుంటున్న మేటి ఆఫీసర్గా శివా చౌహాన్ను పొగిడారు మన ప్రధానమంత్రి మోదీ గారు.

మహిళలను శక్తిగా, దుర్గగా, కాళికా, సరస్వతిగా గౌరవించే మన దేశంలో గౌరవనీయులైన మన ప్రధానమంత్రి మోదీ గారు పలుమార్లు ఇలాంటి ఎందరి విజయాలనో తన మనసులో మాటలో చెప్తారు. చెప్పడమే కాదు, ప్రశంసించి వెన్నుతడతారు. సాక్షాత్తు ప్రధానినే మెప్పించిన ఈ సామాన్య స్త్రీమూర్తుల జీవన ప్రయాణం అసామాన్యం. ప్రతి స్త్రీ ఒక శక్తి. తలుచుకుంటే చెయ్యలేనిది అంటూ ఏదీ లేదు. మనలో దాగున్న నైపుణ్యాలను మనం వెలికితీద్దాం, విజయాల్ని అందుకుందాం. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమ. ఈరోజు శక్తిశిలిలో మనం ఎందరో మహిళా మండలం గురించి మాట్లాడుకుంటూ పిబి శ్రీనివాస్ గారి జయంతిని పురస్కరించుకుని వారు పాడిన పాటల్ని విన్నాం. మీకు నచ్చిందని ఆశిస్తూ వివిధ భారతి ఆకాశవాణిలో మరిన్ని కార్యక్రమాలు మీకోసం అందిస్తూనే ఉంటాం.

103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం. శుభ సాయంకాలం, అందరికీ నమస్కారం.

ముందుగా ఈనాటి సాయంకాల ప్రసారాన్ని అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమంతో ప్రారంభిద్దాం.

ముందుగా అభిరుచి కార్యక్రమంలో ప్రేమైన నీకు చిత్ర నుంచి పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసిరామ, చంద్రం సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాన్ కృష్ణ, పల్లాల భిక్షుపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ, మరి వీరందరూ కోరుతున్నారు ఈ పాట వినిపించేద్దాం. గానం చిత్ర

0: యాడిద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలో జర చెప్తావా?
1: అన్నా నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490404780.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమాన్ని 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ అని ఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం అభిరుచి ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో మరో పాట వినబోయే ముందు శ్రోతలకి ఓ గమనిక. ఈ నెల 23వ తేదీ అంటే బుధవారం రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతబిందు, శుక్లాలు, దగ్గరి చూపు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆరాధన చిత్రం నుంచి పాటను కోరుతున్న శ్రోతలు. వీరు అరుణ ముత్తమ్మ, విహారీ కృష్ణ, లక్వీర్ కృషిక, వీరందరూ ఇబ్రహీంపట్నం జగిత్యాల జిల్లా నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించింది.

రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, తీసుకోవాల్సిన ఆహారం గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: శ్రోతలు మీరు ఫోన్ చేశారు అభిరుచి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరాం జాదవ్, MDS, బాపూజీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్.

0: ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకో సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
0: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, తొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్,
3: సెల్ 9032323258.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
5: 24 గంటలు అత్యవసర సేవలు,
0: ఎన్ఏబిహెచ్ గుర్తింపు,
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: శ్రోతలు, మీరు ఇంతవరకు ప్రకటనలు విన్నారు. విన్న తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు విందాం బాలమిత్రుల కథ. చిత్ర నుంచి, వరంగల్ నుంచి కోరుతున్నారు వీరు. కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుంచి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం ఈ పాట.

0: ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: డాక్టర్ సీను నాయక్.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799050505. అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శ్రోతలు, విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమాన్ని. ఇప్పుడు విందాం వేటగాడు చిత్రం నుంచి పాటను. కోరుతున్న శ్రోతలు వీరు కూచన శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, రిధిమా, ఇంకా క్యాదరి రాములు, శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట.

0: లలితగీతం విన్నారు కార్యక్రమంలో. ఇప్పుడు తీసుకుందాము చిన్న విరామం.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికి ఒకే తాళం ఉంటే బాగుండు.
4: ఉందిగా నాన్న.
3: సీకేవైసీ అంటే
4: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది. కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: హ్యాపీ యానివర్సరీ డియర్.
8: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
7: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
8: ఏమీ కాలేదనే కదా నా బాధ.
7: అంటే
8: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
7: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
8: సంప్రదించండి.
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుసందులో, కలిల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334.
9: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బుర్రద పుల్లా.
10: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
5: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
7: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
5: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
7: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
5: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
7: 9848118027.

శ్రోతలు, మీరు ఇంతవరకు ప్రకటనలు విన్నారు. మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం లలిత సంగీత కార్యక్రమం. ఇప్పుడు కార్యక్రమంలో మరో లలిత గీతాన్ని విందాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45 సరిగ్గా నిలయంలో. శ్రోతలు ఇప్పుడు వింటారు సినీ రంజని కార్యక్రమం. సినీ రంజని కార్యక్రమంలో ముందుగా విందాం బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి ఈ పాటను. ఎంఎం కీరవాణి, చిత్ర, అనుపమ కలిసి ఆలపించింది. సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462240066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజనీ కార్యక్రమం. కార్యక్రమంలో మరో పాట విందాం, కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి.

మీరు వింటున్న ఈ పాటతో ఈ పూట సినీరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అలాగే 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. కొన్ని క్షణాల పాటు పాట విందా.

0: but also connect people across regions and help showcase India's rich cultural heritage. Vice President C.P. Radhakrishnan today said water is the foundation of life and civilizations and stressed the need for its judicious use, conservation and effective management. Mr. Radhakrishnan made the remarks while inaugurating the 9th India International Water Week in New Delhi. He said no single institution, sector or state can address the challenges related to water in isolation and call upon a greater cooperation and coordinated approach. 21 states and union territories have signed memorandums of understanding MOU with the Civil Aviation Ministry under the next phase of the Uran Ure Desh Ka Aam Nagarik scheme in New Delhi today. Speaking on the occasion, Civil Aviation Minister Ram Mohan Naidu highlighted the vision for the next phase. The minister noted that following the extension of the scheme for another 10 years, the government aims to construct 100 new airports and 200 modern airports or helipads across the country. Petroleum and Natural Gas Minister Hardeep Singh Puri today said that India will remain an important driver of global energy demand in the decades ahead. The minister co-chaired the 7th high-level meeting of the Organization of the Petroleum Exporting Countries, OPEC, India Energy Dialogue with OPEC Secretary-General Haitham Al-Gas in New Delhi. Indian Air Force and Japan Air Self-Defense Force today concluded the bilateral air exercise Veer Guardian 2026 at Air Force Station Jodhpur. The Indian women's cricket team reasserted its continental dominance by clinching a second successive gold medal at the Asian Games, thrashing Sri Lanka by 147 runs in the final at Nishin in Japan today. This is India's first gold medal at the ongoing Asiad and overall 7th medal. Prime Minister Narendra Modi congratulated the women's cricket team on the feat. Indian men's badminton team defeated host Japan in the quarterfinals and assured itself of a medal at the Asian Games. Indian boxer Jadumani Singh marched into the pre-quarters in the men's 55-kilogram preliminary round. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
2: నేను ఇక్కడే ఉన్నా
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
6: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
5: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం బాధితులకు త్వరితగతిన నష్టపరిహారం అందించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తంలో భాగంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు, హరీష్ రావులు ఈరోజు వ్యూహాత్మక సమాపేశం నిర్వహించారు. జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన బీజేపీ నాయకులను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. దసరా పండుగకు ముందే లబ్దిదారులకు కొత్త సామాజిక పింఛన్లు పంపిణీ చేసేలా క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్టంలో ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్రస్థాయి హైపవర్ విజిలెన్స్

0: గ్రీవెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమాపేశం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం 1989 అమలు తీరును ఈ సమాపేశంలో సమీక్షించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఒక ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ స్థాయి సమాపేశం జరగడం ఇదే తొలిసారి. ఈ సందర్బంగా కేసుల నమోదు, విచారణ వేగం, ప్రత్యేక కోర్టుల పనితీరు, బాధితులకు పరిహారం, పునరావాస చర్యలపై కీలక నేతలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ స్పూర్తితో సామాజిక సాధికారత సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం సబ్ప్లాన్ నిధుల కేటాయింపు, ఇళ్ల మంజూరు, విద్యా ప్రోత్సాహకాలు, పౌష్టికాహార పంపిణీ వంటి అంశాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే బడ్జెట్ అడ్డంకులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా బాధితులకు త్వరితగతిన పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. చదువు, క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత వర్గాలకు సూచించారు. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తంలో భాగంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు, హరీష్ రావు నేతృత్వంలో సమావేశం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నేతలు, మాజీ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వారు పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు సందర్శనకు పెళ్లిన బీజేపీ నాయకులను జడ్చర్ల వద్ద అరెస్టు చేసి నిర్బంధించడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. రైతులకు సాగునీరు అందించడంలో, పీఎంఎఫ్బీవై వంటి పంట నష్టపరిహార బీమాను అమలు చేయడంలో, భూములు కోల్పోయిన రైతులకు సరైన పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాబోయే దసరా పండుగకు ముందే ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త సామాజిక పింఛన్లు పంపిణీ చేసేలా క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయించాలని సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ను ఆదేశిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకంలో భాగంగా అర్హులైన అభ్యర్థులందరికీ త్వరలోనే పింఛన్లు అందుతాయని హామీ ఇచ్చారు. ఖైరతాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ అసోసియేషన్ భవన్లో వైద్యంలో విద్యుదయస్కాంత క్షేత్రాల వినియోగంపై జరిగిన జాతీయ సదస్సుకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ప్రజారోగ్యం కోసం ఆధునిక సాంకేతిక పురోగతిని ఉపయోగించుకోవాలని, ముఖ్యంగా అధునాతన ఇమేజింగ్ ద్వారా క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించవచ్చని తెలిపారు. రాష్టంలో విద్యుత్ రంగ నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. బొగ్గు కొరత, నాణ్యతా లోపాలు, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను తరలిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక రైతుల సాగునీటి అవసరాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్లో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రిమ్స్ హాస్పిటల్ను సందర్శించారు. ఎస్ఎన్సీయూలో చికిత్స పొందుతున్న శిశువులు, పిల్లల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. జూరాల ప్రాజెక్ట్ నీటి నిర్వహణపై బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటకలో సమన్వయం చేసుకుంటూ తాగునీటి అవసరాలను సాంకేతిక పరంగా సమతుల్యం చేస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నామని తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్పై పోలీసులు దాడిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఖండించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామూహికంగా పారిశుద్ధ్యాన్ని పాటించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వనపర్తి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో చేపడుతున్న కార్యక్రమాలపై ఆకాశవాణితో వనపర్తి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ మాట్లాడుతూ,
1: స్వచ్ఛతా ఈ సేవా ప్రోగ్రామ్ లో భాగంగా మేము సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు కూడా యాక్టివిటీస్ గాని ప్రోగ్రామ్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. స్వచ్ఛతా ఈ సేవా ప్రోగ్రామ్ సంబంధించి ఇరిగేషన్ డోర్ డోర్ కలెక్షన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పెనాల్టీ ఇంపోజ్ చేయడం గానీ, జీవీపీ పాయింట్లు క్లియరెన్సెస్ గాని చేస్తున్నాము.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్టంలో ఈ రోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.

0: పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండలో జరిగిన 2026 ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల నమోదును 9% పెంచడంలో ఉపాధ్యాయులు వహించిన పాత్రను ఆయన కొనియాడారు. నిజామాబాద్లోని శివాజీనగర్ ఐటీఐ ప్రాంగణంలో సెప్టెంబర్ 23న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వేల్పుల విజిత ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ అని సంగారెడ్డి జిల్లా ఎలిమెంటరీ విద్యా కార్యదర్శి డి లింబాజీ అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమంలో భాగంగా 3 రోజుల్లో 40,000 మొక్కలు నాటే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగ విద్యార్థుల సంరక్షణను తల్లిదండ్రుల బాధ్యతగా తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. జిల్లాలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వీబీజీరామ్జీ పథకం కింద ఇప్పటికే మంజూరై చేపట్టిన అభివృద్ది పనులను త్వరితగతిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. నారసన్నపల్లి ఎంపీపీ పాఠశాలలో జరుగుతున్న సమగ్ర ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. పూర్తి పారదర్శకత, నిబంధనలకు లోబడి ప్రక్రియ నిర్వహించాలని స్పష్టం చేశారు. నల్గొండ పురపాలక పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు 1 కోటి లక్ష రూపాయల విలువైన 2 వెట్టింగ్ మిషన్లను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ది పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో జరిపిన సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
1: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mother's bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
2: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
1: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
3: మాదక ద్రవ్య దుర్వ్యసన ఉన్మూలనాయ నవదిల్ల్యాం తృతీయ రాష్ట్రీయ ANTF ప్రముఖ సమ్మేళనస్య కేంద్రీయ గృహమంత్రిణ అమిత షాహేన విహితం సముద్ఘాటనం. తటీయ ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాజ్యే చ అద్య అతివృష్టిపరా సంచేతన భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన ప్రఖ్యాపిత. అపి చ ఏషియాయి క్రీడాసు శ్రీలంకా దళమపాకృత్య భారతీయ మహిళా క్రికెట్ దళేన ప్రసాదితం స్వర్ణ పతకం. అంతరాష్ట్రీయ ప్రతిస్పర్ధాసు 11,000 ధావనాంకాన్ సంచిత్య స్మృతి మంధానాయా అనన్యః ఐతిహాసికః కీర్తిమానః. అథ వార్తాః విశదీకృత్య. గుజరాతస్య కేవడియా స్థితే ఏకతా నగరే రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముః అద్య సాయం 270తమ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారైః కళా జగతః మూర్ధన్య ప్రతిభావతః భూషయిష్యతి. ఇతి సర్వోచ్చ పురస్కారాః భారతీయ చలచిత్రస్య శ్రేష్ఠతాం ప్రఖ్యాపయంతి. సూచనా ప్రసారణ మంత్రాలయస్య నూతన నీత్యాః ప్రభావేన ఏషః ఐతిహాసికోత్సవః రాష్ట్రీయ రాజధానీ దిల్ల్యాః బహిః ప్రథమవారం ఆయోజ్యతే. అస్మిన్ మంగళావసరే రాష్ట్రపతిః భారతీయ చలచిత్ర జగతః ఉత్తమ అభినేత్రే అనంతనాగాయ ప్రతిష్ఠితం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అర్పయిష్యతి. శ్రేష్ఠ అభినేతుః రాష్ట్రీయ సమ్మానం తు భ్రమయుగం చలచిత్రస్య కృతే, ముంబటి పర్యాయ తథా చందు చాంపియన్ చలచిత్రస్య కృతే కార్తిక్ ఆర్యన్ ఇత్యస్మై చ సంయుక్తరూపేణ ప్రదాస్యతే. అమరన్ చలచిత్రస్య ఉత్కృష్ట

ఈనాటి సమాచార దర్శిని కార్యక్రమంలో నవోదయ నోటిఫికేషన్ అప్ టు నవోదయ నోటిఫికేషన్ తేదీ 30/9/2026 రేడియో శ్రోతలకు ముఖ్యమైన సమాచారం. 2027/28 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయాలతో 9వ మరియు 11వ తరగతులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల విద్యార్థులు సెప్టెంబర్ 30/2026 cbseitms.nic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక పరీక్ష April 10/2026 నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు నవోదయ అధికారిక వెబ్సైట్ను సంప్రదించండి.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం సమాచార దర్శిని.

మరో సమాచారాన్ని విందాం. పోలీస్ వారి ప్రెస్ నోట్, శ్రోతలకు ముఖ్య గమనిక. నిజామాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు వాహనాల రూట్లపై ప్రాముఖ్యమైన సూచనలు జారీ చేశారు. జాన్కంపేట్ వద్ద హైటెన్షన్ రైల్వే వైర్లు ఉన్నందున 8 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న గణేష్ విగ్రహాల వాహనాలను ఆ రూట్లో వెళ్లడం నిషేధించారు. 8 ఫీట్ల లోపు ఉన్న విగ్రహాలు పాత రూట్ అయిన నెహ్రూ పార్క్, అర్సాపల్లి, జానకంపేట్, నవీపేట్ మీదుగా బాసరకు వెళ్లవచ్చు. 8 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను పులాంగ్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ బైపాస్ రోడ్డు మరియు మాక్లూర్ నందిపేట్ లేదా నవీపేట్ మీదుగా గోదావరి బ్రిడ్జ్ వైపు మళ్లించారు. గణేష్ మండలి నిర్వాహకులు మరియు ప్రజలు ఈ మారిన రూట్లను గమనించి నిమజ్జనం ప్రశాంతంగా మరియు సమయానికి పూర్తి కావడానికి పోలీసు వారికి సహకరించగలరు.

బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz పై తప్పక

శ్రోతలు ఇప్పుడు వింటారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందా పెళ్లి సందడి చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించిన పాటకు సంగీతం ఎంఎం కీరవాణి, సంగీతం సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పాట వినిద్దాం.

పాట విన్నారు శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఎన్ఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం సినీ రంజన. వింటున్న శ్రోతలకి ఓ గమనిక. ఈ నెల 24వ తేదీ గురువారం ఉదయం 7:30 కంటేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతి మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్టు డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: ఉమానా, ఇలా రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz పై వినండి, ఆనందించండి.

0: శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు, మీరు వింటున్నారు సినీ రంజని. వింటున్న శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 24వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. ఇప్పుడు విందాం రుద్రవీణ చిత్రం నుంచి ఈ పాటను.

మీరు వింటున్న ఈ పాటతో ఈ పూట సినీ రంజని కార్యక్రమం ముగుస్తుంది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: నేను డాక్టర్ ఏ పద్మశ్రీ, అగ్రికల్చర్ కాలేజ్ హుజూర్ నగర్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంటమాలజీలో ప్రొఫెసర్గా పనిచేయుచున్నాను. ఈరోజు విత్తన నిల్వలో ఆశించు ముఖ్యమైన పురుగులు, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. రైతులు ఎంతో కష్టపడి పండించిన విత్తనాన్ని నిల్వ చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఈ నిల్వ సమయంలో అనేక రకాల పురుగులు ఆశించి నష్టం కలుగజేస్తాయి. పంట కోసిన తర్వాత సుమారుగా 10% నష్టం కలుగుతుందని అంచనా. అందులోని 6.58% నిల్వలో నష్టం కలుగుతుంది. కానీ ఇందులోని 6.58%లోని 2.58% పురుగుల వలన, 2.5% ఎలకల వలన, 0.85% తేమ వలన, 0.68% మనకు పక్షుల వలన నిల్వలో ఎక్కువగా నష్టం కలుగుతుందని వివిధ సర్వే ఫలితాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ నిల్వ సమయంలో వివిధ రకాల కీటకాలు ఆశించడం వల్ల మనకు విత్తన నాణ్యత తగ్గిపోవడము, మొలక శాతం తగ్గడం, అదేవిధంగా దాని బరువు తగ్గడము, అట్లాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. ఈ నిల్వ సమయంలో విత్తనాలు చెడిపోవడానికి ముఖ్యమైన 3 కారణాలు: విత్తనంలో తేమ శాతం అధికంగా ఉండటం, భద్రపరిచిన గదిలో తేమ మరియు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల మనకి విత్తనాలలో పురుగులు తెగులు రావడానికి ఆస్కారం ఉంది. సుమారుగా 30 రకాల పెంకు పురుగులు మరియు 6 రకాల సీతాకొక చిలుక జాతికి చెందిన కీటకాలు నిల్వ సమయంలో ఆశించి అపారమైన నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఈ కీటకాలను 2 రకాలుగా విభజించవచ్చును. ఒకటిది నిండు గింజను ఆశించే కీటకాలు, ఉదాహరణకు ముక్కు పురుగు, అపరాలను ఆశించే పుచ్చు పురుగు. అదేవిధంగా పగిలిన గింజలను ఆశించే కీటకాలలో, ఉదాహరణకు పిండి పురుగు. విత్తనాన్ని కీటకాలను ఆశించే విధానాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పొలంలో పంట పరిపక్వ దశలో ఉన్నప్పుడు తల్లి పురుగులు గింజలపైన గుడ్లు పెడతాయి. ఆ గింజలను గోదాంలో నిల్వ చేయడం వల్ల పురుగులు రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా గోదాంలో పగుళ్లు, చీలికలు ఉండడం వల్ల కూడా వివిధ దశల్లో ఈ పురుగులు దాగి ఉంటాయి. తదుపరి నిల్వ చేసినప్పుడు కొత్త విత్తనానికి ఈ పురుగులు పట్టడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. అదేవిధంగా విత్తన నిల్వ కోసం వాడే గోనె సంచులు, రవాణాకు వాడే వాహనాల ద్వారా కూడా మనకి పురుగులు కొత్త విత్తనానికి పట్టడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా రైతులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ నిల్వ

వ్యవసాయంలో ఆశించు ముఖ్యమైన పురుగుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది వడ్ల చిలుక. ఈ పురుగు వరి, గోధుమ, మొక్కజొన్న విత్తనాన్ని ఆశించి చాలా నష్టం కలగజేస్తుంది. ఈ పురుగు సీతాకోక చిలుక జాతికి చెందినది. ఈ పురుగు రెక్కలు చూసినట్లయితే లేత గోధుమ రంగులో ఉంటాయి. అదే ఈ పురుగు విత్తనాలపైన గుడ్లు పెట్టడం జరుగుతుంది. గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు విత్తనం లోపలికి వెళ్లి లోపల పదార్థాలను తింటూ అక్కడే కోశస్థ దశకు చేరుకుంటాయి. వారం రోజుల తర్వాత రెక్కల పురుగులు బయటకు వచ్చి తన జీవిత చక్రం 30 నుంచి 30 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. రెండో ముఖ్యమైన పురుగు ముక్కు పురుగు. ముక్కు పురుగు వరి, గోధుమ మరియు జొన్న, మొక్కజొన్నలో ఎక్కువగా కనపడుతుంది. ఈ పురుగు కూడా వడ్ల చిలుక వల్లే తల్లి పురుగు గింజలపైన చిన్న రంధ్రం చేసి దానిలో గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజలోనికి పోయి తింటూ అక్కడే కోశస్థ దశకు చేరుకుంటాయి. వారం రోజుల తర్వాత ఈ పురుగులు గుండ్రని రంధ్రం చేసుకుని బయటకు వస్తాయి. తర్వాత మూడో పురుగు నుసి పురుగు. ఇది పెంకు జాతికి చెందినది. ఇది దీనిని సులభంగా రైతులు గుర్తించవచ్చును. దీనిని చూసినట్లయితే తలభాగం క్రిందికి వంగినట్లుగా ఉంటుంది. ఈ పురుగు ఎప్పుడైతే గింజలను తినడం జరుగుతుందో ఆ గింజలను పరిశీలించినట్లయితే మనకు ఆ గింజలపైన ఆకారం లేని పెద్ద పెద్ద రంధ్రాలు కనపడతాయి. నాలుగో పురుగు మనకి చూసినట్లయితే పిండి పురుగు. ఈ పురుగు కూడా మనకి ఎక్కువగా మరపట్టిన పదార్థాల్లో ఎక్కువ కనపడుతుంది. బియ్యం, పిండి, రవ్వ, మైదాలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ పిండి పురుగు ఆశించినప్పుడు మనకి రవ్వలో కానీ పిండిలో కానీ ముక్కిన వాసన కనపడుతుంది. ఇవన్నీ కూడా మనకి ఈ నాలుగు పురుగులు ఎక్కువగా మనకి వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్నలో ఎక్కువ కనపడతాయి. ఇప్పుడు అపరాలను ఆశించే పుచ్చు పురుగు గురించి తెలుసుకుందాం. ఈ పుచ్చు పురుగు ఎక్కువగా మనకి మినుములను, పెసర్లను, కందులను ఆశించడం జరుగుతుంది. ఇవి పురుగు గింజలపైన గుడ్లను పెడతాయి. గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు గింజలోనికి ప్రవేశించి లోపల పదార్థాలను తింటూ కోశస్థ దశకు చేరుకుంటాయి. వారం రోజుల తర్వాత తల్లి పురుగులు గింజలపైన గుండ్రని రంధ్రాలు చేసి బయటకు వస్తాయి. రైతులు పెసరు కాని, మినుము కాని, కందులను కాని చూసినట్లయితే నిలువలో గుండ్రని రంధ్రాలు కనపడతాయి. ఈ పురుగు ఆశించడం వల్ల, అంటే పుచ్చు పురుగు ఆశించడం వల్ల మనకి ఈ గింజలపైన గుండ్రని రంధ్రాలు కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా వేరుశనగను ఆశించే పుచ్చు పురుగు కూడా ప్రధాన సమస్యగా మారింది. ఇది నూనె గింజల్లో ప్రధాన సమస్యగా మారింది. ఇది కాయల మీద గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజలోపలికి ప్రవేశించు ఆ గింజలోని పదార్థాలన్నీ తింటూ డొల్లగా మారుస్తాయి. దీనివల్ల మనకి నాణ్యత అనేది కోల్పోతుంది. అలాగే నూనె శాతం కూడా తగ్గడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమైన పురుగులు, అంటే నిల్వలో ఆశించే పురుగుల గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. ఇప్పుడు వీటి నివారణ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అయితే నిల్వకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోత సమయంలో ధాన్యంలో తేమ శాతం సుమారుగా 24% ఉంటుంది. ఎప్పుడైతే మనం నిల్వ చేస్తామో అది 10 నుంచి 12 ఉండేటట్లు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. మనకి ఉదాహరణకి మనకి వరిలో అయితే 13% వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. అదే మొక్కజొన్న అయితే 12%. మనకి నూనె గింజలైతే 6 నుంచి 8% ఉండేటట్టు, అప్రాల్ అయితే 8 నుంచి 10 తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ తేమ శాతం 14% కంటే ఎక్కువ ఉన్నట్లయితే బూజు తెగులు ఎక్కువగా కనపడుతుంది. మనము ఎప్పుడు కూడా నిల్వ చేసినప్పుడు పాత ధాన్యాన్ని కొత్త ధాన్యంతో కలపరాదు. నిల్వ చేసే ముందు గోన సంచులను ఎప్పుడు కూడా మనము కొత్త సంచులు వాడాలి. ఒకవేళ కొత్త సంచులు లేనప్పుడు పాత సంచులు వాడే పరిస్థితిలో మనము ఆ సంచులను 10% వేప ద్రావణంలో పిచికారీ చేసి వాడుకోవాలి. లేదా 5% వేపగింజల కషాయంలో ముంచి ఆరబెట్టుకుని గోన సంచులు వాడాలి. లేదా డెల్టామెత్రిన్ 2 మిల్లీలీటర్లు నీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసి ఆరబెట్టుకున్న తర్వాత నిల్వ చేసుకోవాలి. గోదాంలో మనకి పరిశుభ్రత పాటించాలి. గోదాంలో మాలత్యాన్ అనే ద్రావణము 1:100 నిష్పత్తిలో నీటి కలిపి ప్రతి 100 చదరపు మీటర్లకు 30 మిల్లీలీటర్ల మాలత్యాన్ 3 లీటర్ నీటిలో కలిపి మనకు గోదాం అంతా తడిచేలాగా పిచికారీ చేయాలి. బస్తాలను ఎప్పుడు కూడా బల్లలు లేదా చెక్కతో చేసిన బల్లల మీద పెట్టాలి. లేదా చేపల మీద ఈ సంచులు అమర్చుకోవాలి. నేరుగా ఈ సంచులను గూడకు ఆనించరాదు. అప్పరాలు నిల్వ చేసేటప్పుడు వేప నూనె లేదా ఆముదం నూనె ప్రతి కిలో గింజకి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి నిల్వ చేసుకోవాలి. విత్తనము నింపే సంచులలో వేప ఆకులను లేదా అడుగు భాగాన వేసి సంచి నింపిన తర్వాత మరల 1 పొర వేప ఆకులు వేయాలి. 100 కేజీల విత్తనానికి 2 కేజీల వేప గింజల పొడి

0: పెడితే పురుగుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. నిల్వ చేసే గోదాములను శుభ్రంగా ఉంచుకోవాలి. గోదాంలో పగుళ్లు లేకుండా చూడాలి. అదేవిధంగా తలుపులకు కిటికీలకు కూడా రంధ్రాలు లేకుండా చూడాలి. అప్రాలను మనం నిల్వ చేసినప్పుడు పాలిథిన్ సంచుల్లో నిల్వ చేసినట్లయితే మనకు పురుగులు లేకుండా మనము మన అప్రాలను కాపాడుకోవచ్చు. ఇప్పుడు నిల్వ సమయంలో చేపట్టవలసిన చర్యల గురించి తెలుసుకుందాం. విత్తన నిల్వలో పురుగులను గమనించినట్లయితే విషవాయువులతో గోదాములో పురుగులను నివారించుకోవచ్చు. గోదాములో వివిధ రకాల కీటకాలు అరికట్టడానికి 1 టన్ను ధాన్యానికి 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్లలను 1 వేసి గోదాంను వారం రోజుల వరకు మూసివేయాలి. ఈ బిళ్ల నుండి వచ్చిన ఫాస్ఫిన్ అనే విషవాయువు ఈ కీటకాలను చంపివేస్తుంది. కాని ఊదర పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. విషవాయువు వలలను నింపడానికి ముందు నల్లటి పాలిథిన్, విషవాయువు అంటే సెల్ఫాస్ టాబ్లెట్ పెట్టక ముందు ఒక నల్లటి పాలిథిన్ షీట్ బస్తాల మీద పరిచి అంటే ఎయిర్ టైట్ కండిషన్ లో ఉంచుకోవాలి. ఆ పాలిథిన్ షీట్ పైన మనకి ఇసుక గాని మట్టి గాని బస్తాలు పెట్టినట్లయితే లోపలికి అంటే గాలి కాని చొరబడకుండా మళ్ళీ బయట నుండి రాకుండా లోపల నుంచి బయటికి రాకుండా ఎయిర్ టైట్ కండిషన్ మనము చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనకి ఆ ఫాస్ఫిన్ గ్యాస్ ఏదైతే విడుదల అవుతుందో అది కీటకాలని చంపడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా మనము ఈ ఊదర పెట్టేటప్పుడు కిటికీలు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసార వివరాలు.

ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లు. ముందుగా ప్రసార వివరాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పశువుల్లో వచ్చే పొదుగు వాపు వ్యాధి వల్ల కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి హైదరాబాద్ పశు వైద్య కళాశాల బయాలజీ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ గోపాల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీమతి కృష్ణసాయి గారు. అలాగే 7:40 ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. కిసాన్ వాణి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. ఇక 8:00 ప్రసారమవుతుంది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 8:30. జానపద సంగీతం వింటారు. 8:45 హిందీలో వార్తలు. అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. అలాగే 10:00

అలాగే 10 గంటలకు 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 టు బి హెల్డ్ ఇన్ జపాన్ ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 10:20 అలనాటి మధుర గీతాల కార్యక్రమాన్ని వింటారు. 11 గంటలకు హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 11:10 ఈనాటి ప్రసారాలు సమాప్తమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇక రేపటి ప్రభాత ప్రసారంలో మీరు వింటారు.

0: 6:10 భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో డాక్టర్ ఎస్ వెంగమామ గారు సమర్పించిన సూక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, అనంతరం 6:50 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 ప్రభాత లహరి, 7:20 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. అలాగే 7:45 తిరిగి ప్రభాత లహరి కార్యక్రమంలో, 8:00 ప్రాయోజిత కార్యక్రమంలో ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ ఎం రోహిత్ అంకాలజిస్టు గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. అలాగే 8:30 ప్రాయోజిత కార్యక్రమంలో సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. 8:45 సినీ రంజని, 9:00 హృదయ రాగాలు. ఇక 10:00 నుంచి సాయంకాలం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ మరియు ముంబై కేంద్రాల నుంచి ప్రసారం వింటారు. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్ లో 72వ జాతీయ చలన చిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఈరోజు ప్రారంభించారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 30 రోజుల మలేషియా పర్యటనకు ఉద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. జపాన్ నగోయాల జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. గుజరాత్ ఏక్తానగర్లోని భారీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నేపథ్యంగా జరిగిన 72వ జాతీయ చలన చిత్రాల పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఫీచర్, నాన్ ఫీచర్, రైటింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపిన విజేతలు అవార్డులను అందుకున్నారు. వేడుక సందర్బంగా మొత్తం 92 ముర్ము పురస్కారాలను అందించారు. 5 దశాబ్దాలకు పైగా భారతీయ చలనచిత్ర రంగానికి అందించిన అపూర్వమైన సేవలను గుర్తిస్తూ లెజెండరీ నటుడు అనంతనాగ్కు 2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పొలిటికల్ థ్రిల్లర్ ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా నిలిచి స్వర్ణ కమలాన్ని గెలుచుకుంది. నటుడు రందీప్ హుడా స్వతంత్ర వీర సావర్కర్కు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ఇక సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 AD చిత్రం నాగ్ అశ్విన్ సింగిరెడ్డికి అత్యధికులను ఆకట్టుకున్న బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డును కట్టబెట్టింది. తమిళ సినిమా అమరన్ కు గాను రాజ్ కుమార్ పెరియార్ స్వామి ఉత్తమ దర్శకుడు ట్రోఫీని అందుకోగా 35 చిన్న కథ కాదు తెలుగు సినిమా బాలల విభాగంలో ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టికి, చందు ఛాంపియన్ సినిమాలో నటనకు గాను కార్తిక్ ఆర్యన్ కు ఈ ఏటి ఉత్తమ యాక్టర్ అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. ఆర్టికల్ 370 ఉత్తమ అభినయానికి గాను యామి గౌతమ్ బెస్ట్ యాక్ట్రెస్ గా నిలిచారు. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మరాఠీ నటుడు బంగార్ ఉత్తమ చిత్రంగా నిలవగా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తా ప్రతీక్ అనే సినిమాగాను ఉత్తమ దర్శకుడుగా నిలిచారు. సినిమా రైటింగ్ విభాగంలో సంజీవ్ శ్రీవాస్తవ ఉత్తమ విమర్శకుడి అవార్డును సొంతం చేసుకున్నారు. కమిటీ కుర్రోళ్ళు సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. వేడుకను ఉద్దేశించి ప్రసంగించిన రాష్టపతి ద్రౌపది ముర్ము భారతీయ సినిమా వైవిధ్యాన్ని, సాంస్కృతిక బలాన్ని ప్రస్తావించారు. భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు, సాంఘిక పరిస్థితులను భారతీయ సినిమాలు అత్యద్భుతంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ తమ తమ ప్రాంతాల్లో ఉత్తమ పర్యాటక స్థలాన్ని ఎంపిక చేస్తే భవిష్యత్తులో అక్కడ జాతీయ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే వీలు కలుగుతుందని వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులకు సూచించారు. న్యూఢిల్లీ భారత మండపంలో జరుగుతున్న 9వ భారత అంతర్రాష్టీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించేందుకు భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

0: This water week celebrations have proved to be significant by bringing together the policymakers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
1: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీరు సమాజ సమిష్టి సంపద కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 53వ జాతీయ మేనేజ్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి పరిశ్రమ, బోర్డు రూమ్, సేవా కేంద్రం, పరిశోధన, అభివృద్ది జట్టు తమ తమ రంగాల్లో ఉన్నత ప్రమాణాలు, లోపాల కట్టడి, భరోసా కల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరతలను ప్రస్తావిస్తూ, ఇటువంటి వాతావరణంలో స్థిరత్వం అంటే ప్రపంచానికి దూరంగా ఉండడం కాదని, దేశీయ సామర్థ్యాల పెంపు, ఆర్థికంగా బలాన్ని పుంజుకోవడం, పారిశ్రామిక సత్తా మెరుగుదలపై దృష్టిని కేంద్రీకరించడమని చెప్పారు.
2: We face a parallel shift in the architecture of the global trade and supply chains. In such an environment, resilience cannot mean retreating into economic isolationism. For India, resilience means deep domestic capacity, fiscal strength and industrial scale so that global shocks are absorbed without interrupting national development.
1: సగటున ప్రపంచ ఆర్థిక అభివృద్ది రేటు 3% ఉండగా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం 8% చేరువలో దూసుకుపోతోందని, దాంతో మన ఆర్థిక సుస్థిరత ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మాదక ద్రవ్యాల నిరోధక ప్రత్యేక దళం ఏఎన్టీఎఫ్కు చెందిన రాష్టాల, కేంద్రపాలిత ప్రాంతాల అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను కాపాడే లక్ష్యంతో ఎన్సీబీ 2 రోజుల సదస్సును నిర్వహిస్తోంది. సమష్టి నిశ్చయం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరుగుతున్న సదస్సులో వివిధ రాష్టాలకు నిర్దేశించిన లక్ష్యాల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్బంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నూతన వెబ్సైట్ను ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి దేశ యువతను కాపాడేందుకు ప్రభుత్వం ఉద్యమ స్పూర్తితో పనిచేస్తోందని, ప్రధానమంత్రి నిర్దేశించిన 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాదక ద్రవ్య విముక్త భారత్తోనే సాధ్యమని మంత్రి చెప్పారు. 30 రోజుల మలేషియా పర్యటనకుద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కోలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. ఇటీవల కాలంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని ఆ దేశంలో ఉపాధి పొందేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో కొందరు ఏజెంట్లు మోసాలకు పాల్పడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామంటూ వీరిని వంచిస్తున్నారని, దరిమిల గడువు ముగిసిన అనంతరం చట్ట వ్యతిరేకంగా భారత పౌరులు అక్కడ నివసిస్తున్నారని, స్థానిక ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యలకు గురవుతున్నారని హైకమిషనర్ జారీ చేసిన ప్రకటన తెలిపింది. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఈరోజు, రేపు ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలో కూడా ఇదే పరిస్థితి ఉండగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు 147 పరుగుల భారీ తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. భారత క్రికెట్ రంగానికి అత్యద్భుత విజయాన్ని అందించిన మన మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆత్మవిశ్వాసం, నైపుణ్యం అద్భుత జట్టు స్పూర్తి విజయాన్ని సాకారం చేశాయన్నారు. జపాన్ సను అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు భారత్ జపాన్ జట్ల మధ్య జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్లో 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన భారత్ ఊపిరి పీల్చుకుంది. వర్షం వల్ల మ్యాచ్ 2.5 గంటలు ఆలస్యంగా మొదలవడంతో ఇరు జట్లు 5 ఓవర్లకే పరిమితమయ్యాయి. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకోగా, జపాన్ స్పిన్నర్లు మన బ్యాట్స్మెన్ ని 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులకే కట్టడి చేశారు. గెలుపుకై 30 బంతుల్లో 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించాల్సి రావడంతో క్రికెటింగ్ చరిత్రలో పెద్ద సంచలనం త్రుటిలో తప్పినట్లయింది. సూపర్ ఓవర్స్ గెలుపులు సహా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో భారత్కి ఇది 200వ విజయం కావడం విశేషం. 2026 జపాన్

0: ఏషియన్ గేమ్స్ లో భాగంగా జరిగిన పురుషుల 55 కేజీల ప్రిలిమినరీ రౌండ్ బాక్సింగ్ పోటీలో మన బాక్సర్ జాదుమణి సింగ్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య విజేత నేపాల్ కు చెందిన చంద్రబహదూర్ థాపాపై 5-0 భారీ విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్ లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో గోల్డ్ మెడలిస్ట్ సాక్షి చౌదరి ఒలింపిక్స్ విజేత ఐరా విలెగాస్ పై విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్ లోకి ప్రవేశించారు. రానున్న దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ను నడిపే చోదక శక్తిగా భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పెట్రోలియం సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి ఓపెక్స్ 7వ ఉన్నతస్థాయి సమాపేశానికి సంస్థ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ హైస్తో కలిసి హర్దీప్ సింగ్ పూరి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ప్రారంభించారు. 30 రోజుల మలేషియా పర్యటనుద్దేశించి వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో పశువుల్లో వచ్చే పొదుపు వాపు వ్యాధి వల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి హైదరాబాద్ పశువైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కృష్ణసాయి.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी,
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువులలో వచ్చే పొదుగు వాపు వ్యాధి మాస్టైటిస్ వల్ల కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి తెలియజేయడం కోసం హైదరాబాద్ పశువైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం సహాయక ఆచార్యులు డాక్టర్ ఎల్ గోపాల గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం.
7: నమస్తే.
6: ఈ మాస్టైటిస్ అంటే ఏమిటి సార్?
7: మాస్టైటిస్ దీన్ని మనము సాధారణంగా పొదుగు వాపు వ్యాధి అంటారు. ఇది ముఖ్యంగా ఆవులు, గేదెలు వంటి ఎక్కువగా పాలిచ్చే పశువుల్లో ఈ పొదుగు గ్రంథి వాపు వల్ల ఏర్పడే వ్యాధి. ప్రధానంగా బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్ల సంభవిస్తుంది. దీనితో పాటు భౌతిక గాయాలు కానీ, రసాయనిక లేదా ఇతర కారణాల వల్ల కూడా పొదుగులో వాపు అనేది దారితీస్తుంది.
6: అయితే దీని వలన పశువుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మరి ఎలా గుర్తించాలి సార్ వాటిని?
7: అయితే దీని వలన ముఖ్యంగా పాల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది, అలాగే పాల నాణ్యత అనేది కూడా మారిపోతుంది. పాలలో ఈ సొమాటిక్ సెల్స్ అనేది, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే కణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో పాటు పాల నాణ్యత తగ్గిపోవడం, అలాగే దీన్ని చికిత్స చేయించడానికి

0: చికిత్స ఖర్చులు పెరుగుతాయి, పాలు పారవేయాల్సి వస్తుంది. దీనివల్ల రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుంది. అలాగే కొన్నిసార్లు తీవ్రమైన సందర్భాల్లో ఈ పొదుగుబాపు వ్యాధి వల్ల పశువులు మరణించే ప్రమాదం కూడా ఉంటుంది.
1: ఓకే సార్, అయితే ఈ పొదుగుబాపు వ్యాధి ఎలా ఏర్పడుతుంది సార్?
0: ఇది సాధారణంగా సూక్ష్మజీవులు అనగా ఈ బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగై ఎలాంటి రకాలైన సూక్ష్మజీవులైనా కానీ ఇవి చనుమొనల ద్వారా పొదుగు లోపలికి ప్రవేశించి దాంట్లో ఇన్ఫెక్షన్ ని కలగజేస్తాయి. సాధారణ మార్గం అయితే ఇది చనుమొనల ద్వారా వెళ్తాయి. అలాగే పర్యావరణంలో ఉండే ఈ బ్యాక్టీరియాలు ఏదైతే తీవ్రంగా ఇబ్బంది కలగ చేయవో ఆ సూక్ష్మ జీవుల వృద్ధి అనేది ఈ చనుమొనల ద్వారా వెళ్లడం వల్ల ఇన్ఫ్లమేషన్ అంటే ఆ వాపు అనేది పెరిగిపోతుంది. దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్ ఎదుర్కోవడానికి తెల్ల రక్త కణాలు పొదుగు ప్రాంతానికి పంపుతుంది. దీనివల్ల ఈ మనం అనుకున్న ఈ సోమాటిక్ సెల్ అనేది పెరుగుతుంది. దీనివల్ల అనేది పశువుకి చాలా ఇబ్బంది కలుగుతుందండి.
1: ఓకే సార్, ఈ మాస్టైటిస్ కు గల కారణాలు ఏమిటి, అవి ఎన్ని రకాలుగా ఏర్పడతాయో వివరించండి.
0: ఇందాక అనుకున్నట్టు సూక్ష్మజీవులు అవి ప్రధానంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు. కంటాజియస్ పాథోజెన్స్ అంటే ఏదైతే మనకు ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా, వైరస్ అని చెప్పుకున్నామో వాటి వల్ల వచ్చే వాటిని ముఖ్యంగా మనము చెప్పుకోవచ్చు. ఈ ప్రధానంగా ఈ సోకిన పొదుగు లేదా పాలు పితికే ప్రక్రియ ద్వారా ఒక పశువు నుంచి మరో పశువుకి వ్యాపిస్తుంది. ఉదాహరణకి ఈ బ్యాక్టీరియాలు ఏదైతే చీము కారణానికి ఉండే బ్యాక్టీరియాలు ఉంటాయో అలాంటి స్టాఫెలోకోకస్, స్ట్రెప్టోకోకై అండ్ మైకోప్లాస్మా అనే బ్యాక్టీరియాలు ఈ వ్యాధిని కలగజేస్తాయి. అలాగే వాతావరణంలో ఉండే ఈ సూక్ష్మజీవులు పశువులు ఉండే పరిసరాల్లో ఉంటే ఆ సూక్ష్మజీవులు చనుమొనల ద్వారా ప్రవేశిస్తాయి. ఉదాహరణకి ఇస్రేషియా కోలై, క్లెబ్సియల్లా, స్ట్రెప్టోకోకస్ ఇవి కూడా ఈ వ్యాధిని కలగజేస్తాయి.
1: ఓకే, దీనికి దోహదపడే ప్రమాద కారకాలు ఏముంటాయి సార్?
0: పశువులు సంబంధిత కారణాలు ముఖ్యంగా అధిక పాలు ఇచ్చే పశువులు, అలాగే పాలిచ్చే దశ నుంచి ఎక్కువగా పాలిచ్చే దశ వరకు, అలాగే పొదుగు నిర్మాణంలో లోపాలు ఉండడము, నిర్వహణకు సంబంధించిన కారణాలు, పాలు పితికే సమయంలో పరిశుభ్రత లేకపోవడం అనగా ఒక పాలు పితికే వ్యక్తి ఇంతకు ముందు అలాంటి వ్యాధి ఉన్న పశువు పాలు పితికి చేతులు సరిగ్గా కడగకుండా మళ్లీ వేరే ఈ పొదుగువాపు లేని వ్యాధి పశువు పాలు పితకడం వల్ల, లేదా తుడవడానికి వాడతారు చూడండి అవి దీనికి వాడడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది సోకుతుంది. అలాగే నీళ్లు కూడా, ఇదైతే మాస్టైటిస్ తో ఆల్రెడీ కలుషితమైన నీరు ఉంటుందో ఆ పొదుగు కడగడానికి వాడితే అది దానివల్ల చనుమొనల ద్వారా ఆ బ్యాక్టీరియా అనేది లోపలికి ప్రవేశిస్తుంది.
1: అసలు ఈ మాస్టైటిస్ ఎన్ని రకాలు సార్?
0: ఈ ముఖ్యంగా మనము దీన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి క్లినికల్ మాస్టైటిస్, సబ్ క్లినికల్ మాస్టైటిస్ అంటారు. క్లినికల్ మాస్టైటిస్ అంటే మన కంటికి కనిపించేది, ఏదైతే అది వాపు ఉన్నట్టు, దాన్ని ముట్టుకుంటే గట్టిగా ఉన్నట్టు కనిపిస్తే అది క్లినికల్ మాస్టైటిస్, మనకి కనబడడానికి కనిపించేది, బయటికి స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి, దాన్ని మనం క్లినికల్ మాస్టైటిస్ గా అంటారు. దీంట్లో పొదుగులో ఎక్కువగా వాపు, వేడి, నొప్పి, ఆ పొదుగు అనేది ఎర్రగా కనబడడము, లేకపోతే దాన్ని మనం ఎప్పుడైతే ముట్టుకుంటామో అది గట్టిగా ఉన్నట్టు ఏర్పడుతుంది. అలాగే పాలు పిండిన తర్వాత కూడా మనము దీన్ని గుర్తించవచ్చు. పాలల్లో ఆ పలుకులు, అలాగే రంగు మారడము, నీరులాగా ఉండడము పాలు, మరియు రక్తం కూడా అప్పుడప్పుడు చూస్తాము. దీన్ని మనము పాలలో చూడొచ్చు. ఇది తీవ్రమైనప్పుడు పశువుల్లో జ్వరము, ఆకలి మందగించడము, అలాగే నీరసము, పాల ఉత్పత్తి అనేది తీవ్రంగా పడిపోతుంది. పశువు కూడా ఎప్పుడు డీహైడ్రేట్ అంటే ఎప్పుడు నీరసంగా ఉంది. సో ఇది మొదటి రకము. రెండోది సబ్ క్లినికల్ మాస్టైటిస్ అంటారు. అంటే ఇది మనకి బయట నుంచి చూడడానికి కనిపించదు, ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఓకే, ఇది ముఖ్యమైన రకము. ఈ బయటికి పొదుగులో లేదా పాలల్లో స్పష్టమైన మార్పులు కనిపించవు, అయితే ఈ ఉత్పత్తి తగ్గిపోవడము, ఈ సోమాటిక్ సెల్ కౌంట్ అనేది ఏదైతే ఉంటాయో తెల్ల రక్త కణాలు పెరిగిపోతాయి, క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఇది ఒక పశువు నుంచి ఇంకో పశువుకి సోకుతుంది, దాని తర్వాత మొత్తం మనకు మందలో పాలు మొత్తం తగ్గిపోతుంది, అప్పుడు మనకి డౌట్ వస్తుంది ఈ ఇన్ఫెక్షన్ ఉందేమో. దీన్ని టెస్ట్ చేయడం వల్ల మనము గుర్తించవచ్చు. అందువలన దీనిని హిడెన్ మాస్టైటిస్ అంటారు, అంటే దాక్కున్న పొదుగు వాపు వ్యాధి అని అంటారు. ఇది గుర్తించడానికి మనకి కాలిఫోర్నియా మాస్టైటిస్ టెస్ట్ అంటారు. అది ఎక్కడైనా మనం రైతులు కూడా చేసుకోవచ్చు ఈ టెస్ట్ ని. అంటే పాలు పితికి నల్లటి క్లాత్ దాంట్లో పెడితే దాంట్లో ఏమన్నా చీము ఉన్నా గానీ, పలుకులు ఉన్నా గానీ, రక్తం ఉన్నా గానీ ఈజీగా

0: రెండు రోజుల్లో రిజల్ట్ ఇచ్చేస్తారు. దీంట్లో ఏ ఇన్ఫెక్షన్ ఏ బ్యాక్టీరియా ఉంది, దానికి ఎలాంటి రకమైన యాంటీబయాటిక్లు వాడాలి వాళ్ళు చెప్పేస్తారు. సో అది రైతులు పాలు ఎంత తొందరగా పిండి తొందరగా ఇస్తే మంచి రిజల్ట్ వస్తుంది, లేట్ చేస్తే రిజల్ట్ అనేది తేడాగా వస్తుంది.
1: ఓకే సార్, దీని తీవ్రత ఎలా ఉంటుంది సార్? మరి దీనిని ఎలా వర్గీకరిస్తారు?
0: ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మనకు బయట కనబడే లక్షణాలు, కనబడని లక్షణాలు, దీని తీవ్రతను బట్టి మూడు రకాలుగా అనుకోవచ్చు. ఒకటి గ్రేడ్ వన్ అంటారు, దీన్ని మైల్డ్ రకం ఆర్ చాలా తక్కువ మోతాదులో ఉండే ఇన్ఫెక్షన్ ఇది. ఇది పాలలో మాత్రమే మార్పులు మనము చూడొస్తాం. అవేందంటే ఆ క్లాట్స్ గాని పాలేని నీళ్ళలాగా ఉండడం గాని లేకపోతే పలుకులు గాని ఉండడం ఉంటుంది. రెండు రకానికి వచ్చేసరికి గ్రేడ్ టూ, ఇదేందంటే మధ్యస్థ రకం. దీంట్లో పాల మార్పులతో పాటు పొదుగులో వాపు, నొప్పి, వేడి, ఎరుపు ధనం అనేది కనిపిస్తాయి. మూడో రకానికి వచ్చేసరికి గ్రేడ్ త్రీ, స్థానిక లక్షణాలతో పాటు ఒక్కొక్క సిస్టమ్ అంటే దాని వ్యవస్థ అనేది కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో దాంట్లో జ్వరం రావడము, పశువు చాలా నీరసించి డిప్రెషన్ లో ఉండడము, అలాగే ఒక్కొక్కసారి షాక్ లో కూడా వెళ్ళిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్ రక్తంలో తిరుగుతూ ఉంటుంది బ్యాక్టీరియా కాబట్టి, అవి కొన్ని విష పదార్థాలను రిలీజ్ చేస్తాయి కాబట్టి అన్ని సిస్టమ్స్ ఆ పొదుగుతో పాటు బాడీలో ఉండే ఒక్కొక్క అవయవాలు కూడా దెబ్బతింటాయి అన్నట్టు. ఇది మూడో రకము గ్రేడ్ కిందికి వస్తుంది.
1: ఈ మూడు రకాలైనా వీటి లక్షణాలు ఎలా ఉంటాయి?
0: వీటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవడానికి ముందు పొదుగు లక్షణాలు మాట్లాడు. పొదుగు లక్షణాలకు వచ్చేసరికి ఈ వేడి, వాపు, ఇందాక చెప్పుకున్నట్టు నొప్పి, ఎర్రబడటము, గట్టిపడటము, చనుమొనలు కూడా గట్టిపడటం ఉంటుంది. ఎప్పుడైతే మనం పాలు పితకడానికి ట్రై చేస్తామో అప్పుడు అది కుచించుకొని పోతుంది చనుమొనల రంధ్రం. సో నీళ్లలాగా పాలు వస్తుంది, అది ముందు స్టేజ్ లో. ఒక గట్టిగా దాన్ని తీస్తే దానికి నొప్పి ఉంటుంది, ఒక్కొక్కసారి అది పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అలా అని చెప్పేసి మనం దాన్ని వదిలేయొద్దు, ఎంత పాలైతే అంత దాన్ని తీసేసి పారబోసేయాలి. పారబోసి దానికి ఎప్పుడు మనము గోరువెచ్చని నీళ్లతో కడిగి పరిశుభ్రమైన బట్టతో తుడి చేయాలి. లేని పరిస్థితుల్లో ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి దాని పక్కదానికి సోగుతుంది. ఇది ఇంకోటి పాల లక్షణాలకు వచ్చేసరికి ఇందాక చెప్పుకున్నాము పాల రంగు మారుతుంది, దాంట్లో గడ్డలు గడ్డలుగా ఫ్లేక్స్ ఉంటాయి, రక్తము ఒక్కొక్కసారి దాంట్లో చీము అనేది కూడా కనిపిస్తుంది పాలలో.
1: అంటే ఇన్ఫెక్షన్ అంటారు కదా?
0: ఇన్ఫెక్షన్ అది బ్యాక్టీరియా వల్ల కాబట్టి ఇన్ఫెక్షన్. సో సాధారణంగా దీంట్లో శరీర లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి తీవ్రమైన ఇన్ఫెక్షన్ స్టేజ్ లో, అంటే మనం దానికి ట్రీట్మెంట్ ముందుగా గుర్తించినప్పుడు దానికి చికిత్స చేయించని పరిస్థితిలో ఇది తీవ్రమైన దశలో ప్రవేశిస్తుంది. ఆ తీవ్రమైన దశలో జ్వరము, ఆకలి మందగించడము, నీరసము అలా ఉండి చివరికి పశువు షాక్ లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.
1: ఈ వ్యాధిని ఎలా నిర్ధారిస్తారు? ఏమైనా పరీక్షలు ఉన్నాయా?
0: ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నిర్ధారించడం అంటే ముందుగా లక్షణాలను బట్టి రైతే నిర్ధారించుకోవచ్చు. ఆ టైంలో దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని కలిసి ఈ విధంగా ఉంది అని చెప్తే అతను కూడా పరీక్షించి లక్షణాల ద్వారా దానికి తగిన చికిత్స ఇస్తారు. లేని పరిస్థితుల్లో తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఆ పాలు, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ పాలు తీసుకుని ఫ్రెష్ గా అప్పుడే పితికిన పాలు ఆ ల్యాబ్ లోకి ఇవ్వాలి, లేదంటే మా కాలేజీలో ఇచ్చినా గానీ మేము టెస్ట్ చేస్తాము, ఒక రోజులో రిజల్ట్ చెప్తాము అది నిజంగా పొదుగువాపు వ్యాధా లేకపోతే వేరే ఏమైనా దెబ్బ తగిలిందా, ఇది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందైతే ఏ బ్యాక్టీరియా ఉంది, దానికి యాంటీబయాటిక్ వాడాలనేది కూడా మేము చెప్పేస్తాము. ఇది ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చింది. ఇది కాకుండా వాతావరణంలో మార్పులు, ఒక్కొక్కసారి సడన్ గా చల్లగా వాతావరణం మారిపోతుంది, ఆ టైంలో కూడా ఈ బ్యాక్టీరియాలు గానీ లేకపోతే ఆ పశువు యొక్క శరీరం దాన్ని తట్టుకోలేక ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తాయి అన్నట్టు.
1: దీనికి చికిత్స ఎలా సార్? మరి నివారణ గాని
0: ఉంటాయండి. దాని ముందు మనము టెస్టులు చేయాల్సి వస్తుంది. ఆ టెస్ట్లు ఇందాక మనం ల్యాబొరేటరీలో ఇచ్చినప్పుడు ఫస్ట్ రైతే చేసుకోవాల్సింది దాన్ని ఒత్తి చూసుకోవాలి. నిజంగా అది ఒత్తినప్పుడు ఏమైనా గడ్డలుగా ఉందా, పొదుగు మాత్రమే ఉందా దాంట్లో లేకపోతే చనుమొనలు కూడా గట్టి పడ్డాయా, పాలు సరిగ్గా వస్తున్నాయా లేవా చూసుకోవాలి. దానితో పాటు ఆ చనుమొనల నుంచి పాలను విడిగా తీసి పరిశీలించాలి, వేరే వాటితో కలపకుండా పరిశీలించాలి. దాంట్లో ఏదైతే గడ్డలుగా గాని, చీము గాని, రక్తం గాని ఏమైనా ఉంటే దాన్ని అప్పుడే చూసుకోవచ్చు. లేదంటే ఇందాక మన రైతులు కూడా చేసుకునేది ఒక మెథడ్ ఉంటది, అది స్ట్రిప్ కప్ టెస్ట్. అంటే నాలుగు కప్పులు, నాలుగు పొదుగుల నుంచి వచ్చే నాలుగు కప్పులు ఉంటాయి ఒకటే హ్యాండిల్ తో. సో దాంట్లో నాలుగు చనువుల నుంచి
1: నాలుగు కప్స్ పడుతుంది
0: మిల్క్ తీసుకుని చెక్ చేసుకోవాలి. ఇది ముందు వరుస, ఇది వెనకాల వరుస, ఎడం పక్క, కుడి పక్క, మనం చెక్ చేసుకుంటే అన్ని బాగానే ఉంటే పర్లేదు. ఏదైనా తేడాగా ఉంటే దాన్ని ఈ టీట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది, దానికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు మనము కాలిఫోర్నియా మాస్టైటిస్ టెస్ట్ అనే ఇంకో టెస్ట్ ఉంటుంది, అది మేము ల్యాబొరేటరీలో చేస్తాము. దీనివల్ల

0: తెల్ల రక్త కణాల సంఖ్యను మేము గుర్తిస్తాము. ఒకవేళ తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు దీనికి తగిన చికిత్స మేము చెప్తాము.
1: ఓకే.
0: దీన్ని సాధారణంగా పొదుగు వాపు వ్యాధిని మనము నాలుగు రకాలుగా విభజిస్తాము. ఏది సోమాటిక్ సెల్ కౌంట్, తెల్ల రక్త కణాలు
1: ఓకే.
0: సంఖ్యను ఆధారంగా. కొన్నిసార్లు మనం చూసినప్పుడు దాంట్లో ఆ తెల్ల రక్త కణాలు అనేది 1, 2 అనేది ఉంటాయి. ఇది సాధారణము. మనము ఆరోగ్యవంతమైన పశువులు చూసినా గాని 1, 2 తెల్ల రక్త కణాలు ఉంటాయి.
1: ఓకే.
0: అదే 2 కంటే ఎక్కువ ఉంటే అది అప్పుడే ఇన్ఫెక్షన్ మొదలైనట్టు. దాన్ని 1+ గ్రేడ్ గా చూపిస్తాము. ఒక్కొక్కసారి 5 నుంచి 10గా చూపిస్తాయి. ఒక ఫీల్డ్ లో మనం చూసినప్పుడు ఒక్కసారికి మనకు 5 నుంచి 10 ఈ తెల్ల రక్త కణాలు అనేటివి కనబడతాయి. అది 2+ సెకండ్ గ్రేడ్ గా చూస్తాము. 10 నుంచి 20 దాకా ఆర్ 25 దాకా ఉంటే అది 3rd గ్రేడ్ గా చూస్తాము. ఓకే, అంతకంటే ఎక్కువ ఉంటే అది సివియారిటీ కిందికి వస్తుంది. దానికి తగిన ఇమీడియట్ గా దానికి ట్రీట్మెంట్ చికిత్స చేయకపోతే పశువు షాక్ లోకి వెళ్లి చనిపోయే ప్రమాదం వస్తుంది. సాధారణంగా మనం చెప్పుకున్నాము 1, 2, 3 రకాలుగా కణాల సంఖ్యను, తెల్ల రక్త కణాల సంఖ్యను బట్టి. 1, 2 అయితే ఏమి కాదు, దాంట్లో అది సాధారణమే. 2 నుంచి 5 అయితే మొదటి దశ, 5 నుంచి 10 రెండో దశ, 10 నుంచి 20, 25 మూడో దశ, అంతకంటే ఎక్కువ ఉంటే అది తీవ్రమైన స్థాయి. ఈ స్థాయిలో పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే సోమాటిక్ సెల్ కౌంట్ అంటే ఇవే తెల్ల రక్త కణాలు, ముఖ్యంగా ఈ ల్యూకోసైటు ఎపిథీలియల్ సెల్స్ అంటారు. ఎపిథీలియల్ సెల్స్ అనేది కామన్ గా అందులో ఉండే కెనాల్ ద్వారా వచ్చేస్తా ఉంటాయి. దీన్ని మనం పెద్దగా పట్టించుకోవద్దు. బట్ తెల్ల రక్త కణాలు అయితే ఉంటాయో దీన్ని మనము పరిగణలోకి తీసుకొని ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎంతవరకు ఉందనేది చెప్తాము. అందువల్ల ఈ సోమాటిక్ సెల్ కౌంట్ అనేది ముఖ్యంగా జంతువులు మరియు ఇతర కారణాల నేపథ్యంలో దీన్ని గుర్తించాలి. అదే దానికి నిజంగా అవసరం ఉందా లేదా, చేసిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అలాగే మిల్క్ కల్చర్ టెస్ట్ అంటారు. అయితే మేమైతే ల్యాబ్ లో ఏదైతే చేస్తామో ఈ మిల్క్ కల్చర్ టెస్ట్, అప్పుడే పితికిన పాలు మాకు వచ్చేస్తే దాన్ని మేము వెంటనే ల్యాబొరేటరీలో చేసే రకరకాల టెస్టులు ఉంటాయి. ముందు మేము దాంట్లో ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని మేము ఎక్కువ సంఖ్యలో తీసుకొస్తాము. తీసుకొచ్చిన తర్వాత నిజంగా ఉన్నాయా లేవా, ఎలాంటి రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని గుర్తించి దాన్ని మేము ఒక ప్లేట్ లో గ్రో చేస్తాము. గ్రో చేసినాక యాంటీబయాటిక్లు, ఆ రకాలకి ఏ రకమైన యాంటీబయాటిక్లు బయట పశు వైద్యంలో ఉన్నాయో అన్ని వాడతాము. ఏదైతే దానికి బాగా పనిచేస్తే అక్కడ ఈ బ్యాక్టీరియా అనేది పెరగదు. దానికి మనం కోల్చుకునే విధానం ఒకటి ఉంటుంది. కొన్ని యాంటీబయాటిక్లు తక్కువ డోస్ లో కూడా బాగా పనిచేస్తాయి, కొన్ని యాంటీబయాటిక్లు ఎక్కువ డోస్ లో కూడా సరిగ్గా పనిచేయవు. అలాంటి వాటిలో మేమేం చేస్తామంటే రైతులకి ఈ టెస్ట్ చేసిన తర్వాత తక్కువ డోసులో, తక్కువ మోతాదులో, తక్కువ ప్రైజ్ లో ఏదైతే అవైలబుల్ ఉంటుందో, తక్కువ రేట్ కి, అలాంటివి మేము అడ్వైజ్ చేస్తాము. అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కూడా. అలాంటి యాంటీబయాటిక్స్ తీసుకుని వాళ్ళు పశువులకి ఇచ్చుకోవచ్చు. వీటికి ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టు బ్యాక్టీరియాలు స్టాఫెలోకోకై, స్ట్రెప్టోకోకై, ఎస్సెరిషియా కోలై, మైకోప్లాస్మా అనే బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటికి ఇతర రకాలు యాంటీమైక్రోబియల్ ససెప్టిబిలిటీ టెస్ట్ అంటారు, ఆర్ ABST అని కూడా అంటారు. ఇది జిల్లా ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు. ఏ యాంటీబయాటిక్ వాడాలి, ఏందనేది, ఎంతవరకు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, దీని మీద కూడా మనము ముఖ్యంగా రైతులకి అవగాహన కలిగించవచ్చు. మేము ఇప్పటికీ 2-3 సార్లు రైతులకి అవగాహన సదస్సులు కూడా ఏర్పరచాము. ఏదైతే పశువులు ఎక్కువగా పాలిస్తాయో వాటికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. అవి ఎక్కువగా ఇలాంటి పొదుగువాపు వ్యాధికి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.

0: దీనివల్ల రైతులకు ఆర్థిక నష్టం ఏ విధంగా జరుగుతుంది సార్?
1: ముఖ్యంగా పాల ఉత్పత్తి తగ్గిపోవడం అనేది ముఖ్య కారణం దీనికి. అలాగే దానికి సరైన సమయంలో చికిత్స అందకపోతే అది చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. చాలా వరకు రైతులు ఇన్సూరెన్సులు భారంగా భావించి ఇన్సూరెన్సులు చేయించరు. ఇన్సూరెన్సులు చేయిస్తే కంపెనీలు నిజమైన కారణము చూసి కొంతవరకు ఇస్తాయి, కాకపోతే అంతవరకు తీసుకోకుండా వెంటనే దాన్ని గుర్తించి చికిత్స చేయించడం ముఖ్యం. ఆ చికిత్సలో భాగంగా తగిన యాంటీబయాటిక్లు ఎంత అవసరమైందో అవసరమైన మోతాదులో ఇవ్వాల్సి వస్తుంది. అది అత్యవసరమైన పరిస్థితి ఉంటేనే మనము దీన్ని వాడాల్సి వస్తుంది. అలాగే ఏమవుతుందంటే కొంతమంది రైతులు అత్యుత్సాహంతో దానికి ఉన్నా లేకపోయినా ముందే వాడేద్దాం అనే దాంట్లో యాంటీబయాటిక్లు తీసుకొని వాడుతూ ఉంటారు. ఆ యాంటీబయాటిక్లు అనేటి పాలలో కలిసి కొన్ని యాంటీబయాటిక్లు అయితే ఒక రోజులో తగ్గిపోతాయి, కానీ కొన్ని యాంటీబయాటిక్లు కొన్ని రోజుల వరకు పాలలో ఉంటాయి. అవి మనుషులు తీసుకున్నప్పుడు మనుషులకు కూడా యాంటీబయాటిక్స్ వచ్చి దానికి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే మనం ఎప్పుడైనా మళ్ళీ మనకి ఏమైనా సిక్ అదే మనకి ఏమైనా జ్వరం కానీ అలాంటి ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం అదే యాంటీబయాటిక్ వాడితే అది పనిచేయదు. కాబట్టి అవసరమైతేనే యాంటీబయాటిక్స్ పశువుల్లో వాడాలి, లేని పరిస్థితులు వాడద్దు. దానికి నిజంగా అవసరం ఉండి దానికి నొప్పి ఉండి దానికి ఏదైనా రోగం ఉంటేనే వాడితే అది బాగుంటుంది. అలా కాకుండా వాడేద్దాం ఉంది కదా అని చెప్పేసి వాడితే పశువుకి ప్రమాదము, వాటి నుంచి వచ్చే పాలు ఏమన్నా ఉంటే తీసుకుంటే మనకు కూడా ప్రమాదం ఉంటుంది.
0: సార్, ఈ పాలిచ్చే పశువుల్లో పొదుగు వాపుకు ఇంకా ఎలాంటి చికిత్సలు చేయించవచ్చు అంటారు?
1: ముఖ్యంగా మనం దీన్ని గుర్తించడము ఇంపార్టెంట్. గుర్తించిన తర్వాత దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని కలవడం, అతని సలహా మేరకు మనము ఈ మందులు వాడాల్సి వస్తుంది. ఆ మందులు ఒక 5-6 రకాలుగా ఉంటుంది. ముందుగా అయితే చనుల్లో వాడే మందులు ఉంటాయి. పొదుగువాపు వ్యాధి అనేది నిర్ధారణ అయిన తర్వాత లోకల్లో ఉండే వెటనరీ డాక్టర్ని సంప్రదిస్తే అతను కొన్ని మందులు రాస్తాడు. ఎలాంటివి అంటే అవి మ్యామిటెల్ అనే పొదుగువాపు వ్యాధిలో ఇచ్చే ట్యూబ్ ఒకటి ఉంటుంది, దాంతోపాటు మమాల్ ఏజెడ్, వెటి మాస్ట్, మాస్టిల్,

0: కాంబాటిన్, విటిమాన్, ఈ ఇవన్నీ రకాలు, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకాలు ఉంటుంది. ఇవి చనువులో వాడే మందులు. అలాగే మనం దాన్ని ముట్టినప్పుడు పొదుగు అనేది గట్టిగా ఉంటుంది. ఈ చనుములలే కాకుండా పొదుగు అనేది గట్టిగా ఉంటుంది. అది మెత్తబడడానికి, దాంట్లో ఉండే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తగ్గడానికి, దాంట్లో నొప్పి తగ్గడానికి దానిపైన మనము పూతకు వాడే యాంటీమెంట్లు ఉంటాయి. దాంట్లో ఎక్కువగా ఈ విస్ప్రాక్ అనేది వాడతాము. అలాగే మాస్టిలిప్ అనే యాంటీమెంట్ ఉంటుంది. వీటితో పాటు పొదుగు వాపు వ్యాధి నిర్ధారణకు వాడే స్ట్రిప్పులు ఉంటాయి. నిజంగా అది పొదుగు వాపు వల్ల వచ్చిందా లేకపోతే వేరే ఏదైనా కారణమా, ఏదైనా దెబ్బ తగిలిందా అనేది. దాంట్లో మాస్టెక్, మాస్ట్రిప్ ఇవి నిర్ధారణకి వాడే మందులు.
1: ఇందాక మీరు చెప్పిన మందులన్నీ పైప్ ద్వారా పంపుతారా సార్?
0: ఈ ముందు చెప్పుకున్నట్టు చనుల్లోకి వాడే మందులు ఉంటాయి కదా, అవి ఆల్రెడీ ముందు నీడిల్లాగా ఉంటుంది, ప్లాస్టిక్ ది ఉంటుంది, వాటికే కనెక్ట్ అయి ఉంటుంది. ప్లాస్టిక్ ది నీడిల్ది ఉండదు, నీడిల్ది ఉంటే గాయం అవుతుంది, దాంతో ఎక్కిచ్చేస్తారు. అది 4-5 రోజులు వాడాల్సి వస్తుంది. ఆ విధంగా తీవ్రతను బట్టి ఇంకేమైనా పెంచితే పెంచవచ్చు, తగ్గిపోతుంది. పైన పూతకు వాడే కూడా ఉంటాయి. అది ఏదైతే మనకు గట్టిగా అనిపిస్తే దానిపైన పొదుగు పైన రుద్దెటి ఉంటాయి. పొదుగు శుభ్రతకు, ఒక్కొక్కసారి మనకి వేరే పశువుకి ఉన్నా దీనికి రాకుండా ఉండడానికి, లేకపోతే దీనికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దీంట్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మనము కొన్ని యాంటీసెప్టిక్ ద్రావణాలు ఉంటాయి. అవి నీళ్లలో కలిపి మనం దాన్ని కడగడము, పరిశుభ్రంగా ఉంచడము. అదే హౌసింగ్ ఉంటుంది, దాంట్లో ఆ కొట్టంలు లేకపోతే పాకలు, దాన్ని పొడిగా ఉండే వాతావరణంలో ఉంచాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే పశువులు మలమూత్రాలు విసర్జించిన తర్వాత అందులోనే కూర్చుంటాయి. పక్కన ఉన్న ఆవు లేదా గేదె యొక్క పాలు పడిన జాగ ఉంటుంది, ఆ బ్యాక్టీరియాలు కూడా ఈ చనుమోనాల ద్వారా వేరే వాటికి సోకే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి ఎప్పటికప్పుడు మలమూత్రాలు తీసేయడం, దాన్ని ఎప్పటికప్పుడు ఈ యాంటీసెప్టిక్ ద్రావణాలు నీళ్లు చల్లిన ప్రాంతంలో పశువును ఉంచడం, లేకపోతే ఏదైనా ఆల్రెడీ సోకిన పశువు యొక్క ఇలాంటి మలమూత్రాలు తీసేయడం. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ పొదుగు వాపు వ్యాధి సోకిన పశువుని ఆరోగ్యకరమైన పశువుల నుంచి సపరేట్ చేసి వేరే దగ్గర కడితే చాలా మంచిగా నియంత్రించవచ్చు. వీటితో పాటు అయితే మనం ఇందాక యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ ఏవైతే అనుకున్నామో అవి డిసిన్ఫెక్టెస్, బయోక్లీన్ ఇలాంటి ద్రావణాలు దొరుకుతాయి. అవి తగిన మోతాదులో నీళ్లలో వాడుకొని దాన్ని పొదుగు కడగడానికి గోరువెచ్చని నీళ్ళలో, గోరువెచ్చని నీళ్ళలో పెట్టి కడుక్కోవడము. అలాగే మనం పాలు పితికే వ్యక్తి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అతని ద్వారా కూడా ఈ వ్యాధి అనేది వ్యాపిస్తుంది. వీటితో పాటు నేను రైతులకి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఏవైతే ఎక్కువగా పాలు ఇచ్చే పశువులు ఉన్నాయో వాటికి ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా కొన్ని మందులు ఉంటాయి. అవి ఈ కేర్ సి మరియు మాస్టిక్ కేర్ అనే మందులు ఉంటాయి, అవి కూడా వాడవచ్చు. అవి వాడడం వల్ల ఏదైతే రిస్క్ లో ఉన్నాయో, వీటికైతే ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందో, ఆ పాకలో వేరే పశువులకి ఉండి దీనికి కూడా వచ్చే ప్రమాదం ఉందో, వాటికి ముందు జాగ్రత్తగా వాడవచ్చు. దీంతో పాటు మనం యాంటీబయాటిక్లను ఇష్టాను రీతిగా వాడకుండా దాని మీద కంట్రోల్, ఒకటి గవర్నమెంట్ అనేది ఒక కంట్రోల్ తీసుకురావాలి. ఇప్పుడు నేను పోయి నాకు యాంటీబయాటిక్ కావాలి ఇవ్వండి అంటే మెడికల్ షాప్ లో ఇస్తారు. మనుషులకైనా పశువులకైనా అదే ఉంది. ఇష్టాను రీతిగా వాడడం వల్ల దాని పనితనం అనేది తగ్గిపోతాం. దాన్ని వాడాల్సింది 4 రోజులు, కొంతమంది 1-2 రోజులు వాడి వదిలేస్తారు. దానివల్ల దాంట్లో బ్యాక్టీరియా కొంతవరకు తగ్గుతుంది, మిగిలిన బ్యాక్టీరియాలు అనేది దానికి అలవాటు పడిపోతాయి. ఏదైతే మనము తీసుకొని కొన్ని రోజులు వదిలేస్తాము, ఆ బ్యాక్టీరియా అలవాటు పడిపోయి మరొకసారి ఆ యాంటీబయాటిక్లు వాడడం వల్ల దానికి సరిగ్గా రెస్పాండ్ అవ్వకుండా అలానే కంటిన్యూ అవుతాయి. కాబట్టి అందుకే యాంటీబయాటిక్లు అనేది ఫెయిల్ అవుతున్నాయి మనకి. ఈ యాంటీబయాటిక్ పనిచేయలేదు, ఇంకో యాంటీబయాటిక్ వాడాలి, ఇంకో యాంటీబయాటిక్ వాడాలి. అందుకే కొత్త కొత్త రకాల యాంటీబయాటిక్లు వస్తున్నాయి. డబుల్ యాంటీబయాటిక్, 2-3 యాంటీబయాటిక్లు కలిపి వాడాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని తగ్గించడానికి మనం ఏం చేయాలంటే సరి అయిన పరీక్ష చేసి దానికి ఏ యాంటీబయాటిక్ పనికి వస్తుందో అదే యాంటీబయాటిక్ 3-4 రోజులు వాడేస్తే సరిపోతుంది.
1: ఈ ఇన్సూరెన్స్ గురించి చెప్పారు కదా సార్, పశువులకి ఇన్సూరెన్స్ చేయించడం, రైతులకి మీరు ఇచ్చే సందేశం?
0: ఇన్సూరెన్స్ లో కొన్ని కంపెనీలు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీరు దగ్గరలో ఉండే పశు వైద్య అధికారిని కలవండి, మీ పశువు యొక్క విలువను బట్టి ఇన్సూరెన్స్ అనేది మారుతా ఉంటుంది. బాగా పాలిచ్చే పశువులు ఏవైతే ఉన్నాయో వాటి విలువ 70,000 నుంచి 100,000, 150,000, 2,00,000 దాకా కూడా ఉంటుంది. అంతవరకు దానికి

0: లాంటి ప్రమాదం జరిగినా, ఏదైనా వ్యాధి వచ్చినా, లేకపోతే ఏదైనా వేరే అనుకోని సంఘటనల వల్ల పశువుకి ఏమైనా ప్రమాదం జరిగినా, దానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంత విలువ ఉందో అంత విలువ కట్టి డబ్బులు చెల్లిస్తారు.
1: ఓకే సార్. ఇంతవరకు మనం కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో పాడి పశువులలో వచ్చే పొదుగువాపు వ్యాధి అనగా మాస్టైటిస్ వల్ల కలిగే నష్టాలు, వాటి నివారణ చర్యల గురించి హైదరాబాద్ పశు వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎల్ గోపాల్ గారి సలహాలు, సూచనలు విన్నాము. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
3: परम तो सभी डाले
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: మీరింతవరకు పశువుల్లో వచ్చే పొదుపు వాపు వ్యాధి వల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యల గురించి హైదరాబాద్ పశు వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి కృష్ణసాయి. ఇక ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి, సమయం 7:45. వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయాధికారి శ్రీ డి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్న వారు శ్రీ మోటే చిరంజీవి.
6: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాల్లో భాగంగా రైతుల కోసం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి ఒక బృహత్తర పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి మన హన్మకొండ జిల్లాలలో ఏ విధంగా అది అమలవుతుంది, రైతులకు అది ఏ విధంగా లబ్ధి చేకూర్చుతుంది, రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఏ విధంగా అధికారులను అప్రోచ్ కావాలి అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించడానికి గాను ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారి డి శ్రీధరెడ్డి గారి దగ్గర మనం ఉన్నాము. మనము వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
7: నమస్తే అండి.
6: ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటారు?
7: ప్రకృతి వ్యవసాయం అంటే రసాయన ఎరువుల్ని వాడకుండా మన వ్యవసాయ పరిసరాలలో లభించే ఆవులు గాని అక్కడే ఉండే చెట్లను గాని ఉపయోగించి అన్ని రకాల పద్ధతుల్ని అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడాన్ని నేచురల్ ఫార్మింగ్ అంటారు. దీన్నే ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయం వలన ఏంటంటే భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడము, తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించడము, ఫార్మర్ కి ఏంటంటే వీటి మీద ఇన్పుట్స్ అంటే ఎరువుల యొక్క కాస్ట్ తగ్గించడం, అట్లా తగ్గించేసి రైతును ఆర్థిక పుష్టి పరివృతం చేయడం.
6: అంటే రైతులకు మేలు జరిగే విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకుంది. ముఖ్యంగా ఈ పథకం ఎప్పుడు నుండి అమలవుతా ఉన్నది, దాని యొక్క తీరుతెన్నులు ఏంటంటారు?
7: మనం వరంగల్ జిల్లాలో 2025-26 సంవత్సరాలకు గానీ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంప్లిమెంట్ చేశాము. దీనికి అనుగుణంగా హన్మకొండ జిల్లాలో 10 మండలాలను సెలెక్ట్ చేసుకున్నాము.
6: ఇది ఈ ఏ సంవత్సరం నుంచి ప్రారంభించబడింది?
7: ఎన్ఎంఎన్ఎఫ్ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే దానిని 2024 నవంబర్ లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు.
6: మన హన్మకొండ జిల్లాలో ఇది ఏ విధంగా అమలవుతుంది?
7: మన హన్మకొండ జిల్లాలో ఎన్ఎంఎన్ఎఫ్ సంబంధించి మనం మన జిల్లాలో మనకున్న 14 మండలాల్లో 10 మండలాలు సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో ప్రతి మండలంలో ఒక క్లస్టర్ నుంచి 125 మంది రైతులకు ఒక్కొక్క రైతు ఒక ఎకరం చొప్పున మొత్తంగా మనం హన్మకొండ జిల్లాలో 1250 మంది రైతుల్ని సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళందరూ ఈ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పరిధిలోకి వస్తారు.
6: అంటే ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని ఎటువంటి రైతులు చేయవచ్చు?
7: ఇది సేంద్రీయ వ్యవసాయం మీద అవగాహన ఉన్న రైతులు, ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ గా ఉన్న రైతులు, భూమి యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనుకునే రైతులు గాని, ఎరువుల్ని వాడద్దు అనే అవగాహన ఉన్న రైతులు గాని ఎవరైనా దీంట్లో ఈ వ్యవసాయాన్ని ఎంచుకోవచ్చు.
6: అంటే ఈ ప్రకృతి వ్యవసాయము చేయాలంటే రైతులు ఏ విధంగా అప్రోచ్ కావాలి, వారికి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చడం అనేటువంటి జరుగుతుంది ఈ పథకం ద్వారా.
7: ఈ పథకం ద్వారా లబ్ధి కంటే ముఖ్యం ఏంటంటే మనం రైతుల్ని మోటివేషన్ చేస్తాం. ఎలా మోటివేట్ చేస్తామంటే వారికి ఫ్యూచర్ లో మనం యొక్క మంచి ప్రకృతిని ఎటువంటి ఎరువులు వాడకుండా భూమిని పరిరక్షించుకోవడం, రెండోది ఈ రసాయన ఎరువులు ఇటువంటి వాడడం

0: చాలా రకరకాల రోగాలు, గాలి, నీరు, నేల, ఆకాశం అన్ని పొల్యూట్ అవుతున్నాయి. కాబట్టి ఒక మంచి జీవితాన్ని భావితరాలకు ఉపయోగపడే విధంగా అందించడం కోసం దాని మీద ఎక్కువగా వాళ్లకు ఆ విషయాల మీద అవగాహన కల్పిస్తారు. వాళ్ళకి ఎంత లాభం అనేది దాని మీద రాబోయే తరాలకు ఒక మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడానికి మనము దాని గురించి ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి.
1: అంటే ఈ అవగాహన కార్యక్రమాలు గానీ ఈ ట్రైనింగ్ విషయంలో గానీ ఏ విధమైనటువంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
0: అంటే దీంట్లో ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రైతు ఫస్ట్ మనం రైతుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు. ఎటువంటిది అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రైతుకు తన వ్యవసాయ భూమికి సంబంధించి అక్కడే తన సొంత ఆవులు కానీ చెరువు మట్టి తర్వాత బావిలు చెట్లకు సంబంధించినవి వీటిని ఉపయోగించి మనం అన్ని మనమే తయారు చేసుకోవాలి. దీనికి సంబంధించి కెమికల్ రసాయనాలు యూరియా గానీ ఫర్టిలైజర్ అటువంటి వాడకూడదు. దీంట్లో ఆ రైతుకు తన భూమిలో లభించే వాటినే ఉపయోగించుకొని పంట మార్పిడి చేసుకుంటూ మరియు ఇంటర్ క్రాపింగ్ చేసుకుంటూ, ఇంటర్ క్రాపింగ్ అంటే వేరే వేరే మొక్కల్ని ఒకటే మల్టీ క్రాపింగ్ చేసుకుంటూ తనకు తాను తన పొలంలో లభించే వాటిని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలి.
1: అంటే ఈ అవగాహన కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రైతులకు ఏమేమి అవసరం?
0: ముఖ్యంగా రైతులకు సొంత ఆవులు ఉండడం మరియు వేప సంబంధితమైన చెట్లు అటువంటివి ఉండడం, లేకపోతే వారి దగ్గర లేకపోయినా గానీ ఆ ఊర్లో ఉండే వాటిని ఉపయోగించుకోవచ్చు. జీవరసాయన సంబంధమైన ఎరువులు అంటే ఆ ఊర్లో దొరికే వస్తువులే మనం వాడుకోవాలి, కాబట్టి చెరువు మట్టి ఉపయోగించుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు వీళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కేంద్ర ప్రభుత్వము ద్వారా అమలవుతున్నటువంటి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది? ఏమన్నా సబ్సిడీ గాని లేదా ఆనరోరియం గాని ఇస్తున్నారా రైతులకు?
0: ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వారికి సంవత్సరానికి ఒక ఎకరానికి 4,000 రూపాయల చొప్పున వ్యవసాయ సంబంధితమైన ఎరువులను, అంటే ఎరువులు ఇన్ ద సెన్స్ జీవ సంబంధమైన ఎరువులను కొనుక్కోవడానికి, ఆవు మూత్రం, ఆవు పేడ అటువంటి కొనుక్కోవడానికి సహాయం చేస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4,000 రూపాయలు.
1: అంటే ఇప్పుడు రైతులు, మీరు ప్రతి మండలం నుంచి కొంతమంది రైతులను కూడా మీరు ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసినటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు మీరు పెట్టడం జరిగింది? వారికి ఏ విధంగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు?
0: వీరికి ఇప్పటి వరకు మన వ్యవసాయ విస్తరణ అధికారులతో, వ్యవసాయ అధికారులతో మొదటిసారి కలుసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళలో కొంతమందిని ప్రతి క్లస్టర్ నుంచి 2 కృషి సఖ్యులను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ కృషి సఖ్యులకు ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వబడలేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ కృషి సఖ్యులు మరియు మా ఏఈఓలు, మా వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు మరియు దీనికి సంబంధించి ఒక ఎన్జిఓను కూడా ఉంటారు, వాళ్ళు అందరు కలిసి వీళ్ళని ఎట్లా తయారు చేసుకోవాలి, వీటికి సంబంధించిన ఎలా చేసుకోవాలంటే జీవామృతము, ధనామృతము ఇటువంటి ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
1: సెపరేట్ గా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలన్నప్పుడు ఇన్ని ఎకరాలు ఉండాలి అనే
0: అంటే ఇన్ని ఎకరాలు అంటే పర్టికులర్ కాకపోతే 1 ఎకర్ అనేది కంపల్సరీ. 1 ఎకర్ సంబంధించిన రైతుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే మొదటిసారి మనం ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదటిసారి మనకు కావాల్సినంత దిగుబడులు రావు. సో మన భూమిని అలవాటు చేయాలి ఆ ప్రకృతి వ్యవసాయానికి. ఎందుకంటే మనం ఎరువులు వాడి ఉంటాం కాబట్టి దాని నుంచి మళ్ళీ మామూలు స్టేజ్కి తీసుకొచ్చి ఫ్యూచర్ లో మనం ఇవే లోకల్ గా దొరికే కౌ ప్లస్ వీటిని ఉపయోగించుకొని, ఆ లోకల్ గా దొరికే వంగడాలను ఉపయోగించుకొని మనము తయారు చేసుకోవాలి. కాబట్టి ఇది 2-3 ఇయర్స్ జరుగుతుంది ఇట్లా. తర్వాత మళ్ళీ నేల పాత స్థితిలోకి వచ్చేసి మళ్ళీ దిగుబడులు ఎక్కువ వస్తాయి.
1: అంటే ఇప్పుడు ఒక రైతుకు ఒక ఎకరమే ఇస్తున్నారా? 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా ఈ పథకం ద్వారా వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ కూడా అందజేయబడుతుంది.
0: మన ఒక్కొక్క చేసుకోవాలంటే అది వారి ఇష్టం మీద చేసుకోవచ్చు, కానీ 1 ఎకరం అనేది మినిమం. ఈ సంవత్సరానికి 1 ఎకరం చేయడానికి మాత్రమే మన ద్వారా పర్మిషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఎందుకంటే వాళ్ళను ఒకటేసారి 5 ఎకరాల మీద వాళ్ళను మనం ముందుకు వెళ్ళనియద్దు. ఎందుకంటే దిగుబడులు తగ్గుతాయి, అది వాళ్ళకు ఒక రకంగా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఎందుకంటే ఈ ఫార్మర్స్ ని ఫ్యూచర్ లో ఏం చేస్తామంటే ఈ ఫార్మర్స్ ని వీరి తర్వాత సర్టిఫికేషన్ చేపిస్తాం ప్రకృతి వ్యవసాయం మీద, అలా వారి యొక్క వస్తువుల్ని ఫ్యూచర్ లో మంచి రేటుకి అమ్ముకునేటట్టు. ఈ మధ్యలో ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరిగింది కదా, ఓన్లీ సేంద్రియ పద్ధతుల ద్వారా, ప్రకృతి వ్యవసాయం పద్ధతుల ద్వారా చేసిన వస్తువుల్ని కొనడానికి బాగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇటువంటి కెమికల్స్, ఫర్టిలైజర్స్ అటువంటి వాటిని యూజ్ చేయడం వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి అనేది ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి దాన్ని నివారించడానికి హెల్త్ ఇస్ వెల్త్ అనే ఒక ప్రాముఖ్యతను గుర్తించారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విధంతో 1 ఎకరకు మాత్రమే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం. అంటే రైతుల తర్వాత వాళ్ళ ఇష్టం, ఒకవేళ బాగా ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటాం అంటే అది వాళ్ళ సొంతమే. ఇప్పుడు మనం మాత్రం 1 ఎకరానికి మాత్రమే 2 ఇయర్స్ 4,000-8,000 మనం సపోర్ట్ చేస్తాం.
1: మరి ఈ విధంగా ఇస్తా ఉన్నారు. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి రైతులు ముఖ్యంగా వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి పంటలు అనేటువంటి వేసుకోవాలి?
0: వారు ఎటువంటి పంటలు అంటే లోకల్ గా దొరికే పంటలు, మన పత్తి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ వరి కానీ లేకపోతే కూరగాయలు కానీ, వారు ఎటువంటి పంటలు ఉన్నా సరే వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు.
1: అంటే ఇప్పుడు మన హనుమకొండ జిల్లాలో ఏ ఏ పంటలు మీరు పెంచాలని రైతులకు మీరు చెప్పడం అనేటువంటి జరుగుతుంది?
0: పర్టికులర్ గా ఈ పంట అని చెప్పట్లేదు మనం, వారు ఏ పంటలు అయినా వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి

0: వ్యవసాయం అనేది మనకు బాగా వాడే పంటలు మన హనుమకొండ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు. కొంచెం చాలా మంది సిటీకి దగ్గర ఉంది కాబట్టి కూరగాయలు, కాబట్టి దేనికైనా మనం వాడుకోమని చెప్తున్నాం మనం. మ్యాంగో ఆర్చర్డ్స్ అట్లుంటాయి కదా, అటువంటి వాటికి కూడా వాళ్ళు ప్రకృతి వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. సో అలాగే అంటే ఒక పర్టికులర్ ఒక క్రాప్ అని కాకుండా మన దగ్గర ఎక్కువగా ఉండే క్రాప్లు వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు మేజర్ గా వాటికి మేము రికమెండ్ చేస్తున్నాం.
1: అంటే ఇప్పుడు హనుమకొండ జిల్లాలో ఎన్ని ఎకరాలలో ఈ ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది చేయడం జరుగుతుంది?
0: 1250 మంది రైతులు 1250 ఎకరాలలో చేయబడుతుంది.
1: అంటే ఇప్పుడు మీరు క్షేత్రాన్ని కూడా మీరు పరిశీలించడం జరుగుతుంది. క్షేత్రాన్ని పరిశీలించినప్పుడు ఎటువంటి పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మీరు చూడడం అనేటువంటి జరిగింది?
0: మన వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు వ్యవసాయ అధికారులు ఆ రైతులతోటి అనుసంధానమై ఉంటారు కాబట్టి వాళ్ళ రైతు యొక్క ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి సంబంధించిన పంటలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎందుకంటే మనం ఈ పర్టికులర్ ఈ పంటకే పోవాలని మనం వాళ్ళను చేయలేము. వాళ్ళకి ఏ రకమైన పంట అయినా వాళ్ళు చూసుకోవచ్చు. మోస్ట్లీ అయితే చాలా మంది రైతుల్ని, ఒక 30-40 మంది రైతుల్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పొలం దగ్గర ఉంటే పొలాలు చేసుకోమని చెప్తాం, చిలకాయలో ఉంటే పత్తి కానీ మొక్కజొన్న కానీ చేసుకోమని చెప్తాం. అలాగే వాళ్ళు సిటీ దగ్గర ఉంటే కూరగాయల మీద ఫోకస్ చేయమని చెప్తాం, ఎందుకంటే కూరగాయలు కూడా బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి.
1: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి?
0: 10 మండలాల్లో 1250 మంది రైతులు సెలెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు రైతులతో ఎప్పుడు మమాయకమై ఉంటారు కాబట్టి అభ్యుదయ రైతుల్ని సెలెక్ట్ చేసుకుని వారిని దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళు కనీసం మినిమం ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు 2-3 ఇయర్స్ కంటిన్యూస్ గా చేయాలి. ఇది చేస్తేనే దాని యొక్క ఫలాలు ఫ్యూచర్ లో అందుతాయి. ఎందుకంటే ఇది ఒక్క రోజుల్లో మార్పు జరగదు నేల, కొన్ని సంవత్సరాలలో దీనికి 3-4 ఇయర్స్ పడుతుంది. సో అది కంటిన్యూస్ గా చేసి ఆ భూమిని మనం ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడేలా చేసి అట్లా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకొని అప్పుడు రైతు సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అప్పుడు భూమి తన మామూలు స్టేజ్ చేరుకున్న తర్వాత వాళ్లకు దిగుబడులు పెరుగుతాయి.
1: మరి ఈ పథకం ద్వారా రైతులకు 4,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు అందిస్తుంది అని చెప్పారు. అయితే అది అందించేటువంటి విధానంలో రైతులు ఏఈఓలకు ఎటువంటి పత్రాలను అందజేయాలి?
0: దానికి సంబంధించిన ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ ప్రతి స్కీము వాళ్ళ యొక్క డిబిటీ విషయం తెలుసు, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. వాళ్ళ అకౌంట్ నెంబర్స్ మీరు ఎలాగో కలెక్ట్ చేస్తారు, వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లకు బెనిఫిషియరీ అకౌంట్లకి డబ్బులు వెళ్ళిపోతాయి. అది మనకు 1 ఇయర్ తర్వాత, ముందే కాకుండా కొంచెం మధ్యలో గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇచ్చేస్తాం.
1: మరి ఈ కేంద్ర ప్రభుత్వము ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు చాలా లబ్ధి చేకూర్చడం అనేటువంటిది జరుగుతూ ఉంది. రైతులకు ఈ పథకం గురించి ఏం చెప్పదలుచుకున్నారు?
0: అంటే రైతులకు నేను చెప్పే సలహా ఏంటంటే, మనము ఈ రోజు అధిక మోతాదులో ఎరువుల్ని వేస్తూ, రసాయన ఎరువుల్ని వాడుతూ, క్రిమి సంహారక మందులను వాడుతూ మనము ప్రకృతిని మరి నేలను భూమిని, నేలను గాలిని ఆకాశాన్ని మనకు తెలియకుండా మనం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం మనం పూర్వకాలంలో ఇంతకుముందు ఎలాగైతే చేసుకున్నామో అలాగే మనం వ్యవసాయం చేసుకుంటూ మన నేలలో దొరికే మన ఆవులు, మనం ఇంతకుముందు వాడే మన విత్తనములు, ఆవు మూత్రము అటువంటి వాటిని వాడుతూ మన ప్రకృతిని వ్యవసాయాన్ని పరిరక్షిస్తూ భావితరాల వారికి ఒక మంచి ఆరోగ్యాన్ని మరియు పొల్యూషన్ లేని కాలుష్య రహితమైన సమాజాన్ని మన భావితరాలకు అందించాలని నేను కోరుకుంటున్నాను.
1: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకం గురించి మా రైతు సోదరులకు, మా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ప్రత్యేక ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయ అధికారి శ్రీ డి శ్రీధరరెడ్డి గారితో పరిచయం అన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ మోటే చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: అక్క చూడు,
4: హ్యాపీ బర్త్డే రా,
3: చూపించు. నా ఫేవరెట్ కలర్.
4: ఎప్పుడు షాపింగే.
3: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
5: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
6: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
3: నాకు తెలుసు కదా,
6: ఆర్బీఐ అంటుంది
7: చేయండి, సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026పై రోజువారీ నివేదిక ప్రసారమవుతుంది. ఈ ప్రసారంలో ఈ రాత్రి 10 గంటలకు.

0: సమయం 8 గంటలు. ఇప్పుడు 2026 శ్రీ తిరుమల తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్ భట్. వినండి అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.

అదిగో అందమైనటువంటి సాయంకాలం, చక్కగా బ్రహ్మోత్సవాలలో 8వ నాటి రాత్రి వెంకటేశ్వర స్వామి ఒక్కడే అద్భుతంగా ఇక్కడ తాను శిరస్త్రాణాన్ని ధరించి ఖడ్గం చేతపట్టి యుద్ధవీరుడి వలె కనిపిస్తూ అశ్వవాహనం మీద ఊరేగేటువంటి శుభక్షణాలు. కాలమనేటువంటి అశ్వం మీద నిరంతరం ప్రయాణించేటువంటి కాలస్వరూపుడుగా సమస్తాన్ని కూడా చక్కగా నియమించేటువంటి దివ్య పురుషుడు. హైందవ సమయాన్ని అనుసరించి 34 గడియల 56 విఘడియల ఈ సమయంలో చక్కగా 8:01 అదిగో స్వామివారు అందమైనటువంటి అశ్వసాహినిగా అద్భుతమైనటువంటి స్వరూపంతో తాము తమ యొక్క అందమైనటువంటి వెంకటగిరి శిఖరాల మీద చక్కగా విహరించేటువంటి అద్భుత పురుషుడు, వేగానికి ప్రతీక అయినటువంటి అశ్వం మీద తాను స్వయంగా అధిరోహించి ఇక్కడ అందమైనటువంటి తన స్వరూపంతో భక్తుల యొక్క హృదయాలలోనికి ప్రవేశిస్తూ నేరుగా అనేక కోట్లాది మంది ఏ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని తమ యొక్క చెవుల ద్వారా విందామని ఆకాశవాణి శ్రోతలుగా స్వామివారిని ఉపాసిస్తున్నారో అటువంటి వారి హృదయాలలోకి స్వామి వెళ్ళగొడుగుల కింద నల్లని దేవుడు నీలమేఘ శ్యామల కోమల రూపంతో అందమైనటువంటి కీర్తిముఖం ప్రకాశిస్తూ ఉండగా శ్రేష్టమైనటువంటి అశ్వం మీద తాను ఉచ్చైశ్రవం అనబడేటువంటి గొప్పదైనటువంటి గుర్రాన్ని తాను స్వయంగా దేవతా నికరానికి రాక్షసులు దేవతలు ఇద్దరూ కలిసి సాధించిన కార్యానికి గుర్తుగా అందించినటువంటి మహాపురుషుడు అద్భుతమైనటువంటి తమ యొక్క స్వరూప స్వభావాలతో ఈనాడు స్వామివారు అశ్వసాహిణిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా కనబడుతూ ఉన్నారు. చక్కగా వారు తూర్పు మాడ వీధి నుంచి కదిలి దక్షిణ మాడ వీధిలో ప్రవేశించి ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క భాండాగారం, వస్తు భాండాగారం దగ్గర జీయంగారులు తమ యొక్క ప్రతినిధులతో కలిసి సాగించినటువంటి శాత్తుమర విశేషాలను స్వీకరించి చక్కగా వారు అశ్వసాహినిగా కదిలి వస్తూ ఉన్నారు. వేగానికి అశ్వం ప్రతీకగా చెప్పబడుతుంది. మానవ జాతి ఏర్పడినప్పటి నుంచి వారు వాడేటువంటి వాహనాలలో అశ్వం చాలా సుప్రసిద్ధమైనదిగా ఉంది. భౌతికంగా చూసినప్పుడు అశ్వం చాలా వేగంగా ప్రయాణించేటువంటి వాహనంగా, ప్రయాణాలకే కాకుండా రథాలకు అశ్వాలను కట్టి నడిపేటువంటి వారు. స్వయంగా మనకు ఆ వెంకట నాయకుడు అద్భుతమైనటువంటి గోవిందుడుగా తాను శ్రేష్టమైనటువంటి తన స్వరూపాన్ని ప్రకటిస్తూ చతురంగ బలాలతో కూడినటువంటి రుక్మిణీ కళ్యాణాది విశేషాలను తాను సాగించినప్పుడు శైభ్యం సుగ్రీవం వలాహకం మేఘపుష్పం అనేటువంటి గుర్రాలతో పూంచినటువంటి రథం మీద అధిరోహించి రుక్మిణీదేవిని తాను స్వయంగా సాధించుకొచ్చినట్లుగా శ్రీమద్ భాగవతం

0: బాగా తెలియజేస్తుంది. అమృతం కొరకు రాక్షసులు దేవతలు సాగించినటువంటి పాలసముద్రాన్ని చిలికినప్పుడు పాలసముద్రం నుంచి ఉచ్చైస్రవం అని పేరు కలిగినటువంటి గుర్రం అశ్వరాజం పుట్టింది. కాబట్టి అలాగే మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిభిరేవచ అని చెప్పేటువంటి దశావతారాల్లో కల్కి అవతారం శ్రేష్టమైనటువంటి గుర్రానికి చక్కగా సంకేతంగా చెప్పబడుతుంది ఆ అవతారం. అందుకనే అదిగో స్వామి కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే అనిశం. చక్కగా ఆ కల్కి అవతారం అనేటువంటి దశావతారంలో 10వ అవతారం ఏదైతే ఉందో ఆ చివరి అవతారం కల్కి అవతారంగా చెప్పబడుతుంది. కలియుగాంతంలో విష్ణుదేవుడు కల్కి రూపాన్ని ధరించి ఖడ్గాన్ని చేతిలో చక్కగా అద్భుతంగా ధరించిన వాడై అశ్వవాహనారూఢుడై దుష్టజన సంహారాన్ని శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టే ఇక్కడ దుష్టుడైనటువంటి కలిపురుషుణ్ణి నాశనం చేసేటువంటి వాడు, భక్తుల యొక్క కలిదోషాలను హరించేటువంటి వాడు, ఇప్పుడు మన ఎదురుగా ఎట్ట ఎదురుగా తురగారూఢం చాలా అందమైనటువంటి పగ్గాలతో కూడినటువంటి ఆ అశ్వం మీద అధిరోహించి వస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీనివాసుణ్ణి ఎప్పుడూ స్మరిస్తాను అని ఆదిత్య పురాణంలో దేవశర్మ అనేటువంటి భక్తుడు ప్రస్తుతిస్తాడు. అట్లాగే వేదంలోనికి వచ్చినప్పుడు శుక్లయజుస్ సంహితలో అశ్వం రాష్ట్రానికి ప్రతీకగా వర్ణించబడింది. అనేక సందర్భాలలో అశ్వాన్ని గురించి చక్కగా తెలియజేస్తూ అటు రాముడుగా కృష్ణుడుగా రాముడుగా తాను సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఆ శివధను భంగం అయిన తరువాత స్వామివారు శివధనుస్సును భంగం చేసి సీతాదేవిని చక్కగా స్వీకరించడానికి సన్నద్ధమైనప్పుడు ఆ వార్తను తెలియజేయడానికి చాలా వేగంగా వెళ్లేటువంటి దూతలను చక్కగా జనకుడు పంపించి ఒక్క రాత్రిలోనే అశ్వాల సహాయంతో ఆ వార్తను దశరథుడికి అందించి మరలా అతివేగంగా వారిని తీసుకురావడానికి అశ్వం సహాయం చేసినట్లుగా మనకు శ్రీమద్ రామాయణం తెలియజేస్తోంది. ఈ విధంగా అనేక విధాలుగా మానవ జాతికి అశ్వానికి ఉన్నటువంటి ఒక సంబంధం, అలాగే ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అశ్వం అనేటువంటిది నశ్వం అశ్వం అని అంటారు, అంటే మనస్సుకు సంకేతంగా అశ్వాన్ని చెబుతారు. అటువంటి విశేషాలను మనం చక్కగా గ్రహిస్తాం. చక్కగా అద్భుతమైనటువంటి అశ్వవాహనారూఢుడైన ఆ గోవిందుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని స్వామి నందన భట్ గారు చక్కగా అందిస్తూ ఆకాశవాణి శ్రోతలకు ఆనందాన్ని కలిగించండి. గోవింద
1: ప్రశాంత్ గారు, మీరు ప్రశాంతంగా అశ్వవాహన వైభవాన్ని అందజేశారు. అశ్వము అంటే ఏమిటో చెప్పారు. రేపు, శ్వ అంటే రేపు అన్నమాట. రేపు అనే దానికోసం ఎదురు చూడకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళు అశ్వాన్ని అధిరోహించినట్టు లెక్క. అంటే ఏదో మంచి పనుల కోసం రేపటి వరకు కాచుకొని ఉందాం, రేపు మంచి పని చేద్దాం అనేదే చాలా మందికి ధోరణి. కానీ భగవంతుడు చెప్తున్నాడు, అయ్యా రేపు అనేది మీకు లేదు, రేపు అనడం కోసం మీరు ఎదురు చూడకండి, ఏ మంచి పని చేయాలన్నా ఏది చేయాలన్నా ఇప్పటికి ఇప్పుడే పూనుకొండయ్యా అని కాలం యొక్క స్వభావాన్ని భగవంతుడు మనకు తన సందేశంగా అందచేస్తూ ఉన్నాడు. అశ్వాన్ని అధిరోహించినటువంటి ఆ మలయప్ప స్వామి చక్కగా అనంతాళ్వారు సన్నిధిలో నిలబడి ఆ భక్తుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి భవ్య దివ్యమైనటువంటి సందర్భంలో తిరుమల క్షేత్రంలో అశ్వవాహన సేవ జరుగుతోంది. ఈ అశ్వవాహన సేవ వాహన సేవలలో చిట్ట చివరిదిగా పరిగణిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారు ఇంతవరకు అనేక వాహనాలలో దర్శనమిచ్చారు. మరి అశ్వవాహనానికి ఏమిటి విశేషత అన్నారు. వాటిని చూసే ముందు స్వామివారు సింహవాహనంలో నారసింహావతారాన్ని మనకు కన్నులకు కట్టినట్టుగా ఒకసారి గుర్తుకు తెచ్చారు. దుష్టులను దునుమాడి శిష్టులను రక్షిస్తాను.

0: అని అభయమిచ్చారు. అదేవిధంగా హనుమంతావతారంలో, హనుమద్వాహన సేవలో రామావతారాన్ని మనకు తెలియపరిచారు. అదేవిధంగా శేషవాహనం బలరామస్వామి యొక్క అవతారానికి గుర్తుగా మనం భావించవచ్చు. అదేవిధంగా స్వామివారు చక్కగా మోహిని అవతారంలో మనమోహకమైన రమణీయ కమనీయ రూప లావణ్యాలతో శోభిస్తూ, తాను స్త్రీగా ఉంటూ పక్కనే కృష్ణమూర్తిని కూడా రక్షణ కోసం పక్కన పెట్టుకుంటూ స్వామివారు మోహిని అవతారాన్ని తెలియపరిచారు. అంటే దుష్టులైన రాక్షసులకు అమృతము దొరకకుండా దేవతలకు మాత్రమే అందేటట్టుగా చేశాడు. ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వాళ్లకు అమృతం దొరుకుతుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అమృతము దుష్ట స్వభావము కలిగిన వారికి, అధర్మాత్ములకు దొరకదు అనేదే అక్కడ సందేశం. అదేవిధంగా సర్వభూపాల వాహనంలోనూ, చంద్రప్రభా వాహనంలోనూ స్వామివారు ఉంటూ కృష్ణావతారాన్ని మనకు జ్ఞప్తికి తెచ్చారు. మరి ఈ అవతారం ఎందుకయ్యా అన్నారు. అయ్యా, నేను ఇంతవరకు ఈ 7.5 రోజుల పాటు నీకు నా అవతార కథలన్నీ చెప్పాను. ఇక మీద ఏ అధర్మం అయితే రాబోతుందో, ఎవరైతే అధర్మాత్ములున్నారో వారిని కూడా ఇంతవరకు నేను ఎలా అనుగ్రహించానో అదేవిధంగా ఇక మీద కూడా అనుగ్రహిస్తాను అనే భయంతో, భీతితో మీరు ప్రవర్తించండి. మీరు ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి. ఎవరైతే సత్య ధర్మాలకు కట్టుబడి ఉంటారో వారికి నేను రక్షణగా ఉంటాను. ఆ భరోసా మీరు ఈ 7.5 రోజుల్లో చూశారు. ఇక మీద కూడా మీరు అటువంటి నియమనిష్టలతో మీరు ముందుకు వెళ్ళండి. ఏ ఆకర్షణలకో లోనై అధర్మాలకు, దొంగతనాలకు, మోసాలకు, దోపిడులకు మీరు దిగకండి అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు దిగితే నా చేతిలో ఏముందో చూడండి. ఆ స్వామివారు చక్కగా ఆ చాటిని చేతబట్టున్నారు. మీకు ఎవరైతే మీరు తప్పులు చేస్తారో మీకు శిక్ష తప్పదు అని భగవంతుడు ఈరోజు మనందరికీ కూడా సందేశాన్ని అందజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా స్వామివారు అశ్వవాహనంపై విజృంభిస్తూ ఉండగా తర్వాతి విశేషాలను ప్రశాంత్ గారు మనకు చక్కగా అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో అశ్వవాహనారూఢాయ గోవిందాయ నమో నమః. అదిగో అద్భుతమైనటువంటి తన పరాక్రమంతో, అనేక విధాలైన ఆలోచనలతో కూడిన మనస్సులను ఏ విధంగా జయించాలో తెలియజేయడానికై తాను అశ్వవాహనారూఢుడయ్యాడు అంటే అతిశయోక్తి కాదు. భగవానుడు నందకుమారక గోకుల పాలక గోపవధూవర కృష్ణ పరాత్పర శ్రీ వసుదేవ జనామ భయాపహ వెంకట శైలపతే విజయీ భవ. చక్కగా నందకుమారుడుగా, నందనందనుడుగా ఎవరైతే గోకులాన్ని చక్కగా పాలించాడో అటువంటి స్వామి వసుదేవుడి యొక్క జన్మము మొదలైనటువంటి వాటి వల్ల కలిగినటువంటి జన్మ భయాలనంతా కూడా అందరికీ కూడా ఎవరైతే తొలగించాడో అటువంటి స్వామి వెంకట శైలపతిగా ఇక్కడ శ్రేష్టమైనటువంటి అశ్వవాహనం మీద విజయం చేస్తూ తన యొక్క పరాక్రమాన్ని చక్కగా ఉపయోగించి ధర్మ సంస్థాపనార్థం చేసేటువంటి కార్యంలో భాగంగా అశ్వసాహినిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా కనబడుతూ ఆనందాళ్వాన్ వారి యొక్క తోట భాగం నుంచి కూడా ఇప్పుడు పడమరమాడ వీధిలోనికి వారు చక్కగా కదులుతూ ఉన్నారు అశ్వవాహనం మీద. ఏమంటే చక్కగా తమ యొక్క మనోవీధులలోనే ఆ స్వామి యొక్క వ్యవహారాన్ని చక్కగా దర్శిస్తూ ఉండేటువంటి ఆకాశవాణి శ్రోతలకు, వారి యొక్క శ్రోత్ర ద్వారం ద్వారా చక్కగా స్వామివారు ఇక్కడ వారి హృదయాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదిగో అద్భుతమైనటువంటి గజరాజాలు ముందర సాగుతూ ఉండగా అనేకానేకములైనటువంటి కళాస్వరూపాలు, అద్భుతమైనటువంటి విన్యాసాలను చక్కగా నిర్వహిస్తూ ఉండగా స్వామివారు అశ్వసాహినిగా ఉన్నారు. స్వామివారు స్వయంగా తమ యొక్క తిరువీధులలో అశ్వవాహనం మీద వారు చరిస్తూ ఉండేటువంటి వైనా

0: అన్నమాచార్యులు చాలా చక్కగా అభివర్ణిస్తారు. వాగే బలుపు దైవపు రాయని రాగే జతనము పరాకెత్సరికే మించుల తురగము మిన్నుల మోవగ సంచల కుర చలనాడగను కంచుమించుగా కక్కున దోలితి పంచాస్త్ర గరుడ పాదెచ్చరిక. స్వామివారు అద్భుతమైనటువంటి వేగంతో ఆ గుర్రాన్ని అశ్వసాహిణిగా నడుపుతుండేటువంటి ఆ వైనాన్ని తాను తన యొక్క అద్భుతమైన కీర్తన విశేషణలో చూపిస్తారు చక్కగా అన్నమాచార్య స్వామివారు. ఆకాశాన్ని అందుకునేటట్టుగా తన మోర చాచి చక్కగా నోటిని తెరచి మహావేగంగా నడుపుతూ ఉండేటువంటి ఆ రౌతు యొక్క వేగాన్ని ఇక్కడ చూపిస్తారు. ఆకాశమంతా కూడా ఆవరించేటట్టుగా సకిలిస్తూ కదులుతున్నటువంటి ఆ గుర్రం చాలా వేగంగా కదులుతున్నటువంటి ఆ అశ్వం మీద అందంగా వేసినటువంటి చక్కని ఆ జీను కదులుతూ ఉండగా ఎంత వేగంగా తోలుతున్నారు స్వామి మీరు అశ్వాన్ని మురిసిపోతాడు స్వయంగా ఆ అన్నమాచార్య స్వామివారు. పెక్కున తేజులు పేరెము వారగ తొక్కని చోట్లు తొక్కగను పెక్కున తేజులు పేరము వారగ తొక్కని చోట్లు తొక్కగను చుక్కలు మోవగ సొంపుగా తోలితి తొక్కుల దేవవెచ్చరికే. చక్కగా అయ్యా హెచ్చరిక దూరంగా వెళ్ళండి అంటూ చక్కగా ఆయన హెచ్చరికలు తెలియజేస్తారు. ఏమంటే మహావేగంగా కదిలేటువంటి మా గుర్రం పోయిన చోటుకు పోకుండా అనేక చోట్లు మహావేగంగా కదిలి వెళుతోంది, ఎలా అంట ఎంతంట ఎంత దూరమట అంటాడు. ఆకాశంలో ఉండేటువంటి చుక్కల వీధిలో ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుకుంటూ మహావేగంగా వెళ్లేటట్టుగా ఎంత సొంపుగా మీరు ఆ అశ్వసాహినిగా అశ్వాన్ని మీరు చక్కగా స్వారీ చేస్తున్నారు స్వామి. అందుకనే అంటారు అంకవన్య పాదాబ్జము పదిలము వెంకటేశ తిరువీధులను సంఖ్యలేక శ్రీ సతితో చెలగడి లంకెల జాగు భళ్ళాయత్సరికే. ఒకనొకప్పుడు దేవేరులతో పాటు కలిసి వచ్చేటువంటి ఆ వైనాన్ని మనస్సును ఉంచుకున్నటువంటి వారై అయ్యా మీ అందమైనటువంటి పాద పద్మ రాగ రంజితంతో ఈ శ్రేష్టమైనటువంటి తిరుమల మాడ వీధులు మెరిసేటట్టుగా మీరు ఇక్కడ ఆ అందమైనటువంటి అశ్వసారథ్యాన్ని చక్కగా మీరు నిర్వహిస్తూ ఉన్నారని అంటాడు. అటువంటి స్వామి కలియుగాంతంలో వెంకటేశ్వర స్వామి అశ్వమాహనం మీద వచ్చి ఇట్లా దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మరక్షణ చేస్తాడని అశ్వవాహనం యొక్క ప్రయోజనం దాన్ని తెలియజేస్తారు. అంతేకాదండి విష్ణుదేవుడి యొక్క మరొక అవతారం అది హయగ్రీవుడి యొక్క అవతారం. అందుకనే ఇక్కడ ఆయన్ను కీర్తిస్తూ హయగ్రీవ స్వరూపంతో హయగ్రీవుడు అశ్వముఖుడుగా ఉంటున్నాడు, గుర్రం ముఖంతో ఇక్కడ ఉంటున్నాడు. నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని స్వామిని విద్యాధి దేవతగా చక్కగా కొలుస్తారు. అటువంటి ఆ విద్యాధి దేవతగా స్వామి కనబడుతూ అక్కడ అద్భుతమైనటువంటి ఆ అశ్వ విశేషాన్ని చూపిస్తాడు. అంతేకాదండి ఇక్కడ వేదాల్లోకి వచ్చినప్పుడు ఉపనిషత్తులు కఠోపనిషత్తు ఎంతో అద్భుతంగా మనకుండేటువంటి జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవు నాలుక చర్మం అనేటువంటి ఐదు ఇంద్రియాలను గుర్రాల్లాగా వర్ణించింది కాబట్టే ఇక్కడ అంటారు. కాబట్టి గుర్రం ఎక్కి ఊరేగుతూ ఉండేటువంటి వెంకటేశ్వరుడు ఇంద్రియ నియామకుడై ప్రతి ఒక్క భక్తుడు కూడా తాను చక్కగా తన మనస్సును వశం చేసుకుని శ్రేష్టమైన తన తత్వాన్ని ఆత్మస్వరూప తత్వాన్ని అందుకోవాలనేటువంటి విశేషాన్ని ఇక్కడ వారు సూచిస్తూ వారు ఉపదేశిస్తూ ఉన్నారు. అటువంటి స్వామి యొక్క వైభవం అశ్వ విశేష వైభవాలను అదిగో నందనభట్టు గారు అందిస్తారు అందుకున్నాం. స్వామి నందనభట్టు గారు అందుకోండి.
1: అశ్వవాహన సారాంశాన్ని ప్రశాంత్ గారు మనకు అందజేశారు. అశ్వవాహనాన్ని అధిరోహించే భగవంతుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ భగవంతుడు ఏ విధంగా శోభిస్తున్నాడంటే రాజాధిరాజుగా శోభిస్తున్నాడు. శిరస్సు పైన వజ్ర కిరీటాన్ని ధారణ చేసి ఉన్నాడు. రమణీయమైన శ్వేతఛత్రం ఆ స్వామివారి పైన భగవంతుడి యొక్క చక్రవర్తిత్వాన్ని

మనకి చిహ్నంగా శోభిస్తున్నది. అదేవిధంగా మకరతోరణం ఎంత అద్భుతమైనది. ధగధగాయమైనటువంటి కాంతితో ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా శోభిస్తున్నది. రాత్రిపూట భగవంతుడేమో మధ్యలో చంద్రుడిలాగా శోభిస్తూ ఉంటే ఆయన వెనక ఉన్నటువంటి కాంతి మాత్రం అత్యంత రమణీయంగా ధగధగాయమానంగా సూర్యప్రభలతో శోభిస్తున్నది. అటువంటి స్వామివారు చక్కగా రథవీధిలో ముందుకు నడుస్తూ ఉండగా గజాధిరాజులు, హయాధిరాజులు మొదలైన వారందరూ కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. స్వామివారిని సేవించేవారు కేవలం మనుష్యులు మాత్రమే కాదు, గంధర్వులు మాత్రమే కాదు, కిన్నర కింపురుషాదులే కాదు, ఋషిమండలాలే కాదు, సమస్త దిక్పాలకులే కాదు, ప్రాణులు కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా ఆ స్వామివారు వెళుతూ ఉంటే ఒక చిలక స్వామివారి యొక్క ఆ అలంకారాల్లో భాగంగా అటువంటి రమణీయమైనటువంటి ప్రాణి పక్షులు కూడా ఆ స్వామివారికి సేవలు చేయడం అనేది చాలా విశేషం. ఆ విధంగా స్వామివారు సమస్త చరాచర జగత్తుకు అధిపతి, కేవలం మానవులకు కాదు, దేవతలకు కాదు, ఆ స్వామివారు సమస్త లోకానికి అధిపతి. కనుక ఆ స్వామివారిని సేవించడానికి అన్ని రకాలైనటువంటి ప్రాణులు పక్షులు కూడా అర్హులే. భగవంతుడు అందరితోనూ కూడా సమానంగానే ఉంటాడు, కానీ ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు నాకు మాత్రమే సొంతం అనేటువంటి భావనతో ఉంటారు. కాబట్టి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో ఆ విధంగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి చిన్మయ స్వరూపుడు, ప్రత్యక్ష దైవం. అనేక వాహన సేవలలో భక్తులను ఈ సంవత్సరం ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో అనుగ్రహించాడు. రేపా శ్రవణ నక్షత్రం శుభగడియలలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవానికి అవభృత స్నానం కూడా జరగబోతోంది. ఆ విధంగా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి వాహన సేవలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారంటారా, సాక్షాత్ వైకుంఠాన్ని తలపించే విధంగా అలంకరణలు చేశారు, శుభ్రతను పాటిస్తున్నారు, వైద్యకీయ సహాయతను అందజేస్తూ ఉన్నారు, వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు. తోరణాలు, రంగవల్లులు, అష్టదిక్కులలో దిక్పాలకులు ఈ విధంగా అంగరంగ వైభవంగా తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవం నడుస్తూ ఉంటే ఇంటిలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలను చక్కగా వినిపిస్తున్నారు. మీరు కూడా శ్రద్ధాభక్తులతో ఆ స్వామివారిని మనస్సులో తలుచుకొని ధన్యులు కావాలి. అశ్వవాహనాన్ని ఎవరైతే వీక్షిస్తారో, అశ్వవాహనం గురించి ఎవరైతే తలుస్తారో, అశ్వాధిరూఢుడైనటువంటి భగవంతుడి గురించి ఎవరైతే మనస్సులో తలుచుకుంటారో వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహంలోకి వస్తాయి. అంటే ఇంద్రియ జయం కలుగుతుంది. ఇంద్రియ జయం కలిగితే మనస్సు వశమవుతుంది. ఎవరికైతే మనస్సు వశమవుతుందో వారికి ఏకాగ్రత కలుగుతుంది. అటువంటి వారికి మాత్రమే పక్వమైనటువంటి భక్తి అబ్బుతుంది. భక్తి ఒక్కటే భగవంతుడిని చేరడానికి ఉన్న ప్రధాన మార్గము కలియుగంలో. కనుక మనమందరం కూడా శ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి తలుచుకోవాలన్నా, భగవంతుణ్ణి ఆరాధించాలన్నా, భక్తులమవ్వాలన్నా ఇన్ని సోపానాలను అధిరోహించాలి. కాబట్టి 7 సోపానాలు అధిరోహించగా ఈరోజు 8వ రోజు అశ్వవాహనం దగ్గర మనమందరం కూడా చేరాం. ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నాం. దగద్ధగాయమైనటువంటి సత్వగుణానికి ప్రతినిధిగా ఉన్నటువంటి తెల్లటి పూలతో కూడిన అలంకారాల్లో భగవంతుడు శోభిస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజుల మాలిన్యాలన్నీ తొలగిపోయాయి, మనస్సు శుద్ధమైనది, వెన్నలాగా ఉన్నది మనస్సు, మృదువైనది, కఠోర గుణాలన్నీ కూడా తొలగిపోయినాయి. మనస్సు మార్ధవాన్ని పొందింది. వెన్న ఎలా మెత్తగా ఉంటుందో ఆ విధంగా భక్తుల మనస్సులన్నీ కూడా వెన్నలాగా కరగడానికి సిద్ధమై ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క పాదాలను అందుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి మల్లెపూలలాగా తయారయ్యాయి. అటువంటి అద్భుతమైనటువంటి సాధనను మనమందరం కూడా ఈ 8 రోజుల పాటు చేశాం. మరి ఇంత చేసిన వాడికి ఫలమేమిటి అంటే 9వ మెట్టు. అదేమిటంటే రేపు జరగబోయేటువంటి అవభృత స్థానం. వీటికి సంబంధించి కూడా చక్కగా మీరందరూ కూడా ఆ స్వామివారి యొక్క దివ్య లీలలను వినేటువంటి అవకాశాన్ని ఆకాశవాణి వారు మీకు అందచేస్తూ ఉన్నారు. అయ్యా భక్తుల్లారా, ఆ స్వామివారు ఈ హయగ్రీ

స్వరూపంగానో లేదా అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి కలికి అవతార స్వరూపంలోనో మనందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. ఏమిటి, మీరు ధైర్యంగా ధర్మ మార్గంలో

ప్రయోజనమేమిటి అన్నారు. ఇంకొక విషయం అదేమిటంటే, ఈ యుగాలన్నీ కూడా చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి. కలియుగం అయిపోతే మళ్ళా సత్యయుగం రావాల్సింది. సత్యయుగం రావాల్సిందే అంటే దానికి తగినంత ఏర్పాటు జరగవలసిందే. కలియుగం పరిసమాప్తిం అవ్వడం కాదు, కలియుగంలో ఉన్నటువంటి సమస్త పాపాలను తుడిచిపెట్టడానికి భగవంతుడు వస్తాడు. కలికము అంటే పాపము, పాపము ప్రధానంగా ఉన్నదే కలియుగము. కలికి అంటే పాపాన్ని పోగొట్టేటువంటి అవతారము. కాబట్టి ఆ అవతారంలో భగవంతుడు చక్కగా సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టి మన హృదయాలలో ఉన్న కల్మషాలన్నిటినీ కూడా తొలగించి మన మనస్సులను శుభ్రపరచి మనకు కూడా కలియుగము పోయి సత్యయుగము మనలోకి రావాలి, మనం కూడా సత్యవంతులం కావాలి, సత్యయుగంలో జీవించడానికి తగినటువంటి యోగ్యత మనకు రావాలి అని అంటే ఈ విషయాలను మనం మనస్సులో తెలుసుకోవాలి. అయ్యా, చక్కగా తిరుమల క్షేత్రంలో రథవీధులన్నిటినీ కూడా భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. రథవీధులు అంటే నాలుగు వీధులు కూడా నాలుగు వేదాలకు ప్రతీకం అన్నారు. ఆ విధంగా స్వామివారు ఒక్కొక్క వీధిలో నుండి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాల వైపు భగవంతుడు వెళుతూ ఉన్నాడు. రెండు వీధులను భగవంతుడు క్రమించాడు. తూర్పు వీధి అయ్యింది, దక్షిణ వీధి అయ్యింది, పడమటకలో భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఒక్కొక్క వీధిలో భగవంతుడు సంచరిస్తూ ఉంటే ఒక్కొక్క వేద సారాన్ని మనకు అందజేస్తూ ఉన్నాడు. వీటినన్నిటినీ కూడా క్రోడీకరించి అదిగో చూడండి, జియర్ స్వామి వారి యొక్క శిష్య బృందాలు వీటినే ఆ ద్రవిడ భాషలో పాశురాలుగా వర్ణిస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నమాచార్య సంకీర్తనలు ఒకవైపు, నృత్యాలు ఒకవైపు, కోలాటాలు ఇంకొక వైపు, కర్ణాటక యక్షగానలో ఇంకొక వైపు, మణిపూర్ నుండి వచ్చిన వాళ్ల యొక్క చక్కటి అద్భుతమైనటువంటి నృత్యాలు ఒకవైపు, ఒకవైపు గజములు, ఒకవైపు అశ్వములు, ఈ విధంగా తిరుమల క్షేత్రంలో లేనిదంటూ ఏమీ లేదు. సమస్త బ్రహ్మాండమే ఇక్కడికి సంక్షిప్త రూపంలో ఉన్నదా? సమస్తమైనటువంటి దిక్పాలకులు దిగి వచ్చారా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో దీపాలై వెలుగుతున్నాయా అన్నట్టుగా చక్కటిగా అత్యద్భుతంగా స్వామివారు శోభిస్తూ ఉండగా, ఈ అశ్వవాహన విశేషాలను తెలియడం వలన, వినడం వలన ఏమిటో ఒకసారి ఫలశ్రుతిని చూసుకొని, అదేవిధంగా బ్రహ్మోత్సవం కూడా అయిపోతుంది కనుక బ్రహ్మోత్సవ ఫలాన్ని కూడా ఒక్కసారి మనం తలుచుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. అశ్వవాహనాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే తలుచుకుంటారో, వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహించబడతాయి. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ జయం అనేది ఋషులకు కూడా అందనిది, కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు సరళంగా సులభంగా అందుగాక. అదేవిధంగా ఈ 9 రోజుల వాహన సేవలను ఎవరైతే చూస్తారో వారికి రాముడిని చూసే అవకాశం, కృష్ణుడిని చూసే అవకాశం, వేరే అవతారాలలో ఆయా అవతారాలు చూసే అవకాశం మనకెవరికి కలగలేదు. మనమేమి నరసింహుడు బయటికి వస్తూ ఉండగా మనం అక్కడ లేము, ఒక ప్రహ్లాదుడే ఉన్నాడు. కానీ తిరుమల క్షేత్రంలో ఈ 9 రోజులు అన్ని అవతారాలను మీరు చూశారు, విన్నారు, కన్నారు. కాబట్టి మీకందరికీ కూడా సమస్తమైనటువంటి ఆ దశావతారాలను చూసిన అనుగ్రహం కలుగుగాక. మంగళంతో ఈనాటి అశ్వవాహన సేవకు మంగళం పాడదాం. శ్రేయః.

0: గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవ కుమార్, ఏ రమేష్, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 చక్రస్నానం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: జానపద గేయం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం జానపద సంగీతం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ప్రకటనలు విన్నారు శ్రోతలు మీరు వింటున్నారు జానపద సంగీతం. కార్యక్రమంలో మరో జానపద గేయాన్ని విందాం.

జానపద గేయం విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు జానపద సంగీత కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఓగమనిక. ఈ నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కండి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి ఇక 10:00

ఆసియన్ గేమ్స్ జపాన్ లో జరుగుతున్నటువంటి క్రీడల గురించి ఆకాశవాణి నివేదిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 10:20 మళ్ళీ కలుద్దాం మధుర గీతాల కార్యక్రమంతో.

ఈనాటి మధుర గీతాల కార్యక్రమంలో ముందుగా విందాం ఆనంద భైరవి చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఈ పాట విందాం.

శ్రోతలు విన్నారు, మీరు విన్నారు బందిపోటు చిత్రం నుంచి గంటసల పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. మీరు వింటున్నారు 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ అని ఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాల్లో భాగంగా మీరు వింటున్న ఈ కార్యక్రమం మధుర గీతాలు. ఇప్పుడు వినండి బంగారు గాజులు చిత్రం నుంచి ఈ పాటను గంటసల పి సుశీల ఆలపించిన. ఈ పాటకి సంగీతం టి చలపతిరావు.

శ్రోతలు, మీరు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమాన్ని. మీరు ఇంతవరకు భక్త కన్నప్ప చిత్రం నుంచి పాట విన్నారు. ఇప్పుడు వినండి వాగ్దానం చిత్రం నుంచి ఈ గీతాన్ని.

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభనామయూఖ లలిత

మీరు వింటున్నారు ఈ పాటతో ఈనాటి అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.